ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 24వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 14వ తేదీ గురువారం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5:55 దాటింది. ఇవాళ మనం కొంతమంది గ్రేట్ పీపుల్ చెప్పినటువంటి కొన్ని మంచి మాటలు తెలుసుకుందాము. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమంటారంటే, పువ్వు తన పరిమళాన్ని ఎవరికీ నిరూపించదు, అది సహజంగానే వ్యాప్తిస్తుంది అని. చిన్నమాటే కానీ ఎంత మీనింగ్ ఉంది చూసారా. ఇవాళ రేపు సొసైటీ ఎలా ఉందంటే, ఏ చిన్న పని చేసినా అది ఒకరి గుర్తింపు కోసం, ఒకరు ఒకరికి తెలియాలి అని ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అలా కాదు, మనలో ఉన్నటువంటి టాలెంట్ కానీ, మన స్వభావం కానీ, మంచితనం కానీ, మన గుణం అనేది, మన జ్ఞానం, వినయం ఏదైనా కూడా సహాయం చేసే ఆ అలవాటు, ఇవన్నీ ఒకరు గుర్తించాల్సిన అవసరమే లేదు. పువ్వు ఎలా అయితే, అరే వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు, ఈ దారిలో వెళ్తా ఉన్నారు, ఇప్పుడు నేను సువాసన ఇస్తే వాళ్ళకి తెలిసి అరే ఈ పువ్వు ఎంత మంచి వాసన వస్తుంది అని అనుకుంటారు అని, అది పరిమళాన్ని ఇవ్వదు కదా. న్యాచురల్గానే అది దాని యొక్క పరిమళాన్ని నేచర్లోకి ఇస్తూ ఉంటే, ఆ దారి వైపుగా మనం వెళ్తే మనం దాన్ని అనుభవించగలం అప్పుడు అనుకుంటాం. అది జనరల్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. అలాగే మనం కూడా మనం చేయాల్సిన పనులు, మన స్వభావం ఎవరి కోసం కూడా చేంజ్ చేసుకోకుండా, మనలాగే మనం ఉన్నప్పుడు మాత్రమే అది మనకు మనం ఇచ్చుకునే వాల్యూ అని కూడా చెప్పొచ్చు. అసలు ఎందుకండి, ఎందుకు ఒకరు మనం చేసే పనిని కానీ, మన ఆలోచనల్ని కానీ, మన తెలివిని కానీ అక్నాలెడ్జ్ చెయ్యాలి అని మనం అనుకుంటాం? అవసరం లేదు కదా. మనం చేసేంతవరకు హ్యాపీగా చేస్తున్నామా, సాటిస్ఫాక్షన్గా ఉన్నామా అని చూసుకుంటే, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మంచివి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ థాట్స్, వీటికి మించినటువంటి ఇంకొక వ్యక్తి ఆరెల్స్ ఇంకెవ్వరు కూడా ఈ ప్రపంచమంతా ఒకవైపు నిలబడి మనకి ఒక మాట చెప్పిన, మన నుంచి వచ్చే మాటకి చాలా పవర్ ఉంటుంది. దాన్నే మనం చేస్తాం కూడా, కాదు అని అవతల వాళ్ళు చెప్పింది చేసినా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, అరే ఇది ఇలా కాకుండా ఇలా చేసి ఉండాల్సిందే అని. సో మనకు నచ్చినట్టు, మనలో ఉన్నటువంటి మంచి విషయాల్ని ఒకరి కోసం, ఒకరి అక్నాలెడ్జ్మెంట్ కోసం ఆలోచించకుండా బయటకు వస్తే, ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. ప్రచారం చేసుకోకుండా మన వ్యక్తిత్వంలోనే అది బయటికి రావాలి అని. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత గొప్ప వ్యక్తో, ఎంత మంచి వ్యక్తో అండి ఈయన. ఈయన గురించి అసలు ఎవరి గురించి కూడా, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఏంటి అనేసి. అలాగే అబ్దుల్ కలాం గారు కూడా, ఈయన ఏమంటారంటే, కలలు మీరు నిద్రపోతున్నప్పుడు వచ్చేవి కాదు, మీకు నిద్ర లేకుండా, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే ఆలోచనలే నిజమైన కలలు అంటున్నారు. వాహ్, ఏమనుకుంటాను చెప్పండి, నేను రోజు నుంచి కళ అంటే మనం హ్యాపీగా పడుకుని వచ్చే కళలే అవే కదా కళలు, కళలు కరండి అని అన్నారు కాబట్టి అవి కనేస్తాం అయిపోయింది అని కాదు. వాటి కోసం మనం చేస్తున్నటువంటి సాధన, ప్రయత్నము, మనం వాటి కోసం వేసే అడుగులు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటితోనే అసలు అదే నిజమైన కళ, వాటితోనే మన కళని మనం నిజం చేసుకోగలము అని చెప్తున్నారు. అంతే కదా, ఇప్పుడు ఒకరు డాక్టర్ అవ్వాలని కలగంటారు. సో నేను కలగనేసి అయిపోయింది, నేను డాక్టర్ అయిపోతా అంటే కుదరదు కదా. సో అయినా డాక్టర్ అవ్వాలంటే దానికోసం చదువుకోవాలి, కష్టపడాలి, ఎగ్జామ్స్ రాయాలి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని చేసి మెలకువగా ఉన్నప్పుడు చేసే పనుల వల్లనే, కేవలం నిద్రపోయే వాటిని మాత్రమే కాదు కళ అంటాము, మెలకువగా ఉన్నప్పుడు వాటి కోసం చేసే ఆలోచనలు, ప్రయత్నాలు అన్నీ కూడా కళలే, అసలు నిజమైన కళలే ఇవి అని చెప్పారన్నమాట అబ్దుల్ కలాం గారు. ఆయన అలా అనుకున్నారు కాబట్టే ఇంత గ్రేట్ పర్సన్ అయ్యారు, గ్రేట్ సైంటిస్ట్ అయ్యారు, మన ఇండియాకి రాష్ట్రపతి అయ్యారు. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే చిన్న విషయం ఎందుకు కాదు అంటే,
ఆయన ఉన్న స్థాయి, వాళ్ళ నాన్న ఒక పడవ నడిపే వ్యక్తి తమిళనాడులో కన్యాకుమారి దగ్గర. అలాంటి ఒక వ్యక్తి చదువుకొని, కేవలం చదువు వల్ల, ఇంకేమీ లేదు ఆయన దగ్గర, ఆయనకున్న ఆస్తల్లా చదువు, చదువుకోవడం వల్ల ఇండియాస్ ఫస్ట్ పర్సన్ అయ్యారు అని అంటే ఎంత గ్రేట్ పీపుల్ అట్లా మాత్రమే అవ్వగలరు అని అనిపిస్తుంది కదా. ట్రూ ఇన్స్పిరేషనల్ పర్సన్స్ వీరందరూ, ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి పర్సన్స్. ఓకే, పొద్దున్నే మంచి విషయాలతో షో స్టార్ట్ చేసుకున్నాం. టైం కూడా 6 గంటల 1 నిమిషం దాటేసింది. సో మనం ఇప్పుడు దేశభక్తి గీతం వినాలి.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31 అయింది. ఇప్పుడు పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి మాటల్లో సూక్తి సుధ విందాము.
1: ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియంకృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుచేకో లక్ష్మ్యాం నిరభిభవ సారాం పరకథా సతాం కేనోదిష్టం విషమ అసిధారావ్రతమిదం. కత్తి మీద సాములాంటిది అంటాడు. అసిధారావ్రతం అంటే పదునైన కత్తి మీద కాలు తెగకుండా నడవడం ఎట్లాంటిదో మనిషి జీవించడకు కొన్ని నియమాలు అటువంటివి అని చెప్పి అసిధారావ్రతం అనేటటువంటి భావంలో చెప్పాడు ఇది ఈ యొక్క సుభాషితం. ప్రధానం ప్రచ్ఛన్నం అంటే నువ్వు ఎవరికైనా దానం చేస్తే దాన్ని రహస్యంగా ఉంచుకో, అంటే నేను ఇది చేశాను అది చేశాను అని ప్రచారం చేసుకోవద్దు, నీవు చేసిన దానం గుప్తదానంగానే ఉండాలి. గృహం ఉపగతే సంభ్రమ విధి, నీ ఇంటికి ఎవరన్నా వచ్చారనుకో వారిని ఆదరంగా ఆహ్వానించు. శత్రువు అయినా సరే తన గడప తొక్కినప్పుడు ఆదరంగా స్వాగతించడం అనేటటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. అలాగే ప్రియంకృత్వా మౌనం, తాను చేసిన మంచిని చెప్పుకొనవద్దు. ప్రియంకృత్వా మౌనం, నీ యొక్క చేసిన పనిని నేను ఆ పని చేశాను ఈ పని చేశానని ఎక్కడా నీకై నువ్వు ప్రచారం చేసుకోవద్దు, మౌనంగా ఉండు. సదసి కథనం చాప్యుపకృతేహే, నీకెవరైనా గనక ఉపకారం చేసి ఉంటే సభలో దాన్ని గొప్పగా ప్రచారం చేయి. పలాని ఆయన నాకు ఇంత సహాయం చేశాడు, ఆయన వల్ల నేను ఇంత దూరం వచ్చాను, ఈ స్థితిలో ఉన్నానని దాన్ని నువ్వు బాగా ప్రకటించు. అంటే నీకు ఇతరులు చేసిన ఉపకారాన్ని ప్రకటించు. అనుచేకో లక్ష్మ్యాం, సంపద, సంపదలు వచ్చినప్పుడు గర్వం లేకుండా ఉండు. నిరభిభవ సార పరకథ, ఇతరులను నిందించుట ఎందు నువ్వు ఇష్టపడవద్దు. ఎందుకంటే కొంతమందికి అదే పనిగా పక్కన వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు.

పక్కన వాళ్ళని మన నోటితో మనం వాళ్ళ పాపాలు తొలగించినట్టు, వాళ్ళ గురించి నింద చేస్తూ ఉంటే వాళ్ళ పాపాలని మన నాలుకతో మనం శుభ్రం చేసినట్టు అవుతుంది. కనుక ఇతరుల ఎడల తిరస్కార భావం వద్దు, నిందలు వేయవద్దు. సతాం కేనోదిష్టం విషమ అసిధారా వ్రతమిదం. ఇటువంటివన్నీ కూడా మానవుడు చేస్తే ఎట్లాంటిదంటే అసిధారా వ్రతం, పదునైన కత్తి మీద పాదాలతో తెగకుండా నడిచినటువంటిది. సజ్జనులకి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ పనులు చేయమని చెప్పి సజ్జనులకు ఎవరు చెప్పరు కదా. అంటే సజ్జనులు ఏ విధంగా ఉంటారో సజ్జనుల యొక్క లక్షణాలు దీంట్లో వర్ణించున్నాడు. అంటే రహస్యంగా దానం చేయడం, నువ్వు చేసే పనేదైనా గుప్తంగా దానం చేయి, తన ఇంటికి వచ్చిన వారిని ప్రీతిగా ఆదరంగా స్వాగతించు, తాను చేసిన మేలును చెప్పుకోవద్దు, నీకు చేసిన మేలును సభలో గొప్పగా చెప్పుకో, సంపదలు వచ్చినప్పుడు గర్వం లేకుండా ఉండడం, ఇతరులను నిందించకుండా ఉండడం అనునవి కత్తి వాదరముపై అంటే పదునైన కత్తిపై అంచున కాలు తెగకుండా నడచుట వంటిది. అంటే దీనినే అసిధారా వ్రతం అంటారు. ఈ వ్రతం సజ్జనులకు సహజ సిద్ధమే, ఇది ఎవరు కూడా వారికి బోధిస్తే వచ్చింది కాదు అనేటటువంటిది చెప్పారు. కనుక ఈ సజ్జను లక్షణాలన్నీ దీంట్లో చెప్పారు. గుప్తదానం చేయడం, ఇచ్చిన ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, తాను చేసిన మేలు చెప్పుకోకుండా ఉండడం, తనకు చేసిన మేలును బహిరంగపరచడం, గొప్పగా తనకు చేసిన చిన్న సహాయం పొందిన వారి గురించి గొప్పగా చెప్తే ఇంకొకసారి నీ మీద మంచి పెరుగుతుంది, అలాగే సంపదలు వచ్చినప్పుడు గర్వపడకుండా ఉండడం, ఇతరులని ఎప్పుడు కూడా దూషించకుండా ఉండడం అనేటటువంటి ఈ లక్షణాలని మనం గనక నిత్యం ఆచరణలో పెడితే మనిషి మనిషిగా మారుతాడనడానికి చక్కటి నిదర్శనం. సజ్జనులతో స్నేహం చేయాలి, సజ్జనులు చెప్పిన మాట వినాలి. సజ్జన మైత్రి స్నేహం అనేటటువంటిది మనిషి మనుగడకి బాగా ఉపయుక్తం అవుతాయి. కాబట్టి సుభాషితాల్ని అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి, ఆచరించండి, తద్వారా మీ యొక్క మూర్తిమత్వం అభివృద్ధిని సాధించండి.

0: ఇప్పటి వరకు సూక్తి సుధ విన్నాము, ఇప్పుడు పొలం కబుర్లు.
1: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం.
2: వరి సాగులో పాటించాల్సిన మెళకువల గురించి తెలుసుకుందాం. యాసంగి వరి సాగులో పొడి వాతావరణం ఉండటం, అధిక సూర్యరశ్మి, అలాగే తక్కువ చీడపీడలు మరియు రైతులు ఎక్కువగా మార్కెట్ ప్రాముఖ్యం ఉన్న దొడ్డు రకాలపై ఆసక్తి చూపడం వంటివి యాసంగిలో అధిక దిగుబడికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కానీ యాసంగి సాగులో కొన్ని సమస్యలు రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఉధృతంగా ఉండడం వల్ల నారు ఎర్రబడటం, అలాగే నారు పుష్కలంగా ఎదగకపోవడం, నాటిన తర్వాత పిలకలు చేయకపోవడం, జింకు ధాతు లోపం మరియు చలి ఉధృతిని బట్టి పంటకాలం 15 నుంచి 30 రోజులు పెరగడం, ఈ సమస్యలకు అదనంగా యాసంగిలో కాండం తొలిచే పురుగు మరియు అగ్గి తెగుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం, ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మెళకువలు పాటించినట్లయితే యాసంగిలో అధిక దిగుబడులు పొందవచ్చు. యాసంగి వరి సాగులో విత్తన మోతాదు విషయానికి వస్తే, ఎకరాకు నాటే పద్ధతికి సన్నగింజ రకాలైతే 20 కిలోలు, దొడ్డుగింజ రకాలైతే 25 కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే 10 నుంచి 15 కిలోలు, డ్రమ్ సీడర్తో విత్తుకుంటే 12 నుంచి 15 కిలోలు, 6 తడి అంటే ఏరోబిక్ పద్ధతిలో తీసుకున్నట్లయితే 25 నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. ఇక విత్తన శుద్ధి విషయానికొస్తే, వానాకాలంలో పండించిన విత్తనాలను యాసంగిలో సాగు చేసుకోవాలంటే నిద్రావస్థను గమనించి విత్తుకోవాల్సి ఉంటుంది. బతుకమ్మ, కోనారం సన్నాలకు 3 వారాల నిద్రావస్థ ఉంటుంది మరియు తెలంగాణ సోనా రకానికి 10 రోజుల నిద్రావస్థ ఉంటుంది. కావున నిద్రావస్థ తొలగించుటకు 1 లీటర్ నీటికి 6.6 మిల్లీలీటర్లు లేదా 10 మిల్లీలీటర్లు గాఢ నత్రికాంలం కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి కడిగి మండె కట్టుకోవాలి. ఈ విధంగా తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి విత్తే విషయానికొస్తే, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నార్లు పోసుకోవచ్చు. ఒకవేళ ముందుగా వరి నారు పోసి

సాగు చేసిన వరి పైరు పూత దశలో ఉన్నప్పుడు చలికి ప్రభావితమై గింజ పట్టక దిగుబడి తగ్గిపోతుంది, లేదా ఆలస్యంగా నారు పోసుకొని సాగు చేసిన వరి పైరు పూత మరియు గింజ గట్టిపడే దశల్లో అధిక ఉష్ణోగ్రతలకు మరియు వడగండ్ల వానకు గురై పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. నారుమడి యాజమాన్యం విషయంలో చలికి తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో మండెకట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నారుమడికి సరిపడే 2 క్వింటాళ్లు బాగా మాగిన పశువుల ఎరువు మరియు 1 కిలో జింకు సల్ఫేటు తప్పనిసరిగా వేసుకోవాలి. రాత్రిపూట నారుమడిలో నీరు లేకుంటే చలి ప్రభావం మొక్కలపై తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం 1 పూట వెచ్చని నీటిని పెట్టి సాయంత్రం తీసివేయాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడి పైన ఇనుప చువ్వలతో ఊతం ఇచ్చి పైన 1 అడుగు ఎత్తులో పలుచటి పాలిథిన్ షీటు లేదా ఖాళీ ఎరువుల సంచితో కుట్టిన పట్టాలను సాయంత్రం వేళలో కప్పి ఉదయం పూట తీసివేయాలి. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినప్పుడు నారు ఎర్రబడడం, సరిగ్గా ఎదగకపోవడం, అలాగే పంట కాలం పెరిగిపోవటం, పోషక లోపాలు, ముఖ్యంగా జింక్ లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ జింక్ లోపం వల్ల ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేల నుండి పోషకాలు మొక్కలకు అందక ఎర్రబడే అవకాశం ఉంటుంది. దీని నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వరి నాట్లు నాటే విషయంలో 25 నుంచి 35 రోజుల వయస్సు గల నారుని కుదురుకి 4 నుంచి 5 ముక్కల చొప్పున పైపైన నాటుకోవాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసి పైరుకు వెలుతురు బాగా సోకేలా చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయడంలో కూలీల కొరత, పెట్టుబడి ఖర్చు మరియు నీటి సమస్య వలన రైతులు సకాలంలో నాట్లు వేయలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి నారుమడి లేకుండా నేరుగా వరి విత్తనాలను వెదజల్లే పద్ధతిలో లేదా డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తుకునే పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ప్రధాన పొలంలో విత్తే సమయానికి బురద బురదగా ఉంచుకోవాలి. డ్రమ్ సీడర్ పరికరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో 2 చివర్ల వరుసకు 18 రంధ్రాలు ఉంటాయి. ఈ డ్రమ్ములో మండె కట్టి మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్ములో కేవలం 3.4 వంతు మాత్రమే గింజలను నింపాలి. ఒకసారి వరిగింజలు నింపిన డ్రమ్ సీడర్ లాగితే 8 వరుసల్లో వరుసకు 20 సెంటీమీటర్ల దూరంలో గింజలు పడతాయి. వరుసల్లో కుదురుకు మధ్య దూరం 5 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 8 గింజలు పడడం జరుగుతుంది. సాధారణంగా 2 నుంచి 3 గంటల్లో ఎకరం విత్తుకోవచ్చు. చౌడు పొలాల్లో వరి యాజమాన్యం విషయానికొస్తే ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే రెట్టింపు మోతాదులో వేసుకోవాలి. జింకు లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఎకరా నారుమడికి 1 కిలో జింకు సల్ఫేట్ను వేసుకోవాలి. పొలాలను బాగా దమ్ము చేసి నీరు తీసేసి కొద్దిగా ముదిరిన నారును నాటు దూరం తగ్గించి కొంచెం లోతుగా కుదురుకు 3 నుంచి 4 ముక్కలు నాటుకోవాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా తీసివేస్తూ క్రొత్త నీరు పెట్టడం వలన లవణాల సాంద్రత పెరగకుండా చూసుకోవాలి. శాశ్వత చౌడు నివారణకు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం, సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం మరియు భూసార పరీక్షలను అనుసరించి జిప్సం లాంటి ఎరువులను వేసి బాగా నీరు పెట్టి కలియదున్ని నీటిని తీసివేయడం వలన పొలంలో లవణాల సాంద్రత తగ్గించి చౌడును నివారించే అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యంలో సిఫారసు చేసిన ఎరువులను పొలానికి అందించాలి. తగిన యాజమాన్య పద్ధతులను పాటించి కలుపును నివారించుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికొస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. వేసుకున్న రోజు నుండి పైరు దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్లు చీరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు సుమారు 5 సెంటీమీటర్ల నీటి మట్టం ఉండేటట్లు చూసుకోవాలి. కోతకు 10 రోజులు

0: ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి. కాండం తొలిచే పురుగు పిలక దశలో ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకొస్తాయి. ఈ పురుగు నివారణకు సరైన చర్యలు చేపట్టాలి. నాటిన వరి పైరు అగ్గి తెగులు తొలి దశలో ఆకులపైన నూలు కండే ఆకారంలో మచ్చలు ఏర్పడి ఆ మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉండి మచ్చల మధ్య భాగం బూడిద లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి.
1: ఇప్పటి వరకు పొలం కబుర్లు విన్నారు. మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టం పరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే పాతికేళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళిక శాఖ సమీక్షలో ఆయన అన్నారు. జీఎస్టీపీ అంచనాలను సాంప్రదాయ విధానంలో కాకుండా రియల్ టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం స్థూల రాష్ట దేశీయోత్పత్తి అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. ఈ రోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23

0: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతి చోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
1: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి ఋతుపవనాల పురోగమనానికి

0: పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ చతుర్దశ గ్రైష్మిక సస్యానాం MSP న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రిసభాసభాయాః అనంతరం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతీతి.
3: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
2: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्य प्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदं च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వస్తనాదారభ్య అస్య మాసస్య 20 దినాంక పర్యంతం UAE, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశమంత్రాలయస్య సచివః CB George సూచితవాన్ యత్ పంచరాష్ట్రాణాం భ్రమణస్య ప్రథమపాదే శ్రీమోదీ UAE అధ్యక్షం షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. సహ అవదత్ యత్ ఉభావపి నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. అద్య నవదేహల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య ద్వివార్షికం సమ్మేళనం ఆరభ్యతి. సమ్మేళనస్య అధ్యక్షః విదేశమంత్రి ఎస్ జయశంకరః భవిష్యతి. బ్రిక్స్ దేశానాం విదేశమంత్రిణః సదస్య రాష్ట్రాణాం ప్రతినిధిదళ ప్రముఖాశ్చ అస్యాం సభాయాం భాగం గ్రహిష్యంతి. కేంద్రీయ అన్వేషణ విభాగః NEET UG 2026 इति परीक्षायाः विषये अभिकथित अनियमिततायाः प्रश्नपत्रस्य अनियमिततया प्रकाशनेति विषये च 5 अभियुक्तान् गृहीतवान्. प्रकरणस्य 5 अभियुक्ताः जयपुरतः 3, एकैकौ गुरुग्रामनाशिकतः, अन्ये अनेके च सङ्केताः सम्प्रति परीक्षमाणाः सन्ति. అసమ సర్వకారః అస్య మాసస్య 26 దినాంకే రాజ్య విధానసభాయాం యూనిఫామ్ సివిల్ కోడ్ UGCC ఇతి సమాన నాగరిక సంహితా విధేయకం ప్రవర్తయిష్యతి. ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఇత్యేషః ముఖ్యమంత్రి రూపేణ ద్వితీయ కార్యకాలస్య ప్రథమ మంత్రిసభాయాః అధ్యక్షతాం కృత్వా ప్రసార మాధ్యమాన్ సం

0: शोधयन घोषणैषा अकरोत्। सर्वकारेण केन्द्रीय अन्वेषण विभागस्य सीबीआई इत्यस्य निर्देशकाय प्रवीण सूद इत्यस्मै एकवर्षस्य विस्तारः दत्तः। उत्तरप्रदेशे धूलि प्रभञ्जनेन सह विद्युत प्रभञ्जनेन वृष्ट्या च गत चतुर्विंशतिहोरासु त्रिचत्वारिंशत् जनाः मृताः। भदोही मण्डले सर्वाधिकाः 15 जनाः मृताः इति सूचना अस्ति। पश्चिमबङ्गसर्वकारेण आलुकं पलाण्डुः फल शाकानि तैलबीजादिभिः सह अन्यधान्यानि आवश्यकोत्पादेभ्यश्च अन्ताराज्यस्तरेषु आवागमनाय सर्वे प्रतिबन्धाः उपाहरिताः। अन्ते प्रियाः श्रोतारः, क्रीडावार्तायाम्। IPL इति क्रिकेट क्रीडायां गतरात्रौ रायपुरे रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन कोलकाता नाइट राइडर्स इति दलं 6 पराजितम्। अद्य सायं 7:30 धर्मशालायां पंजाब किंग्स मुंबई इंडियंस इत्येते दले पुनः क्रीडिष्यतः इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 అవుతుంది. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం ఆవిష్కరణలకు అమ్మలాంటిది మహిళ అన్న అంశం గురించి కోట అనురాధ గారి మాటల్లో వివరాలు తెలుసుకుంటాము. షేర్ మార్కెట్లో పెట్టుబడులు, వినియోగదారుల జాగ్రత్తల గురించి సారంగపాణి గారి ప్రసంగం అనంతరం వింటారు. తర్వాత సూక్ష్మ క్రిముల ఆవాస వస్తువులు అన్న అంశం గురించి తెలుసుకుంటారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో తర్వాత లలిత గీతాలు వింటారు. అనంతరం 8:35 విహారీ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ముత్యాల మండలం ముత్యాలపేట గ్రామం కొండగట్టు కొండల మధ్య అటవీ ప్రాంతంలో కొలువైయున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు ప్లే అవుతుంది. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలను వింటారు. 10:00 హలో అభిరుచిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటలను వినడం జరుగుతుంది. 10:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని, మెసేజెస్ రూపంలో వాళ్ళు ఆడినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ ద్వారా మహిళా శ్రోతలతో మాట్లాడి వాళ్లకు నచ్చినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, యువత స్వయం ఉపాధి అవకాశాలు, వెల్ఫేర్ స్కీమ్స్ యువత కోసం అన్ని విశేషాలు తెలుసుకోవడంతో పాటుగా యువత మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద పాటలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధుర గీతాన్ని వింటారు. 7:15 పాడిపంటలు కార్యక్రమంలో వ్యవసాయంలో విత్తన ప్రాముఖ్యత, విత్తన శుద్ధి గురించి డాక్టర్ ఏ సుబ్బరామిరెడ్డి గారితో పరిచయం ఉంటుంది. అనంతరం పొలం కబుర్లు, తర్వాత కొన్ని జానపద పాటలు కూడా వింటారు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
2: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు, పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి, ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 260,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించి రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
3: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడడం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తి చూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కార్యక్రమ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

శుభోదయం. సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జనగణన 2027 కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని, ఇంటికి విచ్చేసే జనగణన అధికారులకు తమ కుటుంబ గృహ వివరాలను అందచేయాలని కమిషనర్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్ వైవో నందన్ సూచించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగర వ్యాప్తంగా 1273 జనగణన విభాగాలను నిర్దేశించి అధికారులను కేటాయించామని, వారి పర్యవేక్షణకు 231 మందిని నియమించామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశాల మేరకే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ నెల 19 కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం నగదు జమ చేస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డితో కలిసి బుధవారం 14వ డివిజన్ బాలాజీనగర్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేసే బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్స్గా మార్చాలని, రోడ్లను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీ పూడికతీత సిల్ట్ తొలగింపు పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని, శానిటేషన్ అధికారులు

అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్ రావు అమరావతిలోని ఏపీసీఆర్డీఏకు ఫారిన్ సర్వీసెస్పై బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుత విధులు నిర్వహిస్తున్నటువంటి చోట రిలీవ్ అయ్యారు. జిల్లాలో జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓగా పీజీఆర్ఎస్ నోడల్ అధికారిగా సేవలందించిన మోహన్ రావు సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను ప్రశంసించిన కార్యాలయ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలికారు. నెల్లూరు జిల్లా రైతులు పండించిన మొక్కజొన్నకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం కృష్ణపట్నం పోర్ట్ నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌకను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ చర్యతో స్థానిక రైతులకు మేలు చేకూరుతుందని వాళ్ళు భావించారు. ఇవి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరాచన విందాం.

ఇంటిని చూసి ఇల్లాల్ని చూడు అన్న సామెత అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది. అంటే దాని అర్థం ఆ ఇల్లు ఇల్లాలు అందంగా ఉందని కాదు, అందంతో పాటు ఆ ఇంటి శుచి శుభ్రత పొందిక ఇల్లాలి నడత సంస్కారం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. పూర్వంలో మన బామ్మలు అమ్మమ్మలు పెద్దగా చదువుకున్న వారు లేరు, అయినా ఇంటిని చక్కదిద్దుకోవడంలో వారి నైపుణ్యం ప్రస్ఫుటిస్తూనే ఉండేది. అంటే చదువుతో సంబంధం లేని సంస్కారం అది. చదువు లేకపోయినా ఇంటి ఖర్చు డబ్బు లెక్కలు పిల్లల పెంపకం విషయాల్లో వారిదంటూ ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉండేది. అందుకనే ఇల్లాల్ని దీపంతో పోల్చి ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అంతేనా, మగవారికి కూడా ఇంటి విషయంలో సలహాలు సంప్రదింపులు వంటి వాటిలో వారి పాత్ర కనబడుతూనే ఉండేది. అందుకే స్త్రీని కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ అన్నారు. అయితే స్త్రీ పాత్ర అక్కడితో ఆగిపోలేదు. క్రమేణా ప్రజా జీవితంలో సంఘంలో దేశకాల పరిస్థితుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడవారు కూడా చదువుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించారు. ఇవన్నీ గమనించి ప్రభుత్వం కూడా మహిళలకు చేయూతనిస్తూ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. స్త్రీ విద్యను అక్షరాస్యతను ప్రోత్సహించారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఇంకా ఉన్నత ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. వ్యాపార రంగంలో కూడా మహిళలు ప్రవేశించడం జరిగింది. అందుకుగాను ప్రభుత్వం వారు మహిళలను చిన్న చిన్న సంఘాలుగా ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడి కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఎలా జీవించాలో తెలియజేశారు. ఈ విధానంలో మహిళలు కొంత సొమ్మును పొదుపు చేసుకుంటే దానికి తోడు ప్రభుత్వం నామమాత్రపు వడ్డీతో కొంత రుణ సహాయం చేసి ప్రోత్సహించారు. అంతేకాక ప్రభుత్వం అనేక వ్యాపార రంగాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించింది. ఈరోజు చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో విధాలుగా రాణిస్తున్నారు. ఆ వ్యవసాయ ఉత్పత్తులకు వారే మార్కెటింగ్ కల్పించుకుంటూ దళారీ వ్యవస్థకు తావు లేకుండా లాభాలు గడిస్తున్నారు. వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులతో ఊరగాయ పచ్చళ్లు, పిండి వంటలు, పొడులు లాంటి తయారీలు చేపట్టి తమ చుట్టుప్రక్కల ఉన్న తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. స్త్రీని ప్రకృతితో పోల్చుతారు. ప్రకృతి రమణీయతలో ఎన్ని వైవిధ్యాలు, ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయో అన్ని రకాల కోణాలు స్త్రీలలో కూడా ఉన్నాయి. సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆయా గుణాలు, విశిష్టతలు, ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఈ సృష్టిని నడిపించేవి రెండు, ఒకటి ప్రకృతి, రెండు స్త్రీ. అందుకే అవని విలువను ఆమె కంటే గొప్పగా మరెవరూ గ్రహించలేదు. నేల తల్లికి అండగా నిలిచేందుకు ఆడవాళ్లు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరని ఎన్నో ఉద్యమాలు నిరూపిస్తున్నాయి. స్త్రీ ప్రయాణంలో దారంతా గోతులమయం, ఓపిగ్గా రాళ్లు రప్పలు ఏరిపారేసింది. ఇల్లేమో చాలా దూరం, అయితేనేం గమ్యం చేరాలన్న ఆకాంక్ష ప్రగాఢం. చేతిలో దీపం లేదు, కళ్ళే జ్యోతులై వెలుగులిచ్చాయి. ధైర్యమే కవచం, అవును. ఆ ధైర్యమే పురుషాధిక్య ప్రపంచంలో భద్రత లేని సంఘంలో ఆమెకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఆ ధైర్యంతోనే చట్టసభలో మైకులా దద్దరిల్లుతోంది, పొలంలో నాగలిలా పంటలు విరగబండిస్తుంది, నాట్య వేదిక మీద మువ్వల సంగీత సరస్వతిల కళలకు కళతెస్తుంది, స్వదేశీ కళలకు సంప్రదాయాలకు అంతర్జాతీయ కీర్తిని ఆపాదిస్తుంది, బోర్డ్రూంలో వ్యూహమై ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తుంది. రైతుల ఉద్యమంపై ట్వీట్ విసిరి దర్బార్ గుండెల్లో దడ పుట్టించేది కొందరైతే, కులం పునాదులను కూల్చేందుకు ఒక పాటను తోటాలా పేల్చి అసమానతలు లేని దేశం కోసం, వసుదైక కుటుంబం కోసం ఆరాటపడేవారు ఇంకొందరు. పాతతరం మహిళలు అణచివేతకు గురైతే కొత్తతరం యువతలు ఎంత అణచివేతకు గురైతే అంత పదినెక్కిన ఆయుధాలవుతున్నారు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ఉగ్రరూపం దాల్చినా ఆమెది దయార్ద్ర హృదయమే. బిడ్డలు ఆకలితో అలమటిస్తే తట్టుకోలేదు. కేవలం తన బిడ్డలే కాదు, సాటివారి ఆకలిని కష్టాన్ని కూడా సహించలేదు స్త్రీ హృదయం. అది ఆమెలోని అమ్మతనం. సృష్టిలో తొలి రైతు మహిళే. బిడ్డల కడుపు నింపాల్సింది అమ్మ. ఒకరో ఇద్దరో అయితే ఏ అడవికో వెళ్లి ఆకులో అలములో ఏరుకుని తినగలరు. గంపెడు సంతానాన్ని బతికించుకోవాలంటే పంటలు పండించుకోవాల్సిందే. అవసరం అనేది ఆవిష్కరణకు అమ్మలాంటిది. అడవిని సుక్షేత్రమైన మాగాణంలా మార్చేసి బిడ్డల ఆకలి తీర్చే అవసరం కోసం ఆమె వ్యవసాయ ఆవిష్కర్తగా మారి ఉంటుంది. కాలప్రవాహంలో అడవుల్లోని జనావాసాలు గ్రామాలుగా మారాయి. నేల ఆస్తిగా, పంట సాగు వృత్తిగా మారింది. సైన్స్ అంతరించిన చోట ఆధ్యాత్మికత మొదలవుతుందో లేదో కానీ
పురుషుడు విఫలమైన చోట స్త్రీ విజయ పరంపర ఆరంభమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోలేక, కరువుల్ని తట్టుకోలేక, గిట్టుబాటు ధరలు రాక, గుండెబలం కోల్పోయి గుండెలు బాదుకుంటున్న సమయంలో మహిళ రంగంలోకి దిగింది. సేద్యాన్ని బిడ్డలా భుజానికి ఎత్తుకుంది. పంటల్ని పిల్లల్ని సమబాధ్యతతో పెంచి పెద్ద చేస్తుంది. పంట విరగబండుతుంది, పిల్లలు సమర్థులవుతున్నారు. ఇంట్లో తిండి లేకపోయినా సరే ఏదో ఒక మాయ చేసి పెరట్లో మొలిచిన గడ్డితో ఆకులతో పచ్చడి చేసి చింతపండు నీళ్లతో చారు కాసి అతిథులను మెప్పించే చాకచక్యం మహిళ సొంతం. పిల్లలకు బాక్స్ కట్టాలి, శ్రీవారికి అల్పాహారం పెట్టాలి, వారు వెళ్లాక బట్టలుతకాలి, ఇల్లు శుభ్రపరచాలి, కిరాణా కొట్టుకు వెళ్లి నెల రోజులకు సరుకులు తేవాలి, దారిలో అత్తగారికి మందులు కొనాలి, సాయంత్రం పిల్లల్ని చదివించాలి, రాత్రి వంట గురించి ఆలోచించాలి. ఏ ఇంట్లో అయినా మహిళల పరిస్థితి ఇంతే. ఆ ఒత్తిళ్లు బాధ్యతలను అన్నీ స్వీకరిస్తూనే గృహిణులు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసి భర్తకు అండగా నిలబడి కుటుంబ పరిస్థితి మెరుగవడానికి కారణమవుతున్నారు. అలాంటి అమ్మలు పైసా ఖర్చులేని ప్రకృతి సేద్యం మాత్రం చేయలేరా? సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ప్రకృతి సేద్యం చేసిన కొందరు స్త్రీమూర్తుల విజయగాథలను చూసినట్లయితే, కొంతకాలం కిందట నా స్నేహితులు ప్రకృతి సిద్ధంగా పండించిన వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలకు వెళ్లినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఒక్క దేశీయ ఆవుతో 20 నుండి 30 ఎకరాల్లో తక్కువ ఖర్చుతో సహజ సేద్యం చేయవచ్చునని నిరూపించారు ఒక మహిళామూర్తి తన భర్తకు అండగా నిలబడి. జీవ వైవిధ్యాన్ని కాపాడితేనే భూమి ఆరోగ్యంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ తదనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో మార్పులను చేసుకుంటూ అధిక దిగుబడులను సాధించారు. వినియోగదారులు నేరుగా వారి పొలానికి వచ్చి వారు పండించిన సహజ ఆహారాన్ని కొనుగోలు చేసే విధంగా నాణ్యతను పాటించారు. తద్వారా వినియోగదారులతో పాటు తాము లాభాలను గడిస్తున్నామని అన్నారు. అదే ప్రాంతంలో మరో మహిళామూర్తి విజయ పరంపరను పరిశీలిస్తే, రైతుగా మారే ముందు తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వెళ్లి ఆధునిక సాగు పద్ధతులను నేర్చుకున్నామన్నారు. సిరులు కురిపించే కంది, జొన్న, సజ్జ, శనగలతో పాటు కూరగాయలను సాగు చేయటమే కాకుండా బిందు సేద్యంతో కంది పంటకు కొత్త కళను తెచ్చారు. ఆ పల్లెలో అదే తొలి ప్రయోగం. ఎకరాకు 20 క్వింటాళ్ల కంది పండించి విదేశీ వ్యవసాయ శాస్త్రవేత్తలను సైతం ఆకట్టుకుంది ఆ మహిళా రైతు. కష్టపడితే ఏదో ఒకరోజు మంచే జరుగుతుంది, ఏ పనైనా ఇష్టపడి చేయాలి అంటుంది ఆమె. తనకున్న 4 ఎకరాల్లో 40 పంటలు పండిస్తుంది. మహారాష్ట్రలో ఉల్లి సాగుపై జరిగిన సదస్సుకు వెళ్లి అక్కడ తెలుసుకున్న రెయిన్ హనై పద్ధతిని తను అమలు చేసింది. పొలాన్ని ప్రయోగశాలగా మార్చిన ఆమెకు 2014లో ఇక్రిశాట్ ఉత్తమ మహిళా రైతు అవార్డు లభించింది. బంగారం లాంటి భూమిలో 4 కంకులు కాస్తే చాలు, 40 తులాల బంగారం కొన్నంత సంబరపడుతుంది ఆమె. ఇష్టపడి చేసే పనిలో ఉన్న సంతృప్తి అది. చిరుధాన్యాలు, తృణధాన్యాల కోసం మరో ప్రాంతంలో పర్యటించి నాణ్యమైన అనేక రకాల ధాన్యాలను సేకరించిన నా స్నేహితురాలు వివరించిన విషయాలను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగాయి. 2 ఎకరాల్లో 25 రకాల పంటలు. ఎర్రజొన్న, పచ్చజొన్న, నల్లగూగు జొన్న, జూలై జొన్న, కాకిముట్టని జొన్న, సన్న జొన్న, దొడ్డు జొన్న, తెల్ల తైదలు, ఎర్ర తైదలు, కుంకుమ తైదలు, ఎర్రకొర్రలు, నల్లకొర్రలు, నల్ల సామలు, తెల్ల కందులు, గడ్డి నువ్వులు, తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు, అనుములు, వీటిలో కొన్నింటి పేర్లు మనకు తెలిసి ఉండవు కూడా. చొప్పజొన్న మొక్క అంత పొడవుంది ఈ జాబితా. ఆ మహిళ ఇంటి నిండా ఇలాంటి గింజలే కనిపిస్తాయి. తనకున్న 2 ఎకరాల పొలంలోనే అంతరించిపోతున్న 25 రకాల చిరుధాన్యాలు పండించి పేరు గడించింది. అదే ఆమె సంపద. ఈమె జీవ వైవిధ్య సేద్యాన్ని ఎంచుకుంది. ప్రపంచమంతా ఇప్పుడు ఈ తరహా సేద్యం వైపే చూస్తుంది. వేడెక్కిన భూగోళాన్ని చల్లబరచాలంటే రైతులు ఇటువైపు మళ్లక తప్పదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హస్తాపూర్లోని డిడిఎస్ సంస్థ ప్రోత్సాహంతో దేశమంతా తిరిగి చిరుధాన్యాల సాగుని ప్రచారం చేస్తోంది ఈవిడ. విదేశాల్లో కూడా పర్యటించింది. రాష్ట్రపతి నుండి పర్యావరణ పరిరక్షణ అవార్డు కూడా అందుకుంది. ఇంకా మరో స్త్రీ విజయాన్ని పరిగించి చూస్తే ఈమె ప్రత్యేకత పుట్టగొడుగుల పెంపకం. రాజమండ్రి నివాసి అయిన ఈమె చరిత్ర, అర్థశాస్త్రంలో పీజీ చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు రాసి వేల మందిని అధిగమించి ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది. కానీ ఆమెకు ఉద్యోగాలు రాలేదు. ఆ పోటీ ఏదో ప్రకృతితో పడచ్చు కదా అనుకుందేమో, సేద్యం వైపుకు మనసు మళ్ళింది.
నాలుగు సబ్జెక్టులు చదివి పోటీ పరీక్షల్లో నెగ్గడం కంటే విత్తనాల కొరతను, చీడపీడలను, సాగునీటి కొరతను, కూలీల భారాన్ని అధిగమించి మెరుగైన పంటను పండించడం చాలా కష్టం. పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయినా వ్యవసాయంలో పాస్ అయింది. ఆ సమయంలో హోటళ్లు, సూపర్ మార్కెట్లలో పుట్టగొడుగుల కొరతను గమనించి పలు విశ్వవిద్యాలయాలకు వెళ్లి పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన పెంచుకుంది. హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. అంత కష్టపడితే కాని సాగుపై పట్టు రాలేదు. మొదట్లో 1000 కిలోలతో మొదలై తరువాతి కాలంలో 5 కిలోల ఉత్పత్తికి చేరుకున్నారు. తను నేర్చిన విద్యను 10 మందికి పంచుతున్నారీమే. మహిళా సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులకు తర్ఫీ తీస్తున్నారు. నిరుద్యోగంతో సాధారణ గృహిణిగా మిగిలిపోకుండా మహిళా రైతుగా నిలదొక్కున్న ఈ వనిత అవార్డుల పంట పండించింది. సిటీఐఆర్ సంస్థతో పాటు హర్యానా ప్రభుత్వంచే బెస్ట్ విమెన్ ఫార్మర్ అవార్డును అందుకున్నారు. అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా మహిళా రైతు నేస్తం పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు తనకు పొలానికే పోటీ, గేలుపోటములు లేని పచ్చటి విజయం. ఆత్మాభిమానం ఉన్న మహిళకు సేద్యాన్ని మించిన ఉపాధి లేదు, కనుకనే మహిళా రైతులు ఘన విజయం సాధిస్తున్నారు. మరో మహిళ విజయాన్ని పరికిస్తే ఈమె జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ని ఎంచుకుని కూరగాయల సాగులో పట్టు సాధించింది. గతంలో 4 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తే అప్పులే మిగిలాయి. పురుగు మందులు, ఎరువులు, కూలీల ఖర్చులు, విత్తనాలు, పెట్టుబడి అన్నీ లెక్కిస్తే చేతికొచ్చేది ఏమీ ఉండదు. ఆ కష్టాల్లో ఉన్నప్పుడే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్లో సభ్యురాలై ఎరువులు, మందులు లేని సేద్య పద్ధతుల్ని నేర్చుకుంది. ప్రకృతి వ్యవసాయంపై జరిగే సమావేశాలకు వెళ్లటం, నిపుణులైన సేంద్రియ వ్యవసాయ పరిశోధకుల వద్ద సహజ సేద్యంలో కిటుకులు, మెళుకువలు నేర్చుకుని పాటించడం లాంటివి చేసి 2 ఎకరాల్లో సేంద్రియ సాగు చేపట్టి 2 ఇంతల దిగుబడిని సాధించింది. గతంలో 1 ఎకరా టమోటా పంట సాగుకు 1 లక్షకు పైగానే ఖర్చయ్యేది. ఇప్పుడు సేంద్రియ సాగు వల్ల భారం తగ్గి 40,000 సరిపోతుంది. దిగుబడి అమాంతం పెరిగింది. ప్రకృతి వ్యవసాయం వల్లే అప్పుల నుండి బయటపడ్డాను, 2 పిల్లలను చదివిస్తున్నాను అని గర్వంగా చెబుతుంది. ఈ విధంగా సేంద్రియ వ్యవసాయంలో మహిళలు తమ సత్తాను చాటుకుంటే మరికొంతమంది స్త్రీలు అత్తింటి ఆరళ్లను ఎదుర్కొంటూనే అంచెలంచెలుగా తమ చదువును పూర్తి చేసి విద్యాధికులై ప్రైవేటు ఉద్యోగాల్లో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ తమ తెలివితేటలతో విదేశీ కంపెనీలకు సైతం సీఈఓలుగా ఉన్నత పదవుల్ని అధిరోహించిన ఉదంతాలెన్నో. ఈ విధంగా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ తమదైన ప్రత్యేకతను ప్రతిచోటా కనబరుస్తున్నారు.

ఇప్పటి వరకు ఆవిష్కరణలకు అమ్మలాంటిది మహిళ అన్న అంశం గురించి కోట అనురాధ గారితో చర్చ విన్నారు. ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడులు, వినియోగదారుల జాగ్రత్తల గురించి

0: సారంగపాణి గారితో ప్రసంగం విందాం.
1: షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నారా? ఈసరికే వాటాలు కొనటం అమ్మటం చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం. జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టపడి కూడబెట్టిన సొమ్ము నష్టపోయే ప్రమాదం ఉంది. లాభాల మాట అటుంచి అసలకే ఎసరు రావచ్చు. ప్రతివారు త్వరితగతిన తను పెట్టిన పెట్టుబడి రెండింతలు మూడింతలు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. వాటాల మార్కెట్లో పెట్టుబడి పెడితే తిరుగులేదు అనుకుంటారు. పొదుపు మొత్తాలపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు ఆకర్షణీయంగా ఉండదు. అంతకంటే ఎక్కువ రాబడి కావాలనుకునేవారు వాటాల మార్కెట్లో పెట్టుబడులకు సిద్ధమవుతారు. రాబడి ఎక్కువ రావడానికి ఎంత అవకాశం ఉందో అసలు కూడా నష్టపోవటానికి కూడా అంతే అవకాశం ఉంటుంది వాటాల మార్కెట్లో. కనుక జాగ్రత్త తీసుకోవటం అవసరం. మొదటగా గుంపు మనస్తత్వం నుండి బయటపడాలి. అందరూ ఏమి చేస్తే మనం అదే చేయటాన్ని గుంపు మనస్తత్వం అంటారు. ఒక గొర్రెల మందులో గొర్రెలన్నీ ఒకదాన్ని అనుసరించి మిగిలినవన్నీ నడుస్తూ ఉంటాయి. ఈ మందతత్వాన్ని అలవార్చుకోకూడదు. మంద కంటే భిన్నంగా ప్రవర్తించడంలోనే వాటాల మార్కెట్లో విజయం దాగుకొని ఉంది. అందరూ అమ్ముతున్నప్పుడు మనం కొనాలి, అందరూ కొంటున్నప్పుడు మనం అమ్మాలి. కానీ సగటు మదుపరి ఇలా చేయడు. స్నేహితులు, తెలిసిన వాళ్ళు, సహచరులు, బంధువులు, ఇతరులు ఏం చేస్తుంటారో అదే మనము చేస్తుంటాం. ఇది వాటాల మార్కెట్లో చేయకూడని పని. ఇతరులు అత్యాశతో వెళ్తున్నప్పుడు మనం భయపడాలి. ఇతరులు భయపడుతున్నప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ అన్నాడు వారెన్ బఫెట్. విషయ పరిజ్ఞానంతోనే వాటాల మార్కెట్లో ప్రవేశించాలి. కొనదలుచుకున్న వాటాలకు సంబంధించిన కంపెనీల గురించి పూర్తి సమాచారం సంపాదించాలి. కంపెనీ లేదా ఆ వాణిజ్య సంస్థ పనితీరు, గడిచిన కొద్ది సంవత్సరాలలో దాని పనితీరు ఎలా ఉందో గణాంక వివరాలతో పరిశీలించాలి. ఆ సంస్థ ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న విశ్వసనీయత, మార్కెట్లో వాటికున్న ఆదరణ, పట్టు గురించి తెలుసుకోవాలి. కంపెనీ యజమానులు లేదా ప్రధాన వాటాదారులు ఎవరు, వారికున్న నిర్వహణా నైపుణ్యం గురించి కూడా తెలుసుకోవాలి. సమీప భవిష్యత్తులో కంపెనీకి ఎదురయ్యే సవాళ్లు, ఆ సవాళ్లను ఎదుర్కోవటానికి కంపెనీ అనుసరించబోయే వ్యూహం గురించి కూడా విషయ పరిజ్ఞానాన్ని సేకరించాలి. కంపెనీకున్న పేరు ప్రతిష్టలను బట్టి కాక కంపెనీ ఆస్తిపాస్తుల వివరాలు, లాభ నష్టాల వివరాలు, ఇస్తున్న లాభాలలో డివిడెండు లేదా వాటా శాతం గురించి తెలుసుకుని మరీ నిర్ణయం తీసుకోవాలి. సంస్థ చేసే వ్యాపారం, అది ఆర్జిస్తున్న లాభాలు, అనుసరిస్తున్న విధానాలు, వ్యాపార పోటీలలో అది నెగ్గుకొస్తున్న తీరుతునులు మొదలైన వాటిపైనే ఆధారపడి నిర్ణయం తీసుకోవాలి తప్ప అరకొర జ్ఞానంతో ఇతరులు కొంటున్నారా కదా అని మనం కొనకూడదు, ఇతరులు అమ్ముతున్నారు కదా అని మనం అమ్మకూడదు. ఏ సంస్థ వాటాలు ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అన్నది ముఖ్యమైన నిర్ణయం. పెద్ద పెద్ద మదుపరులు సైతం దెబ్బతినే అవకాశం ఉన్నది ఇక్కడే. మనం అమ్మిన తర్వాత వాటాల ధరలు పెరగచ్చు, లేదా మనం కొన్న తర్వాత వాటాల ధరలు పడిపోవచ్చు. కనుక రెండు రకాలుగా నష్టపోయేందుకు వీలుంది. కనుక ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. సెంటిమెంట్ ఆధారంగానే మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయి. అత్యధికులు ఏమనుకుంటున్నారో అనే దాన్ని బట్టి ధరలు పెరగటమో లేక తగ్గటమో జరగవచ్చు. కానీ ధరలను సామాన్య మదుపరులు ప్రభావితం చేయలేరు. పెద్ద మదుపరులు లేక విదేశీ, స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు చేసే అమ్మకాలు, కొనుగోళ్లు మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. పెద్ద మొత్తంలో వారు కొంటే ధరలు పెరుగుతాయి. కనుక సామాన్య మదుపరులు ధరలు పెరుగుతున్నాయని అనుకుంటారు. పెద్ద మొత్తంలో వారు అమ్మితే ధరలు పడిపోతాయి. ధరలు పడిపోతాయన్న భయంతో సామాన్య మదుపరులు అమ్మటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రక్రియలో సామాన్య మదుపరులు నష్టపోయేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక మార్కెట్ను ప్రభావితం చేయగల మదుపరుల ఎత్తుగడల గురించి తెలుసుకుంటూ ఉండాలి. మనం కొంటున్నట్లుగానే వారు కొంటుంటారు, మనం అమ్ముతున్నట్లుగానే వారు అమ్ముతుంటారు. అయితే కోట్లలో వారి లావాదేవీలు ఉంటాయి. కనుక అవి మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. కనుక వారి పోకడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతర్జాతీయంగా వచ్చే ఏ చిన్న ఒడిదుడుకు కూడా మార్కెట్టు ఎక్కువ మోతాదులో స్పందిస్తూ ఉంటుంది. దేశాధినేతల విధాన నిర్ణయాలకే కాదు, నోటి మాటికి కూడా మార్కెట్ స్పందిస్తుంది. స్పందించవలసిన దానికంటే ఎక్కువ మోతాదులో స్పందించడమే మార్కెట్ లక్షణం. కనుక దేశ విదేశ పరిణామాలను, ముఖ్యంగా ఆర్థిక వాణిజ్య వాతావరణ యుద్ధ రంగాలకు సంబంధించిన వార్తలను అనుసరించడం తప్పనిసరి. మానసిక ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. పెరుగుతున్నప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు, పడిపోతున్నప్పుడు భయానికి లోను కాకూడదు. కానీ సహజంగా ఈ రెండు సామాన్య మదుపరికి ఎక్కువ మోతాదులో ఉంటాయి. నష్ట భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది, లాభార్జన కాంక్ష మనల్ని అత్యాశ పరులు చేస్తుంది. కనుక రెంటిని అదుపులో పెట్టుకోవాలి, క్రమశిక్షణతోనే విజయం. మదుపరికి కొన్ని విషయాల పట్ల స్పష్టత ఉండాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉంటుంది. లక్ష్యాల సాధనకు అనుగుణమైన రంగాన్ని, అనువైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవాలి. సరియైన సమయంలోనే మార్కెట్లో లావాదేవీలు జరపాలి. ధరలు పడిపోతున్నప్పుడు, అంటే మార్కెట్ బేరిష్గా ఉన్నప్పుడు కొనాలి. పెరుగుతున్నప్పుడు, అంటే బుల్లిష్గా ఉన్నప్పుడు అమ్మాలి. మదుపరులు బ్రోకర్ల ద్వారానే లావాదేవీలు జరపాలి. కనుక ఎప్పటికప్పుడు మీ సూచనల మేరకే లావాదేవీలు జరుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉండాలి. మన పెట్టుబడుల మీద మంచి రాబడి రావాలని మన అనుకోవటంలో తప్పు లేదు. వాస్తవానికి మంచి రాబడి కోసమే వాటాల మార్కెట్లోకి మనం అడుగుపెట్టేది. అయితే మన రాబడి అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. స్వల్పకాలంలోనే 10-15 రెట్లు పెరిగి అనతి కాలంలోనే కోటీసులు అవ్వాలని ఆశపడటం దురాశే అవుతుంది. వారెన్ బఫెట్ లాంటి నిష్ణాతులు సైతం 10-12% కంటే పెట్టిన పెట్టుబడుల మీద రాబడి రావటం కేవలం అదృష్టం వలనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కనుక వాస్తవానికి దగ్గరగానే మన లక్ష్యాలు, అంచనాలు ఉన్నప్పుడే నష్ట భయం తక్కువగా ఉంటుందని సదా గుర్తుపెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు గమనించి మంచి మదుపరులవుతారని ఆశిద్దాం.
0: ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు, వినియోగదారుల జాగ్రత్తల గురించి సారంగపాణి గారి ప్రసంగం విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పుడు సూక్ష్మక్రిముల ఆవాస వస్తువుల గురించి తెలుసుకుందాం.
2: సూక్ష్మక్రిములు ఎక్కువగా మురుగు ఉండే నీటిలో, నిల్వ ఉన్న చెత్త ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే పిల్లలకి కూడా మనం ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తూ ఉంటాము. టాయిలెట్లోకి వెళ్ళొస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యం. కానీ మనం తినే ప్లేట్లను తోమేటటువంటి పీచులోనూ, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, ఇక రోజంతా వాడే ఫోను కీబోర్డుల పైన క్రిములు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంటి విషయానికి వస్తే టాయిలెట్లోనే ఎక్కువగా క్రిములు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ టాయిలెట్లో కన్నా వంటగదిలోనే సూక్ష్మ క్రిముల సంఖ్య ఎక్కువ. ఎలాగంటారా, సాధారణంగా టాయిలెట్ సీట్ మీద చదరపు అంగుళానికి 50 రెట్ల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ దాంతో పోల్చితే గిన్నెలు తోమే పీచులోనూ, స్పాంజ్లోనూ ఉండే బ్యాక్టీరియా 456 రెట్లు అధికంగా ఉంటుంది. అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాని ప్రకారం టాయిలెట్లో కన్నా వంటగదిలోని ఈ పీచులు, సింకుల్లోనే సూక్ష్మక్రిములు ఉండే సంఖ్య ఎక్కువ అని. దీనికి కారణం సింకులు ఎప్పుడూ తడిగా ఉండటం, క్రిములను పెంచి పోషించే ఆహార పదార్థాల వ్యర్థాలు సింకులోనూ పీచులోనూ ఎక్కువగా ఉండటం. ఇక మరొకటి చూస్తే, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద టాయిలెట్ సీట్ల మీద కన్నా కూడా 200 రెట్లు అధికంగా ఫీకల్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి కారణం కూరగాయలు కోశాక కడగకుండా వదిలేయడమే. కూరగాయల అవశేషాలు కటింగ్ బోర్డు మీద కొద్దిగా ఉన్నా అక్కడ బ్యాక్టీరియా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలు కోసిన వెంటనే కటింగ్ బోర్డుని నీటితో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక ఫోన్లు, ట్యాప్స్ మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే 600 యూనిట్లు ఫోన్ల

పైన 140 యూనిట్ల స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా ఉందని తెలిసింది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా టాయిలెట్లలో అయితే 20 యూనిట్ల కన్నా తక్కువే ఉంటుందని తెలియజేశారు. ఇక మరొకటి పంపు హ్యాండిల్స్. తినే ముందు సింకు దగ్గర మనం చేతులు కడుక్కొని వస్తాము. చేతులు కడుక్కున్నాక అదే చేత్తో పంపు కట్టేస్తాము. మీకు తెలుసా, టాయిలెట్ సీట్ కన్నా కూడా ఈ పంపు హ్యాండిల్స్ మీద 44 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక బాత్రూంలో పంపు మీదైతే ఈ బ్యాక్టీరియా 21 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే కీబోర్డు, డెస్క్ టేబుల్. ఆఫీస్లో కొంతమంది కంప్యూటర్ కీబోర్డ్ మీద రోజంతా పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా లేక పనిచేస్తూనే తినేస్తూ ఉంటారు. అయితే ఈ కీబోర్డ్ని, డెస్క్ టేబుల్ని వాడే ముందు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కీబోర్డ్ మీద టాయిలెట్ సీట్ కన్నా కూడా 5 రెట్లు, అలాగే కంప్యూటర్ ఉన్న టేబుల్ చుట్టూ 100 రెట్లు ఎక్కువగా క్రిములుంటాయి. కారు స్టీరింగ్ వీల్ మీద కూడా టాయిలెట్ సీట్ కన్నా 5 రెట్లు అధికంగా క్రిములతో నిండి ఉంటుంది. ఇక ఈ కోవలోకి వచ్చేవే హ్యాండ్ బ్యాగ్లు, లిఫ్ట్, ఏటీఎం బటన్లు, రెస్టారెంట్ మెను, కరెన్సీ నోట్లు, లైట్ స్విచ్లు. లిఫ్ట్, ఏటీఎం బటన్లను ఎంతో మంది వాడుతూ ఉంటారు. వీటి మీద ఉండే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్ కన్నా కూడా లిఫ్ట్ బటన్ మీద అయితే 40 రెట్లు ఎక్కువగా, ఏటీఎం బటన్ మీద 1200 క్రిములు కాపురం ఉంటాయట. అలాగే మెనో విషయానికి వచ్చినట్లయితే రెస్టారెంట్లో అడుగు పెట్టగానే శుభ్రంగా చేతులు కడుక్కొని కూర్చున్నాక మెనో కార్డ్ చూస్తాము. ఎంతో మంది చేతుల్లో తిరిగేటటువంటి ఈ మెనో కార్డ్ మీద 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కరెన్సీ నోట్ల గురించే చెప్పుకోవాలి. కరెన్సీ నోట్లను చూస్తే ఇవి క్రిములకు పుట్టినిల్లు అని చెప్పాలి. ఒక్కో నోటు మీద 3000 రకాల బ్యాక్టీరియా క్రిములు ఆవాసం ఉంటాయి. ఈ నోట్లని కనుక మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనం నోరు వెళ్లబెట్టడం ఖాయం. నలిగిన, చిరిగినటువంటి నోట్ల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇవే కాదు, ఆఫీసులో హాజరు పంచివేసే మెషిన్, మౌసులు, డోర్ నాట్స్, ఇలా మనం రోజు వాడే వస్తువులో క్రిములకు నిలయమైనవి ఎన్నో ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్ గట్లని, సింక్ని, కటింగ్ బోర్డులని వేడి నీటితో, డిటర్జెంట్తో కడిగి తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్లను వారానికి ఒకసారి లేదా 15 రోజులకోసారి డిటర్జెంట్తో ముంచినటువంటి గుడ్డతో తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను, క్రిములను నాశనం చేసే లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. ఇక నోట్లను తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని ఆ చేతులతో ఏ తినే ఆహార పదార్థాలు మనం నోటిలో పెట్టుకోకూడదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్రిముల బారి నుంచి మనల్ని మనం కొద్దిగానైనా సరే కాపాడుకోవచ్చు.

లలిత గీతాలు వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది.

0: but his life continues in others through the noble act. And with that, it's back to you, Saira.
1: Thanks, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Two-day meeting of BRICS foreign ministers to begin in New Delhi today. Assam government to introduce Uniform Civil Code Bill in State Assembly on 26th of this month. India bans export of sugar until September this year to cool domestic prices. West Bengal government lifts all restrictions on interstate movement of potato, onion, fruits, vegetables, food grain and other essential commodities. Heavy rain and dust storm leaves 60 people dead across Uttar Pradesh. Praveen Sood gets 1 year extension as CBI director. And Virat Kohli slams record 9th IPL century as Royal Challengers Bengaluru beat Kolkata Knight Riders by 6 wickets in Raipur. For details of these stories and more, log on to our website www.news1air.gov.in and News1AIR app. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani. Guntur Jilla Samachara Lakhavintaru.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రి దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులకు గడిచిన May 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని 105 మంది యువతలు ఉద్యోగాలు పొందారు. గడిచిన ఏప్రిల్లో బుర్రిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో April 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర యువజన సేవల శాఖ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని April 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని, ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించే గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేని ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను April 16న ప్రారంభించారు. April 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం 2 దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా, అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. 2వ దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా గణన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందువల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటార్ వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 150,000 రూపాయల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడ పత్రికలను 25 ఏప్రిల్ గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 150,000 రూపాయలను ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు చికిత్స కోసం అందిస్తారు. ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధి పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 1వ తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణము, మానస సరోవరం అభివృద్ధి పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ ఈ మే 7వ తారీఖున గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చియార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఈ సమయంలో విహారీ కార్యక్రమం వింటారు. కరీంనగర్ జిల్లా ముత్యాల మండలం ముత్యాలపేట గ్రామం కొండగట్టు కొండల మధ్య అటవీ ప్రాంతంలో కొలువైయున్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు.

ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారు ప్రత్యక్షమవుతారు. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుల వారు తప్పక ఉంటారు. రామాయణంలో రామునికి ఎంత ప్రాముఖ్యత ఉందో హనుమకు అంతే ప్రాముఖ్యత ఉంది. 28 మహిమలు కల హనుమంతుడు కేసరి అంజనాదేవిల తనయుడిగా చైత్రశుద్ధ పౌర్ణమి మూలా నక్షత్రం నాడు రుద్రుని వరప్రసాదంగా జన్మించారు. ఈనాటి విహారీ కార్యక్రమంలో రానున్న హనుమత్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా ముత్యాల మండలం ముత్యాలపేట గ్రామం కొండగట్టు కొండల మధ్య అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఈ గ్రామానికి చెందిన సింగం సంజీవయ్య అనే గోపాలుడు తన గేదె తప్పిపోవడంతో ఈ కొండ ప్రాంతంలో వెతకి వెతకి అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆంజనేయ స్వామివారు అతనికి కలలో కనిపించి తప్పిపోయిన తన గేదె వివరాలు చెప్పాడు. అతను ఆ గేదెను వెతకడం ప్రారంభించగా గేదెతో పాటు శ్రీ ఆంజనేయ స్వామివారి స్వయంభూ విగ్రహమూర్తిని కనుగొన్నాడు. అనంతరం తన భార్య అయిన ఆసమ్మ సహాయంతో ఈ ప్రదేశంలో స్వామివారికి మందిరాన్ని నిర్మించి పూజించడం ప్రారంభించాడు. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం స్వామివారి భక్తురాలైన ఆసమ్మ నిర్మించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని సుమారు 160 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణరాయ దేశముఖ్ పునరుద్ధరించి నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ఈ ఆలయాన్ని 1968 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామివారు స్వయంభూవుగా వెలసి ఉండి స్వామివారి ఎడమ చేతిలో చందనపు గిన్నెను పట్టుకుని ఉండడం విశేషం. స్వామివారిని దర్శించిన భక్తులకు ఈ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. అష్ట భేతాళులలో ఒకరైన శ్రీ నాగభేతాళ స్వామివారు అమ్మవారైన నాగభేతాళిని సమేతంగా ఈ ఆలయానికి వెనుక వైపున వాయువ్య దిశగా కొలువు తీరి ఉండి స్వామివారికి జరిగే నిత్య పూజలు, నివేదనలు, కైంకర్యాలను పర్యవేక్షిస్తూ ఈ ఆలయానికి క్షేత్ర పాలకులుగా ఉన్నారు. ముందుగా భక్తులు శ్రీ భేతాళ స్వామివారిని దర్శించుకుని అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీగా ఉంది. ఈ క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శిస్తే అనారోగ్యం, అంగవైకల్యం మటుమాయమవుతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో దక్షిణ మరియు తూర్పు మూలలో ధర్మగుండం అనబడే పుష్కరిణి, శ్రీరామ పాదుకలు, శ్రీ సీతమ్మవారు కన్నీరు పెట్టిన స్థలం, శ్రీ బొజ్జ పోతన ఉపాలయాలను మనం దర్శించవచ్చు. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలోని పూజాధికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 ఆరాధన, 5:45 బాలభోగ నివేదన, 6 గంటలకు సూర్య దర్శనం, 7:30 నిత్యహారతి, 9 గంటలకు అభిషేకం, మధ్యాహ్నం 12:30 రెండవ గంట నివేదన, 12:45 భజన తీర్థప్రసాదం, మధ్యాహ్నం 3 గంటలకు సర్వదర్శనం, 4:30 ఆరాధన, 3 గంట నివేదన, సాయంత్రం 6 గంటలకు నిత్యహారతి, 7 గంటలకు శ్రీలక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన, 7:30 స్వామివారి సేవ ఉత్సవం, రాత్రి 8:15 భజన, 8:30 కవట బంధనం జరుగుతాయి. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ సప్తమి నుంచి వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం వరకు 3 రోజుల పాటు శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శుద్ధ పాఠ్యమి నుంచి సప్తమి వరకు శ్రావణ సప్తాహ ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో పవిత్రోత్సవం, ధనుర్మాసం, మార్గశీర్ష మాసంలో 30 రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం, మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ సుదర్శన యాగం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాఠ్యమి ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణం, ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజు భజనలు, శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రాన శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భాద్రపద శుద్ధ చతుర్దశి శ్రీ వినాయక చతుర్థి నాడు నవరాత్రి ఉత్సవాలు, ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు, ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి నాడు సెమీ పూజ, ఆశ్వయుజ బహుళ చతుర్దశి దీపావళి పర్వదినం నాడు సహస్ర దీపాలంకరణ, మకర సంక్రాంతి నాడు శ్రీ గోదా కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఈ ఆలయానికి ప్రధాన రైల్వే స్టేషన్, ప్రధాన బస్టాండ్ కరీంనగర్. కరీంనగర్ నుంచి ఈ ఆలయం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా కరీంనగర్ నుంచి ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల్ చేరుకొని అక్కడి నుంచి బస్ల ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం విహారి కార్యక్రమంలో మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారి కార్యక్రమంలో దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతలు గురించిన వివరాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. ఇక సెలవు.

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు విహారీ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ముత్యాల మండలం ముత్యాలపేట గ్రామం కొండగట్టు కొండల మధ్య అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకున్నాము. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: చిరాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
0: హలో అభిరుచికి స్వాగతం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

కొంచెం హెవీ హార్టెడ్ ఎందుకంటే ఇద్దరు మన మధ్యలో లేరు, బట్ ఎంత చక్కగా ఉంటారో ఇద్దరు అండ్ ఈ పాటలు కూడా. ఓకే, పాట వినిద్దాం.

నీ స్నేహం సినిమాలోని సూపర్ సాంగ్ విన్నాము, లవ్కి ఫ్రెండ్షిప్కి మధ్య కంపారిజన్ ఆర్ ఏది గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్లో పడిపోతాడు సినిమాలో హీరో మనందరికీ తెలుసు ఉదయ్ కిరణ్. సో ఫైనల్లీ ఎలా అది హ్యాండిల్ చేస్తారు, ఎలా దాని నుంచి బయటకు వస్తారు అన్నది సినిమా. చాలా బాగుంటుంది సినిమా కూడా. అండ్ ఏ ఎమోషన్కి ఆ ఎమోషన్ ట్రూలీ ఉంటుంది ఫ్రెండ్షిప్ అండ్ లవ్ కూడా. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చినటువంటి సినిమాలు చాలా బాగా క్లిక్ అయ్యి కమర్షియల్గా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా చాలా మంచిగా గ్యాదర్ చేసినటువంటి సినిమాలు అని చెప్పచ్చు. ఈ మధ్య రీరిలీజ్లు జరుగుతూ ఉన్నాయి చాలా సినిమాలు. సో మేబీ ఐ థింక్ ఈ సినిమా కూడా రావచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే అంత హిట్ అయింది కాబట్టి. ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం వినేద్దాం మొదటి సినిమా. మొదటి సినిమాలో నుంచి సాంగ్ నవదీప్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి సాంగ్స్, వినండి. ఈ పాటలో మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఒక మంచి వాటర్ఫాల్ దగ్గర అలా అనిపిస్తుంది. ఈ పాట వింటుంటే కూడా వీ కెన్ ఫీల్ దట్ అలానే అక్కడే ఉన్నామేమో మనం కూడా, ఆ మంచి నేచర్లో ఉన్నట్టుగానే ఫీల్ అవ్వచ్చు పాట వింటూ కూడా. ఎంజాయ్ చేయండి.

0: నా కోసం ఒక కవిత చెప్పు.
1: ఏ కవిత చెప్పను? ఆ స్వరము నీవై.
0: తర్వాత
1: స్వరమున పరము నేనై.
0: అలాగా?

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:03. ఈ సమయంలో సముద్ర తీర కథలు ప్రోగ్రాం విందాము. గంగనమ్మకు సేతబడి అనే కథ ఇప్పుడు వింటాము. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
4: ఆకాశవాణి 102.7 మెగాహెచ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
5: కథ పేరు గంగానమ్మకు సేతబడి.

0: ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిండు చేపలతో తిరుగు ప్రయాణమైన పోలయ్య పడవ తెడ్డుకొయ్య విరగడంతో దారి తప్పి తెల్లవార్లు అలల తాకిడికి అటూ ఇటూ వెళ్లి చివరకు రొయ్యల పాళానికి 15 మైళ్ల దూరంలో తీరం చేరింది. పడవలో లేచి నిలబడి సూర్యకాంతికి చేయి అడ్డు పెట్టుకుని తమ గ్రామ ఆచూకీ కోసం చూశాడు పోలయ్య. కనుచూపు మేర దూరంలో ఎక్కడా కనిపించలేదు వారి గ్రామం. చేపల మీద వలలు కప్పి వాటి మీద కూర్చుని ఉన్న కొడుకుల్ని హెచ్చరించాడు పోలయ్య.
1: ఒరే నాయన్లరా, ఇయాల ఈ పాడు అలల మనల్ని దారి తప్పించుండై. మీరిద్దరూ చేపల దగ్గరే ఉండండి. నన్నెళ్ళ ఇసుక దిబ్బెక్కే మనోరు సుమారు ఎంత దూరంలో ఉందో చూసొత్తా అన్నాడు పోలయ్య.
0: పోలయ్య అలల అంచు నుంచి వచ్చి సముద్రపు నీరుని కట్టడి చేసే ఎత్తైన చెలయలి కట్ట ఎక్కాడు. అయినా తమ ఊరి ఆచూకీ కనిపించలేదు. దూరంగా అతనికి ఒక శిథిల భవనం, దాని వెనుక వైపు ఎత్తైన తాటి చెట్టు కనిపించింది. పోలయ్య అక్కడికి వెళ్ళాడు. విరిగిపోయిన ప్రహరీ లోపలగా ఉంది ఆ తాటి చెట్టు. దానిని అల్లుకుని ఉన్నాయి అడవి తీగలు. అతి కష్టం మీద దాన్ని ప్రాకుతూ చివరి వరకు ఎక్కి చుట్టూ చూశాడు పోలయ్య. తీరానికి దక్షిణం వైపుగా చుక్కల్లా కొబ్బరి చెట్లు, గుడిసె కప్పులతో కూడిన తమ గ్రామం కనిపించింది. చెట్టు దిగుతున్న పోలయ్య ఏవో మాటలు వినపడేసరికి తిరిగి చెట్టు మీదకు ప్రాకి గుబురు ఆకుల్లో కనిపించకుండా కూర్చుని భవనం వైపు చూశాడు. చుట్టూ ముండ్ల చెట్ల మధ్యనున్న ఆ శిథిలమైన భవనం ప్రహరీ కూలిపోయి ఉంది. భవనం అక్కడక్కడా పెచ్చులు రేగి సిమెంటు పెళ్లలు పెళ్లలుగా ఊడిపోయి ఉన్నాయి. చాలా కాలంగా ఎవరూ లేకపోవడం వల్ల భవనమంతా పిచ్చి చెట్ల తీగలతో అల్లుకుపోయి ఉంది. ప్రహరీ అవతల వైపుగా 2 ఖరీదైన కార్లు ఆగి ఉండడం కనిపించింది పోలయ్యకు. కాషాయ రంగు వస్త్రధారణతో ఒక మాంత్రికుడు మెడలో మానవ కంకాళాల దండ వేసుకుని కుడి చేతిలో భూమిక పట్టుకుని ఉన్నాడు. ముఖాన పెద్ద కుంకుమ బొట్టు, 6.5 అడుగు ఎత్తుతో లావు మీసాలు కలగలిసిన పొడవైన గడ్డంతో దట్టమైన కనుబొమ్మలతో చాలా భయంకరంగా ఉన్నాడు అతను. అతని ప్రక్కనే 2 శిష్యమాంత్రికులు అదే వేషధారణలో ఉన్నారు. అయితే వాళ్ళ మెడల్లో మానవ కంకాళాల దండలు, చేతుల్లో భూమికలు లేవు. జోలెలాంటి సంచులు మాత్రం వాళ్ళ భుజాలకు వేలాడుతున్నాయి. వాళ్ళకెదురుగా 2 నడివయసు మనుషులు తెల్ల పంచలు, తెల్ల చొక్కాలతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. వారిలో ఒక అతనికి బట్టతల లావు మీసాలు, మరో అతనికి ఒత్తుగా పెరిగిన చుట్టూ మీసాలు లేవు. ఇద్దరి మెడలలో లావుపాటి బంగారు గొలుసులు వేలాడుతున్నాయి.
2: అయ్యా భూతమాంత్రికులు గారు, మాదే జమీందారీ కుటుంబం. మా తాతగారు 60 ఏళ్ల క్రితం ఈ బంగళా నిర్మించుండాడు. మా తాత అప్పుడప్పుడు తన కుటుంబంతో నెలకు తూరి ఇక్కడికొచ్చే 4 రోజులు గడిపెళ్ళేవాడు. మా తాతతో పాటు నేను కూడా చాలాసార్లు వచ్చుండా. మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న దిన్నే పట్టించుకోనే లేదు. నేను అంతే, అందుకే ఇదే శిథిలమైపోయిండదే అన్నాడు బట్టతలాయన. మా బావ వెంకటపతిరాజు చెప్పింది నిజమే. ఒకప్పుడు బాగా బతికినాం మేం. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే బాగా నష్టపోయిండాం. ఏదైనా భారీ సాయం దొరికితే తప్ప బయటపడలేము. నా రోజులు బాగుండే బంగారు నగలు దొరికితే మీ రుణం ఉంచుకోను. అంతా తమదయ్యా అన్నాడు త్రిమూర్తిరాజు.
0: మా బియ్యంకుడు త్రిమూర్తిరాజు చెప్పింది నిజమే మాంత్రికులు గారు. వాళ్ళ నాయన నిరుడే చనిపోయాడు. విషయమేమంటే వాళ్ళ తాతగారు చాలా సంపన్నులు. ఆయన అశేషమైన ఆ సంపదను రాగి బిందెల్లో పెట్టే ఇక్కడ దాసుంటాడని నా అనుమానం. అందుకే అది బయటకు తీస్తే నా అయ్యంకుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదురుపడుతుంది అన్నాడు మీసాల్లేని పెద్ద ఆయన. భూతమాంత్రికుడు హూం అంటూ హూంకరించి భవనం వైపు పిచ్చిగా పెరిగిన చెట్లను దాటుకుంటూ అంగలు వేశాడు. ఆ విసురుకు అతని మెడలోని పుర్రెల దండ కదిలి గలగలలాడింది. చేతిలోని భూమికను ప్రధాన ద్వారం మీద ఉంచి ఏవో మంత్రాలు చదివాడు మాంత్రికుడు. ఆ ఇంటి ప్రధాన ద్వారంతో పాటు కిటికీలన్నీ చెదలు పట్టి శిథిలమైపోయాయి. చెట్ల తీగలు పెరిగి వాటిని అల్లుకొని ఉన్నాయి. అతని శిష్యులు అతనికి అటూ ఇటూ వంగి వంగి నిలబడి ఉన్నారు.
1: వాటి జోలికే పోవద్దు సామె, అవి విరిగా మీ మీద పడతాయే. పని వాళ్ళను పిలుచుకొస్తే శుభ్రం చేయిస్తాను మీరు ఆడతవ్వమంటే ఆడతవ్విస్తాము అన్నాడు వినయంగా త్రిమూర్తిరాజు. అతని మాటలకు తన ప్రయత్నం విరమించుకున్న ఆ మాంత్రికుడు బంగళా బయటికొచ్చి చేతి నిండుగా ఇసుక తీసుకుని పైనుంచి క్రిందకి వదిలాడు. ఏవో మంత్రాలు బిగ్గరగా చదువుతూ అతని మంత్రాలకు జతగలిపారు అటూ ఇటూ అతనికి భుజం ఎత్తులో నిలబడి ఉన్న అతని శిష్యులు. తరువాత సముద్రానికి రెండు చేతులెత్తి భక్తితో నమస్కరించాడు భూతమాంత్రికుడు. తరువాత జమీందారు కుటుంబీకులైన ఇద్దరిని దగ్గరకు రమ్మని పిలిచాడు.
3: చూడండి, ఈ బంగళా అడుగున వజ్రవైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలతో కూడిన లంకబిందెలు చాలా ఉన్నాయి. బయటకు తీయమనే మూలుగుతుండయి, వాటిని బయటకు తీస్తాను. అందుకే వచ్చే పౌర్ణమి అర్ధరాత్రి ముహూర్తం పెడుతున్నాను అన్నాడు భూతమాంత్రికుడు.
0: త్రిమూర్తిరాజు, వెంకటపతిరాజు ఆనందంలో మునిగిపోయారు. ఇసుకలో బోర్లా పడి భూతమాంత్రికుడికి దండాలు పెట్టారు. భూతమాంత్రికుడు అనేక సార్లు హెచ్చరించిన మీదట లేచి చేతులు కట్టుకుని అతనికి ఎదురుగా నిలబడ్డారు.
3: అయితే ఈ లోపల మీరొక పని చెయ్యాలా, బంగళా చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల్ని తీగల్ని కొట్టి శుభ్రం చేయించండి. బంగళా లోపల కూడా అదే పని చేయించండి. ఆ రాత్రి సముద్రదేవతను పూజించే ఆమెను తృప్తిపరిచిగాని మనమే పని చేయలేం. ఇక వెళ్దాం పదండి అన్నాడు భూతమాంత్రికుడు.
0: స్కూలు టీచర్ ముందు తలలూపే విద్యార్థుల్లా తల ఆడించి కారు వద్దకు వెళ్లమన్నట్లు దారి చూపి పక్కకు తొలిగారు ఆ జమీందారు వంశీయులు. హుందాగా కారు వైపు నడిచాడు భూతమాంత్రికుడు. కొద్దిసేపట్లో రెండు కార్లలో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాటి చెట్టు ఆకుల మాటన కూర్చుని వాళ్ల సంభాషణలు వింటూ అంతా చూస్తున్న పోలయ్య వాళ్ల దూరం కాగానే చెట్టు మీద నుంచి క్రిందికి దిగాడు. గబగబా వణుకుతూ పరిగెత్తి తన పడవను చేరుకున్నాడు. పడవను నీళ్లలోకి నెట్టమని కొడుకులను సైగ చేసి ఎగిరి అందులో కూర్చున్నాడు. పడవను పలానా దిక్కుకు పోనివ్వమని చెయ్యి చూపి చెమటలు కారుతూ కూర్చున్నాడు. తండ్రి పరిస్థితిని గమనించిన పెద్ద కొడుకు, ఏం జరుగుండాది నాయనా అని అడిగాడు వేగంగా తడ్డివేస్తూ.
4: రే గంగానమ్మకు శాతపడి చేస్తారండ్రా
0: వణుకుతూ వణుకుతూ అన్నాడు పోలయ్య. తరువాత తను చూసింది విన్నది అంతా చెప్పాడు. అందరి మనసుల్లోనూ ఒకటే భయం, సేతబడి సేత్తే సముద్రం ఎండిపోద్ది, ఇక తమకు శాపలు ఎలా దొరుకుతాయే అనేది వాళ్ల భయం. చిరకాలంగా తమ ఆచార వ్యవహారాలకు నమ్మకాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు మత్స్యకారులు. వాటిలో అందరి రక్తంలో ఇమిడిపోయిన నమ్మకం భూమి మీద ఆడవాళ్లు తప్పు చేస్తే సముద్రంలో వేటాడే మగవాడికి మరణమే శరణ్యం.

0: ముందు రోజు సాయంత్రానికి అందరి పడవలు తీరానికి రావడం, చేపలు ఇళ్లకు చేరడం కూడా జరిగిపోయింది. పోలయ్య భార్యా పిల్లలు చీకటి పడేదాకా తీరంలో గంపలతో నిలబడి నిలబడి, తమ పడవ సముద్రంలో యాడో తప్పిపోయి ఉంటుంది, ఎప్పుడొస్తారో ఏమో అనుకుంటూ రాత్రి ఇండ్లకు వెళ్ళిపోయారు. ఇలా ఎవరికైనా గంగపుత్రులకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉదయం బాగా ఎండబడి తీరానికి వచ్చిన ఈ పడవ గురించి పిల్లలు ఇంట్లో చెప్పినట్లున్నారు. పోలయ్య భార్యా పిల్లలు రేకుబుట్టలతో వచ్చారు. అతని కొడుకులు పడవలోని చేపల్ని వాళ్ళు తెచ్చిన బుట్టల్లో చేర్చుతుండగా పోలయ్య గ్రామంలోకి పరిగెత్తాడు. పెదకాపు ఇంటి ముందు నిలబడి, "పెదకాపు, పెదకాపు" అంటూ పిలిచాడు. పెదకాపు అప్పుడే గిన్నెలోని కూట్లో ఎండు చేపల పులుసు కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోబోతున్నాడు. పోలయ్య కేకలకు ముద్దను నోట్లో పెట్టుకోవడం ఆపి,
1: "ఏమడ్రాడో"
0: అంటూ ఇంట్లో నుంచే అరిచాడు.
1: "నేను పెదకాపో, పోలయ్యనా? నువ్వంట్రా ఏదో నాయాలా, మళ్ళీ రాపోరా, కూడు తింటుండా"
0: అన్నాడు పెదకాపు హాస్యమాడుతూ.
1: "ఇంక మనకు కూడు దొరకదు పెదకాపు"
0: అన్నాడు పోలయ్య.
1: "ఏమే, ఎందుకనే, ఏమైండదే"
0: అన్నాడు పెదకాపు.
1: "చెప్పాలంటే శానా ఉండదు పెదకాపు, తీరిగ్గా చెప్పాలా"
0: అన్నాడు పోలయ్య.
1: "అట్నైతే నువ్వు కూడా కూడు తినే, రాములవారి గుడి దగ్గరికి రా, ఇప్పుడున్నా చేసేదేం లేదులే"
0: అన్నాడు పెదకాపు. ఏం మునిగిపోయిందో అని అనుకుంటూ గబగబా తినడం పూర్తి చేసి తడిచేయి పంచకు తుడుచుకొని విశ్రాంతి కూడా తీసుకోకుండా నేరుగా రాములవారి గుడి దగ్గరకు వచ్చాడు పెదకాపు. ఇంటికి కూడా పోకుండా గుడి ముందు ఇసుకలో తపస్సు చేస్తున్నట్లు కూర్చొని ఉన్న పోలయ్య లేచి నిలబడ్డాడు. గుడి ముందు టెంకాయ చెట్ల మొదట్లో చెట్టుకు అనుకుని కూర్చుని,
1: "ఇంక చెప్పరా"
0: అన్నాడు పెదకాపు. పోలయ్య చూసింది విన్నది అంతా తన హావభావాలతో పెదకాపుకు వివరించాడు. వాడి హావభావాలకు తగ్గట్లు పెదకాపు ముఖంలో కూడా రంగులు మారాయి. అంతా విన్న పెదకాపు,
1: "ఒరే, ఇది సనా పెద్ద ఇసయమేరా, రేపు ఎవరిని ఏటకెళ్లొద్దనే దురాయించే చిన్న పెద్ద అందరికీ చెబదాం, తర్వాత ఏం చేయాల్సిందే అందరం కూర్చొని మాట్లాడుకునే ఆ రకంగా చేద్దాం"
0: అన్నాడు పెదకాపు. సంతృప్తిపడి వెళ్ళిపోయాడు పోలయ్య. పోలయ్య తన సమస్యను పెదకాపుకు చెప్పి హాయిగా నిద్రపోతే పెదకాపుకు నిద్రలేదు. ఒక్కటే పీడకలలు, ఉలికి ఉలికి పడుతున్నాడు. ఆగంతకులు సముద్రానికి సేతపడి చేసినట్లు, సముద్రం ఎండిపోయినట్లు, తమ కాపులంతా పెళ్ళాం పిల్లలతో సముద్రం అడుగున దిక్కుతోచక తిరుగుతున్నట్లు ఏవో పీడకలలు.

0: ఆ తెల్లవారి ఉదయం గుడి ముందు అందరూ గుమికూడారు. పెదకాపు ఒక పాత కొయ్య కుర్చీ మీద కూర్చున్నాడు. అతనికెదురుగా కాపులంతా ఇసుకలో కూర్చున్నారు. పోలయ్య పెదకాపు ప్రక్కన నిలబడ్డాడు.
1: ఇంత పొద్దున్నే మిమ్మల్ందరినే ఇక్కడికి రమ్మనే దురా ఎందుకు ఏయించుండానో తెలుసా
0: అన్నాడు పెదకాపు.
1: తెలియదు పెదకాపు
0: అని కొందరంటే మరికొందరు తల అడ్డంగా ఊపారు.
1: ఓరే పోలయ్య, అడేం జరుగుండాదో, జరిగింది జరిగినట్లు చెప్పరా
0: అన్నాడు పెదకాపు. తాను చూసింది విన్నది అంతా చెప్పాడు పోలయ్య.
1: విన్నారుగా, వాళ్ళెవరో గంగానమ్మకో సేతబడి చేస్తారంట. మనం సేతులు ముడుచుకునే సూత్తా ఉందామా? ఇది మన బతుక్కి సంబంధించిన విషయం
0: అన్నాడు పెదకాపు అందరి వంక చూస్తూ.
1: అట్ట జరగడానికి ఏం లేదు పెదకాపు
0: అన్నారంతా భయం భయంగా.
1: శబాసురా, అట్టయితే మనం జాగ్రత్తగా ఉండాలా. ఇవాళ నుంచే ఇద్దరు పొగులు ఇద్దరు రేత్రి, ఆడేం జరుగుతుండదో తెలుసుకుంటుండాలా. సేతబడి రోజుకు మన రెండు పాడాలోళ్ళం కలిసే వాళ్ళని అక్కడే ఇసుకలో పాతి పెట్టాలా. ఇది మనం చెయ్యాల్సింది
0: తేల్చి చెప్పాడు పెదకాపు. అందరూ దానికి సరే అన్నారు. అప్పటికప్పుడు పెదకాపు ఆధ్వర్యంలో పగలు రాత్రి ఇద్దరిద్దరిని మనుషుల్ని అక్కడే పర్యవేక్షణకు నియమించబడ్డారు. నలుగురు గంగపుత్రులు అప్పటికప్పుడు గవలపాళెం వెళ్ళి పెదకాపుకు విషయం చెప్పి సేతబడి చేసే రోజు అక్కడికి ఆ ఊరి కాపులు రావాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. భయపడిపోయిన గవ్వలపాళెం పెదకాపు తప్పకుండా తమ ఊరి నుంచి చిన్న పెద్ద అందరూ ఆయుధాలు తీసుకుని లొయలపాళెం వచ్చి మంత్రకాళ్లను ఎదుర్కొంటామని హామీ ఇచ్చాడు. వీళ్లకు తెలియని విషయం, సముద్ర గర్భంలో ఇన్ని వేల సంవత్సరాలలో మునిగిన నావల్లోని అశేష సంపద సముద్రం అడుగున చేరి ఉంది. ఈ షిప్పులు మునిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. తుఫాను గాలికి సముద్రంలో మునిగిపోయిన ఓడలు ఎక్కువ, అంతేకాక నౌక చుక్కాని సరిగా పనిచేయనప్పుడు దారి తప్పి సముద్రం నీటిలో మునిగి ఉన్న పర్వత శిఖరాలకు కొట్టుకుని పగిలి అప్పుడు కూడా నీటిలో మునుగుతాయి. అంతేగాక సముద్రపు దొంగల పోరాటాలలో అందినంత వరకు దోచుకుని షిప్పుల్ని సముద్రంలో ముంచేయడం కద్దు. ఒక్కోసారి నావలు నాలుగు వైపుల కమ్ముకొని వచ్చిన వందల మైళ్ళ విస్తీర్ణంతో పైన 200 అడుగుల ఎత్తున సముద్రంలో 600 అడుగుల లోతులో ఐస్బర్గులు అనబడే కొట్టుకొచ్చిన మంచు పర్వతాల మధ్య చిక్కుకొని దారి కానక మునిగిపోతుంటాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో పడమటి వైపున బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ప్రమాదకరమైన ప్రదేశం ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా, బెర్ముడా, ఫ్యూట్రోపికో అనే వాటి మధ్యనున్న ముక్కోణపు ప్రదేశం. 100 షిప్పులు, 1000 మంది మనుషులు ఇక్కడ మునిగి అంతు లేకుండా పోవడాన్ని మొదట యాక్సిడెంట్గా భావించేవారు. ఈ ప్రాంతంలో ఆకాశంలో పయనించిన విమానాలు కూడా అదృశ్యం కావడం మొదలైంది. కానీ ఏం జరిగింది చెప్పడానికి మరణించిన వారు ఒక్కరూ తిరిగి రాకపోయే. దీని రహస్యం తెలుసుకోవడానికి సైంటిస్టులతో పాటు సామాన్య జనానికి ఇదొక వింత విషయమై కూర్చుంది. ఈ ముక్కోణంపు సముద్ర ప్రాంతంలోని రహస్యం ఎవరికీ అంతుపట్టలేదు. ఇక్కడేదో ఆకర్షణీయమైన శక్తి ఉందని, అయస్కాంత ప్రదేశమని అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఇక్కడ రేడియోలు ప్రసారం కావడం లేదు, దిక్సూచి సరైన దిక్కులు చూపించడం లేదు, కొందరిక్కడ సుడిగుండాలు ఉన్నాయన్నారు. మరికొందరు ఈ ప్రదేశం గ్రహాంతర జీవుల స్వాధీనంలో ఉందని, మానవ జాతిని అంతం చేయడానికి అంతరిక్ష జీవుల పని ఇదని తేల్చారు. ప్రకృతిపరమైన కారణాలని మరికొందరన్నారు. చివరకు అందరూ కలిసి ఈ యాక్సిడెంట్లు సాధారణంగా జరిగాయే తప్ప ఇక్కడ ఏ విధమైన అదృశ్య శక్తులు లేవని చెప్పి తృప్తిపడ్డారు. అలా అక్కడ సముద్ర గర్భంలో అంతులేని సంపద నిక్షిప్తమైంది.

0: రోజులు చకచకా గడిచిపోతున్నాయి. బంగ్లా చుట్టూ కూలివాళ్లు వచ్చి ముళ్ళ చెట్లు తొలగించటం, లోపల భవనంలో శుభ్రం చేయటం చేయిస్తున్నారు జమీందారు కుటుంబీకులు. ఏ రోజు విషయాలు ఆ రోజు తెలుస్తున్నాయి పెదకాపుకు. అనుకున్న రోజు రానే వచ్చింది. గవలపాళెం పెదకాపు 25 బలిష్టమైన బెస్త యువకులతో రొయ్యలపాళెంలో దిగాడు. అప్పటికే 30 రొయ్యలపాళెం యువకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రాత్రి పెందలాడే భోంచేసి పడవల మీద అందరూ శిథిల భవనం ప్రాంతంలో తీరానికి వచ్చారు. పడవలను తీరానికి ఇసుక మీదకి లాగి అందరూ దిగి పురాతన భవనం వైపు నడవసాగారు. ఆ తెల్లని వెన్నెల్లో అందరి చేతుల్లో ఒక్కో ఆయుధముంది. వీళ్లు గట్టు మీదకి ఎక్కి పురాతన భవనాన్ని సమీపించారు. అప్పటికీ ఆ భవనం ముందు కూర్చొని పెద్దగా మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నాడు భూతమాంత్రికుడు. అతను నుదుటి మీద వెడల్పైన సింధూరపు బొట్టుతో భయంకరంగా ఉన్నాడు. అతని ఇద్దరు శిష్యులు అటూ ఇటూ కూర్చొని హోమగుండంలో సమిదలు వేస్తున్నారు. బట్టతల త్రిమూర్తిరాజు, మీసాల్లేని వెంకటపతిరాజు వియ్యంకులిద్దరూ కొద్ది దూరంలో పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. దూరంగా ఒక చెట్టుకు కట్టేసిన బలి ఇవ్వబోయే మేకపోతు అంటూ వణుకుతున్నట్లుగా అరుస్తూ ఉంది. కాళ్ళు కట్టేసి కింద పడేయబడ్డ నల్లకోడి గింజుకుంటూ ఉంది. భవనం చుట్టూ పిచ్చి చెట్లు, కంప చెట్లు కొట్టేసి శుభ్రం చేయడంతో ఇప్పుడు భవనం స్పష్టంగా కనిపిస్తోంది. తన శిష్యులతో నిమ్మకాయలు తెప్పించి వాటికి కుంకుమ అద్ది రెండుగా కోసి ఆ రసం హోమగుండం ముందు పిండాడు మాంత్రికుడు.
1: రే, ముందో నల్లకోడిని తెండే, బలియ్యాలి అన్నాడు భూతమాంత్రికుడు.
0: శిష్యులు దాన్ని తెచ్చి ఇచ్చేలోగా రొయ్యలపాళెం పెదకాపు, గవ్వలపాళెం పెదకాపు తమ అనుచరులతో ఒక్కసారిగా వచ్చి అతనికెదురుగా నిలబడ్డారు.
1: ఏం చేస్తుంటారు మీరిక్కడ
0: అరిచాడు రొయ్యలపాళెం పెదకాపు.
1: నీ మంత్రాలు ఆపేసే, వెంటనే ఈయన్నుంచే వెళ్ళిపోవాలి నువ్వు
0: బిగ్గరగా అన్నాడు గవ్వలపాళెం పెదకాపు. తలెత్తి చూశాడు భూతమాంత్రికుడు.
1: ఎవడ్రా మీరు? నా హోమానికి అడ్డొచ్చారంటే మిమ్మల్ని గొర్రెలుగాను, మీ పెళ్ళాలను మేకలుగాను, మీ పిల్లల్ని కోతులుగాను మార్చేస్తుండా, ఏమనుకుంటున్నారో
0: హూంకరించాడు భూతమాంత్రికుడు. భయం భయంగా ఇద్దరు పెదకాపులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బెస్త యువకుల్లో కూడా భయం మొదలై ఏడుపు ముఖాలు పెట్టారు. ఉన్నట్లుండి పెద్దగా అరిచాడు రొయ్యలపాళెం పెదకాపు.
1: చూస్తారేంద్రా, మంత్రగాడి పళ్ళు రాలగొట్టండే, జుట్టు పెరికేయండి, గడ్డం లాగేసేయండి, ఆడి మంత్రాలు పనిచేయవు, అడ్డొస్తే సంపేయండి
0: అన్నాడు రొయ్యలపాళెం.

కాపు. అంతే, ఒక్క ఉదుటన బెస్త యువకులు మాంత్రికుడి మీద పడి పక్కకు లాగేశారు. తమ దగ్గరున్న కత్తితో అతని గడ్డం కోసి జుట్టు గొరిగేశారు. ఒకరు తన దగ్గరున్న ఇనుప కడ్డీతో అతని పళ్ళు ఒడగొట్టేశాడు. అతని మూతి రక్తసిక్తమైంది. కొందరు హోమగుండాన్ని పగలగొట్టారు. సమిదల్ని చల్లా చెదురు చేశారు. అంతా గందరగోళమైంది అక్కడ. ఈ హఠాత్ పరిణామానికి బీతిల్లిన వియ్యంకులు పరిగెత్తుకెళ్లి కారెక్కారు. డ్రైవరు పాడుపడిన తారు రోడ్డు వెంట కారుని స్పీడుగా పోనిచ్చాడు. భూతమాంత్రికుడి ఇద్దరు శిష్యులు పరిగెత్తుకు వచ్చి కదులుతున్న రెండవ కారులో ఎక్కి కూర్చున్నారు. పంచె ఊడిపోయి రక్తసిక్తమైన ముఖంతో, ఒంటి మీద గాయాలతో పడుతూ లేస్తూ పరిగెత్తుకుని వచ్చి కదులుతున్న ట్యాక్సీలో కూర్చున్నాడు భూతమాంత్రికుడు. కార్లు పరుగులు తీశాయి. శిథిలమైన బంగ్లా నుంచి జనం కేకలతో, మేక అరుపులతో ఆ రాత్రి భయం పుట్టిస్తున్నాయి.

0: Haylesu, haylesu, haylesu, haylesa. Haylesu, haylesu, haylesu, haylesa.
1: ఇంతవరకు సముద్ర తీర కథలు. గంగానమ్మకు సేతబడి అనే కథ విన్నాము. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమ్మనం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.

కిక్ సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్ విన్నాము. నిజంగా కిక్ సినిమా కూడా ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది కాబట్టి కిక్ 2 కూడా వచ్చింది. ఆబ్వియస్గా ఇప్పుడు జనరల్గా మూవీస్ తీస్తున్నప్పుడు దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి తీసేస్తున్నారు, కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలా ఏం లేదు కదా. సినిమా తీసి అది హిట్ అయితే దాని సీక్వెల్ వచ్చేది సీక్వెన్స్. అలా వచ్చినటువంటి కిక్ సినిమా అబ్బా ఏముంటుందండి, చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సినిమా. అది అది లాఫ్ స్మైల్ పరంగానా లేదా స్టోరీ పరంగానా మనం ఎంజాయ్ చేస్తామా అన్నది పక్కన పెట్టేస్తే, ఓవరాల్గా ఎంటర్టైన్ అవ్వాలి. ఒక సినిమాకి వెళ్ళి మనకి ఎలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కావాలి, ఒక మ్యూజిక్, ఒక యాక్షన్, ఒక కామెడీ, ఒక మళ్ళీ ఒక కథ కావాలి మనకి. మళ్ళీ మనం చూడం కదా కథ, లేకపోతే కథ కావాలి. ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ని లింక్ చేసుకుంటూ చాలా మంచి మూవీకి. మరి టైం 9:32 అవుతుంది కాబట్టి మనం స్కిప్ అవ్వాలి చిత్ర మంజరికి. ఓకే.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆకాశవాణి సింహపూర్ FM వింటూ ఉన్నారు. నిన్న మన కాన్సెప్ట్ చిత్రమంజరిలో వర్డ్స్ తో సాంగ్స్ ఉండడం, అంటే ఎక్కువ మనకి పాటలో పాట కంటే మాటలు ఎక్కువ వినిపిస్తాయి అన్నమాట. అలాంటి పాటలు మ్యూజిక్ యాజ్ అఫ్ కోర్స్ ఉంటుంది పాట అంటే, కానీ ఇవి ఎక్కువ వర్డ్స్ లాగా ఎవరో మనకి కన్వర్జేషన్ చేస్తున్నట్టుగా అనిపించే సాంగ్స్ మనం విన్నాం కదా. నిన్న కొన్ని విన్నాము, ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి ఇవాళ వినేద్దాము. ఫస్ట్గా మనం విందాము ఒక సూపర్ ఎనర్జెటిక్ పాటతో చిత్రపంజరి స్టార్ట్ చేద్దాము. ఫ్రమ్ ది మూవీ జైలర్.
5: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
6: టైగర్ కా హుకుమ్.

0: నెక్స్ట్ మనం వినేద్దాం అనగనగా ఒక రోజు సినిమాలోని సాంగ్. ఇందులో ఏం ప్లే చేస్తానో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఈ పాటను చాలాసార్లు వినే ఉంటాము. మళ్ళీ ఒకసారి వినేద్దాం.
1: ఏమ్మా కోపమా?
2: లేదు, చాలా సంతోషం.
1: లేట్ అయ్యిందనా?
2: అచ్చి, నాతో మాట్లాడుకో.
1: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచారం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మన కాన్సెప్ట్లో భాగంగా నెక్స్ట్ గాయం సినిమాలోని సాంగ్ విందాం.

0: అరే గిదేం సిరు చేసినావు అమ్మా, గియాలే గేడుంటాడు, పాడవాడితే కిక్ ఉండాలి.
1: నిజము పోరి నద్దికు చేరి నద్దింది ఓసారి, నాదంత కోరి నకరాల మారి వచ్చింది భయప్యారి. నిజము పోరి నద్దికు చేరి నద్దింది ఓసారి, నాదంత కోరి నకరాల మారి వచ్చింది భయప్యారి. బాగుంది బై సర లాగింది బై, దిమ్మాకు బాయ్ దిల్లు దిమ్మెక్కి బాయ్, పంచగుట్ట తా చూసి పంచ నానబెడతామంటే పట్టలేక మారిపోయారు.

0: పైగా
1: పైగ పచ్చి సీడు గమ్మును కదా మన్ను తిన్న పాముల ఊరుకుంటే బరువు పోదా
0: కాదు.

కలిగే నిజంట నైకము కోరి నచ్చి చేరి నమ్మి ఓసారి నగత కోరి నగరాల మారి వచ్చింది బయచారి బాగుంది బై తెరలాగింది బై దిమ్మాకు బాయ తిల్లు తిన్నెక్కి బాయ పంచగుట్ట తాన చూసి పంచరాన పెడతామంటే పక్కలేక మారిపోయారు

0: స్వర వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన, మన వికాసం.
2: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో, అభిరుచికి వెల్కమ్ అండి. కాలర్తో మాట్లాడదాం. హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: ఆదర భాష మేడం, బాలాజీ నుంచి.
2: ఓకే, చెప్పండి, మూవీ పేరు.
3: క్రిమినల్.
2: ఓకే.
3: మనసా తెలుసా?
2: తెలుసా, మనసా. విందామా
3: మేడం?
2: యా, థ్యాంక్ యూ.

మావి చిగురు సినిమా గుర్తుందా? ఎలా మర్చిపోతాం కావ్య అంటారా? చాలా చక్కని మూవీ అండ్ చాలా ఎమోషనల్ సినిమా కూడా. నేను ఎంత అసలు ఆ సినిమా వస్తే చూడనే చూడనే ఎప్పుడు కూడా చాలా ఇష్టం సినిమా, బట్ చూడను. సాంగ్స్ కానీ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. ఆ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ఇప్పుడు మనం విందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం వింటూ ఉన్నారు. జీన్స్ సినిమాలోని పాటని ఇప్పుడు విందాము. ఈ సినిమాలో ఈ పాట మనకి సెవెన్ వండర్స్ అంటే అప్పుడు ఉన్న సెవెన్ వండర్స్లో షూట్ చేసుంటారనమాట. మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే యాక్చువల్గా ఈ పాటకి అప్పట్లోనే ఒక 1 crore వరకు ఖర్చు అయిందట. కానీ అంత పెట్టి ఓన్లీ ఫర్ సాంగ్కి మనం షూట్ చేయాల్సిన అవసరం ఏంటి అని శంకర్ గారిని అడిగినప్పుడు, ఈ మూవీలో హీరో బిలియనీర్, వాళ్ళ డాడీ ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనమాట. సో వాళ్ళు ఒకవేళ కలగంటే ఎలా ఉంటుంది ఆ కళ? ఆ కళ కూడా అంతే రిచ్గా ఉంటుంది కదా. అందుకనే ఆ రిచ్నెస్ ఆ సాంగ్లో కనిపించాలి అని చెప్పి ఈ పాటని ఇంతగా సెవెన్ వండర్స్ పెట్టి షూట్ చేశాము అని శంకర్ చెప్పడం జరిగింది. అసలు సీరియస్లీ అంత ఆలోచించి పాటని తీయడం, అంటే మూవీ అంటే కేవలం సినిమా స్టోరీ కథ హీరో హీరోయిన్ యాక్టర్లు ఇవే కాకుండా ఇంతగా ఆలోచిస్తారు, ఎంత దూరం ఆలోచిస్తారు అని మనకి ఈ మూవీలో అర్థమవుతుంది. అంటే ఐ మీన్ ఈ సాంగ్లో అర్థమవుతుంది కదా. మరి లేట్ లేకుండా ఆ పాట వినేద్దాం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా కోరినటువంటి పాటల్ని వినేద్దాము. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, కావ్యశ్రీ మేడం గారు అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో సాహస వీరుడు సాగర కన్య సినిమాలోని పాట కావాలి అని సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అలాగే కావ్యమ్మ కోసం కూడా అంటున్నారు. థ్యాంక్ యూ అండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. ఓకే.

హలో అభిరుచి, సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. పెళ్లి చేసుకుందాం సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుజ్.

పెళ్లి చేసుకుందాం సినిమాలోని పాట విన్నాం కదా. నెక్స్ట్ మెసేజ్, నమస్తే శుభోదయం. రౌడీ అల్లుడు చిత్రంలోని పాట కావాలి అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం అలాగే గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వినేద్దామా?

0: వందలకి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: నేను సీతామహాలక్ష్మి సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగూర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత్.

గుడ్ మార్నింగ్, హలో అభిరుచి అంటున్నారు. ఖిలాడి సినిమాలోని పాట కావాలి అని భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, సుంకే కార్తిక్ కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. ఓకే అండి.

సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కొరకు ముఠామేస్త్రీ సినిమాలోని పాట కావాలంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. ఓకే.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ఇప్పటి వరకు వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 11 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. విని ఆనందించండి. నేను కావ్యశ్రీ. బై బై.
1: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించే కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: మల్లీశ్వరి, విప్ర నారాయణ, అమరశిల్పి జక్కన్న, ఇద్దరు మిత్రులు, బొబ్బిలి యుద్ధం, తాండ్రపాపారాయుడు, ఇవి ఇంకా ఎన్నో చిత్రాలకు మరపు రాని మధుర సంగీతం సమకూర్చిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు శ్రీ రాజేశ్వరరావు చేసిన సేవలకు గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాకరమైన రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరించారు. ఇప్పుడు మీకిష్టమైన కొన్ని పాటల్ని ఆయన మీకు వినిపిస్తారు. వినండి, శ్రీ ఎస్ రాజేశ్వరరావు.
3: ప్రియమైన శ్రోతలకు మీ సాలూరి రాజేశ్వరరావు నమస్కారం. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నా సంగీత దర్శకత్వంలో కొన్ని పాటల్ని మీకు వినిపించాలని కుతూహలం పడుతున్నాను. నాకు మల్లీశ్వర్ చిత్రం నుండి నేటి తాండ్రపాపారాయుడు చిత్రం దాకా ఎన్నో పాటల్ని స్వరపరిచి మీకు సమర్పించడం జరిగింది. ఇన్ని వేల పాటల్లో నాకు నచ్చినవి, మీకు ఇష్టమైన పాటలు ఎన్నెన్నో. నేను 1935లో శ్రీకృష్ణలీలలు ఫెయిల్ పిక్చర్ గా తీశారు మెడ్రాస్. వారు కృష్ణలీలలో కృష్ణుడు వేషం ఇచ్చారు నాకు. వారే నన్ను కలకత్తాకి పంపించడం జరిగింది. అక్కడ విజయదశమి, కీచగోధ, ఉత్తర గోధనం అనే పిక్చర్లో తెలుగు పిక్చర్కి నన్ను ఉత్తర వేషానికి తీసుకెళ్లారు కలకత్తాకి. ఆ సందర్భంలో శ్రీ మా గురువు గారైన కేఎల్ సైగల్ గారు వారి ఇంటికి వెళ్లి వారి దగ్గర కొన్ని హిందీ గజల్స్ అవి నేర్పారు. ఆ తర్వాత శ్రీ పంకజ్ మల్లిక్ గారు, సుప్రసిద్ధ సంగీత దర్శకులు అంటే మా గురుతుల్యులు, అటువంటి వారి దగ్గర కూడా వెళ్లి కొన్ని గమనిస్తూ ఉండేవాడిని. అక్కడ ఈ ఆర్కెస్ట్రైజేషన్ అని, ఈ కౌంటర్స్ అని, ఆబ్లికేటర్స్ అని, కొన్ని ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో కావలసినటువంటి పదార్థాలన్నీ గమనించాను. వారు గురువులే నాకు, పంకజ్ మల్లిక్ గారు. శ్రీ సైగల్ గారు కూడా నా మీద ఎంతో ప్రేమతో నాకు అన్ని హిందీ సాంగ్స్ నేర్పేవారు. తర్వాత మళ్ళీ కలకత్తా నుంచి ఇవన్నీ నేర్చుకుని అక్కడ క్లాసికల్ హిందుస్థానీ సంగీతం కూడా శ్రీ ఫయాజ్ ఖాన్ గారిని, ఆయన ఒక పెద్ద ఆయన విద్వాంసు, ఆయన కూడా కొన్ని నాకు క్లాసికల్ కీర్తనలు నేర్పారు కలకత్తాలో. ఈ లైట్ సాంగ్స్ అన్ని సైగల్ గారు, పంకజ్ మల్లిక్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆర్కెస్ట్రైజేషన్ అంతా పంకజ్ మల్లిక్ గారి దగ్గరే నేను స్టడీ చేశాను. అటువంటి సందర్భంలో నేను మళ్ళీ కలకత్తా నుంచి మెడ్రాస్ వచ్చి ఇది బాగా అక్కడ గమనించుకున్న తర్వాత ఇక్కడ నేను సొంతంగా ఆర్కెస్ట్రా పెట్టి మెడ్రాస్ లో ఒక సంగీత దర్శకుడిగా ప్రతిష్ట అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరే చూస్తున్నారు, మీకే తెలుసు ఏ మార్పులు జరిగాయో. ఆ మార్పులన్నీ ఇప్పటికి కావలసినటువంటి మార్పులు అంటే అప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు, ఇప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు. ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వచ్చాయి, అప్పుడు ఇవి లేవు ఎలక్ట్రానిక్స్. మామూలుగా సితారు ఇలాంటివి, జల తరంగం, పియానో లాంటివి ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎక్కువయ్యి చాలా పెద్ద స్టీరియో ఎఫెక్ట్ ఇవ్వడానికి సరైన సౌండ్ అలా కుదిరింది. ముందుగా మల్లీశ్వరి చిత్రంలోని పాటలు వినిపిస్తున్నాను. అది ఒక వెన్నెల మూన్ లైట్, తుంగభద్ర నది పక్కనే. అక్కడ హీరో హీరోయిన్స్ పడుకునే సరదాగా కాలక్షేపం జరుగుతుంటుంది. అందులో ఈ పాట యమునా కళ్యాణ్ రాగం.

పిక్చర్ మీరు చూసి ఉంటారు, అందులో మంచి పాటలు కొన్ని ఉన్నాయి. పాలకడలిపై శేషతల్పమున కవళించేవా దేవ అనేటువంటి పాట మీరు వినే ఉంటారు. మీకు నచ్చిన పాట ఇదిగో ఇక్కడ వేయించుతున్నాను.

ఈ డాక్టర్ చక్రవర్తి అన్నపూర్ణ పిక్చర్ తీశారు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఈ పాట మీ అందరూ బాగా ఇష్టపడే పాట, మీకు బాగా నచ్చిన పాట. పాడమని నన్ను అడగవలన, పరవశించి పాడనా.

ప్రహ్లాద మైథలాజికలో పౌరాణిక పిక్చర్. ఈ పిక్చర్ లో మీకు నచ్చిన పాటలన్నీ ఉన్నాయి. అందులో ఇది జీవము నీవే కదా అనే పాట ప్రహ్లాదుడు పాడేది, సుశీలమ్మ గారు పాడారు, అది వినిపిస్తున్నాను.

రెండు రాగాల్లో కంపోజ్ చేశాను, ఒకటి అంశధ్వని ఒకటి మోహ. ఈ రెండు దగ్గరగా కలుస్తాయి, అయితే అందులో ఇందులో స్వరాలు తేడా ఉన్నాయి. పాడదని నామే గోపాల పరబ్రహ్మాయే.

లీలా గంటసాల గారు ఇద్దరు పాడినటువంటి పాట ఊహో మేఘమాల. అది నేను భీంపలా త్రాగంలో సెటప్ చేశాను. అందులో ఇంకేదైనా మిశ్రం కలిగిందా నా జ్ఞాపకం లేదు. ఈ పాట మీరు విని చాలా ఆనందిస్తారని నా ఉద్దేశం.

0: పోయి నిదురపోయే రామతిలుక, నిదురపోయే రామతిలుక వెదిరిపోతుంది.
1: పాటలన్నీ బాగా నచ్చాయి మీకు. అందులో ఏమిటో ఈ మాయా అనే ఒక పాట కథానాయకి సావిత్రి గారు పాడుతుండేది. పి లీల గారు ఆవిడ గాత్రంతో పాడి అది రాగం వచ్చి సింధు భైరవి. ఇది మీకు నచ్చినటువంటి మెలడీ సాంగ్ ఇది. ఏమిటో ఈ మాయా ఓ వెన్నెల రాజా, వెన్నెల రాజా ఏమిటో ఈ మాయా, ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి అని గంటతాల గారు లీలా పాడారు. ఇది మీకు నచ్చిన పాటే. ఇప్పుడు ఆ పాట వింటారు.

పిల్ల గోత్రాలు చెలికాల చేరరాదేలా అనే పాట శ్రీ శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటిది. అది రాగం కళ్యాణి, కళ్యాణ రాగంలో సెటప్ చేశాను.

రంగులు రాసిన చిత్రంలో శ్రీ బిఎన్ రెడ్డి గారు దర్శకత్వంలో తీసేటువంటి చిత్రం. ఆ చిత్రంలో నడిరే ఏ జాములో అది సింధు వైరం రావడం, అది బాగా అందరికి నచ్చినటువంటి పాట. ఇప్పటి వరకు అది బాగుందనే అందరు అంటున్నారు, కనుక అది మీకు వినిపిస్తుంది. భార్యాభర్తల చిత్రంలో సింధు భైరవ రాగం హీరోయిన్ వినాయించుకుని పాడేటువంటి పాట. ఏమని పాడేదనో ఈ వేళ మానస తానే మధురముగా ఏమని పాడేదను. పూజా ఫలంలో పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే. ఈ పాట శ్రీ నారాయణ రెడ్డి గారు రాశారు. అది రాగం మాల్కమ్స్ రాగం.

ఇప్పుడు తాండ్ర బాపారాయుడు ఈ మధ్యలో తీసినటువంటి చిత్రం చాలా భారీ చిత్రం, చాలా ఖరీదు, ఒక చిన్న కోటి ఖర్చయింది. ఈ చిత్రంలో ఒక మంచి డ్యూయెట్ సాంగ్,

ఈ ప్రళయ పయోధి జలే అనేటువంటి పాట 10 రాగాల్లో రాగమాలికగా తయారు చేశాం. అది మీరు అందరూ విని చాలా తృప్తి పడ్డారు.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సమర్పించే కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: हरी घास खिलाओ तो मैं दूध दूँ।
1: कमली और सोमारू चले घास ले।

0: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన రాధా గోపాలం చిత్రం నుంచి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచన, మణిశర్మ సంగీతం.
1: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం,

0: వలపు శంఖమంటి కంఠం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్న నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతున్నా.
0: ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా.

0: ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation.

0: as well as regional and international issues of mutual interest.
1: అబుదాబి పర్యటన అనంతరం ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్ తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్ లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా, 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈ రోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలగ్నమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్టపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: ఎన్డీఆర్ఎఫ్ కో రాష్ట్రపతి నిశాన్ కా సన్మాన్ దియా గయా వో హమ్ సబ్ కే లియే గౌరవ్ ఔర్ ప్రతిష్ఠా కి బాత్. యే సన్మాన్ ఎన్డీఆర్ఎఫ్ కే సమస్త బల్ కే సేవా సాహస్ శౌర్య ఔర్ సమర్పణ కే సంచిత్ గుణో కా సన్మాన్.
1: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జయశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
1: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరీ ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ, గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి తెల్ల శుద్ది చేసిన చక్కెర్లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్ తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమీ తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగ స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణంతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూప కార్యక్రమం ఇప్పుడు వింటారు.
5: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట వింటారు.

0: విశ్వామిత్రుడు విఘ్నేశ్వరుడు శారదా సరస్వతి దేవి దేవలోకమున చేరగా ఈ రాత్రి జరగబోయేటువంటి కథ ఏమనగా రామాయణమందలి రావణ ఇలాపం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి నిమిషమున రావణ బ్రహ్మ పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారంబుపై మాయ సీతను గైకుని వెళ్లి, ఓరి రామలక్ష్మణులారా, ఈ సీతాదేవి మూలమున మా సైన్యం యావన్ మంది మృతి పొందుతున్నారు, కనుక ఈ సీతాదేవిని గైకుని మీరు అయోధ్యకి వెళ్ళండి, మీకు మాకు విరోధం వద్దని పలికి ఉన్నాడు. ఆ మాటలు లక్ష్మణస్వామి, ఒరై మేఘనాథ, ఆ సీతాదేవితో పాటు మీ లంకానగరం కూడా ఇచ్చినట్లయితే మీ పినతండ్రి యగు విభీషణుకు పట్టాభిషేకం చేసి మేము అయోధ్యకు వెళ్తున్నామని పలకగా, ఓరి లక్ష్మణ, సీతాదేవిని గైకుని వెళ్ళనట్లయితే ఇదే నా కరవాలమ్ముతో ఈ సీతను తెగటార్చుతున్నానని ఆ మాయ సీతను ఖండించి ఉన్నాడు. లక్ష్మణస్వామి కోపద్వేత మానసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. తుదకు నయేంద్రాస్త్రం అనే బాణం చేత ఆ మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానము తెలుసుకున్న చారులు పట్టణమునకు వచ్చి, ఓరి ఖరాసురా, ఒరే దీర్ఘజ్యుమహ, నిన్న మరి రాజుగారి ఎంబటి యుద్ధానికి పోయావు మేఘనాథుడు ఎంబటి, అక్కడ ఏం జరిగిందిరా?
1: అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజుగారు మేఘనాథుడు వెళ్ళాడు యుద్ధానికి మాయ సీతను తీసుకొని. వెళ్ళిన తర్వాత నీ సీత నువ్వు తీసుకొని పట్టణానికి వెళ్ళమని చెప్పి అనగా, రాముడు లక్ష్మణుడు ఏమని ఉన్నారు, ఆ సీత ఒక్కదాన్ని మాకు అక్కర్లేదు, ఈ లంకారాజ్యం కూడా మాకు ఇచ్చినట్లయితే సీతాదేవిని తీసుకొని మేము వెళుతున్నాం అనగా, ఆయన కోపంగా వచ్చి ఆ లంకారాజ్యం నీకు ఇయ్యాలని అని చెప్పి కరవాలమనే ఖడ్గంతోటి
0: అని ఆ మాయ సీతను తేడార్చున్నాడు. అంత కోపద్వేత మానసుడైన లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి
1: అవును
0: లక్ష్మణస్వామి హస్తంలో మేఘనాథుడు మృతి పొంది ఉన్నాడు. ఎట్లయితే రాజుగారైన రావణ బ్రహ్మకు పిలిపించండి.
1: సరే రాజా రావణేశ్వర.

0: దిక్వటన దండములు దండములయా దశకంధరా.
1: సేవకులారా, పట్నంలో భట్టు బ్రాహ్మణ కవీశ్వరులు ఎవరికి ఇచ్చే దానములు వారికి చారాచోర భయంబు లేకుండా యావన్ మంది జాగ్రత్తగా
0: ఉన్నారు.
1: నిన్నటి దివసమున నా పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై మాయసీతను కైకొని వెళ్లి ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది?
0: ఏం జరిగిందండి? ఆ మాయసీతను తీసుకుని వెళ్లి ఈ సీతాదేవి తీసుకుని వెళ్ళమని అడిగి ఉన్నాడు. అడుగగా వనాటులు అందరూ కలిసి సీతాదేవి ఒక్కదానికైతే మేము తీసుకుని వెళ్ళమండి, కానీ మీ లంకారాజ్యం సీతాదేవి ఇచ్చినట్లయితే రెండు తీసుకుని వెళ్తున్నామంటే. అప్పుడు కోపదీపం మానసుడయి ఆ సీతాదేవిని తెగనార్చి ఉన్నాడు.
1: అప్పుడు లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి తుదకు నైంద్రాస్త్రం అనే బాణం చే మేఘనాథుని తెరటించి ఉన్నాడు ప్రభు.
0: అవును,
1: అంత హా శంకరా ప్రవేశ్వరా మేఘనాథ నీవు కూడా మృతి పొంది ఉన్నావా?

సూచితి. ఎందుకు జన్మంబు లంక వేలుట విడదు? ఆ కుమారా మేఘనాథ, లక్ష మంది కుమారులు చనిపోయినా దుఃఖించలేదు, నీ ఒక్కడ ఉన్నావు అంతే చాలనుకున్నాను. కుదకు నీవు కూడా చనిపోయి ఉన్నావు కదా.

ఆ కుమార మేఘనాథవా, లక్ష్మణస్వామి హస్తంలో మృతి పొంది ఉన్నావా, అదీనుగాక. సురనాథుని స్వర్గంబునా, సురనాథుని స్వర్గంబున తరచుగా నోడించితివిరా దర్పము తోడ, దురమందు నరుని తోడను మరణంబును గల్గనీకు బాయగతనయా. కుమార మేఘనాథ, సురాదేవతలను యక్ష కిన్నెర కింభృషాదులను దేవేంద్రుని కూడా ఓడించి కీర్తి గణించిన వాడవే. తుదకు ఆ నరుని హస్తంబులో మృతి పొందినావా కుమార. శంకర పరమేశ్వర ఇకను రక్షించువారు లేరు కదా.

0: శంకర పరమేశ్వర ఇకను రక్షించువారు లేరు కదా. ఒరై సేవకులారా,
1: అదేమిటండి రాజుగారు,
0: పట్నములో ఆ రామలక్ష్మణ్ జయించగలిగిన సామర్థ్యులు ఎవరైనా
1: ఇంకెవరుండాలండి? నువ్వు నేను మా బామ్మర్ది ముగ్గురం ఉండాలి.
0: అలా కాదు, మీరు కొంతమంది నా రథాన్ని శృంగారించండి, మరి కొంతమంది మూల సైన్యం రామద్వారంపై యుద్ధానికి వెళ్ళండి.
1: సరే అలాగని అయ్యా, మీ పెద్ద భార్య అయిన మండోదరి వస్తుంది అటు చూడండి.
0: అలాగైతే మీరు పక్కకి వెళ్ళిపోండి, నా భార్యతో సంభాషిస్తున్నా. ఆ మండోదరి సభాస్థలికి ఏ విధంగా వస్తుందంటే

0: చంద్రశేఖర దయసాగర పరిపూర్ణ సుధాకర రత్నభూషణలంకార మీరునకు గంభీర 10,000 దండ ప్రమాణములు నాథ, నా తప్పులు మన్నించి నన్ను కృతార్థురాలిని చేయి మా ప్రాణపతి.
1: ప్రాణేశ్వరి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖింతువుగాక. ఎన్నడు లేదు, ఏ దినమున లేదు. ఇవాళ దిమసమ్మున నా సమీపమునకు వచ్చిన కారుణమేమో త్వరితంగా ఒక్క
0: నాథ. ప్రాణేశ్వర, వినడు లేదు, వేదినమ్మున లేదు. ఇవాడి దినమ్మున నువ్వు ఎక్కడికో వెళుతున్నావు నాథ. ఎక్కడికి
1: ప్రాణేశ్వరి? నిన్నటి దివసమ్మున మన పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై యుద్ధమునకు వెళ్ళి ఉన్నాడు మాయసీతను గైకొని. ఆ మాయసీతను తెగడార్చగా లక్ష్మణాస్వామి కోపద్వేత మనసుండై మేఘనాథుడు లక్ష్మణాస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. ఏదో నయంద్రాస్త్రం అనే బాణం వేయగా మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానం తెలుసుకున్న వాడనై ఈనాటి దింసమ్మున ద్వితీయమ్మనగా రెండోసారి రామద్వారంపై యుద్ధమునకు వెళ్లి రామ లక్ష్మణులను జయించి వస్తున్నాను.
0: ప్రాణేశ్వర, రాముల వారి మీద యుద్ధానికి వెళుతున్నావా నాథా?

తో సమానమవుదువా రాక్షస నాథా. నాథా ప్రాణేశ్వర, రాముడు అంటే సామాన్య మానవుడు అనుకుంటున్నావా? ఆది నారాయణమూర్తి, లోకంబులకు తల్లి, లోలాక్షి సీత. అట్టి సీతాదేవిని చేర్చుటా నీకు భావ్యమా నాథా? అదిన్ కాకుండా

0: సర్వేశ్వర, భగవత్ స్వరూపుడు ఆదినారాయణ మూర్తి, విష్ణుమూర్తి, అట్టి రామునితో నీకు యుద్ధమానాథ అవసరం లేదనాథ, మనం పట్టణానికి వెళదాం రమ్ము, నా పలుకులు ఆలకించుము.
1: ప్రాణేశ్వరి, నీ పలుకులు ఎంత మాత్రం వినజాలను, ఎందుకు నీకు మాటలు సుందరి వదరి దవ్వట్టి జూటరివై నా ముందర నిల్వక ఏగమే నీ మందిరమునకేగుమని మదిహరుషించే. ప్రాణేశ్వరి, ఆత్మబుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, శ్రీబుద్ధి ప్రళయాంతక అన్నారు. నా హృదయంలో పుట్టిన బుద్ధియే బుద్ధి, అంతకన్నా మా గురువు గారు శుక్లాచార్యులు గారు చెప్పిన బుద్ధి విశేషంగా వింటున్నాను. పరులు చెప్పిన బుద్ధి వినాశనమునకు దారితీస్తుంది, నీ బోటి స్త్రీలు చెప్పిన బుద్ధి ప్రళయములే సృష్టించును గాని ఇతరములు కావు. నీ పలుకులు నేను ఎంత మాత్రం వినజాలను, అంతఃపురం మనకు వెళ్ళిపోమ్మ.
0: నా పలుకులు వినవా నాథ?
1: వినను. ఎంత మాత్రం?

0: నాథ ప్రాణేశ్వర, చేటు కాలము మనిషికి సిద్ధమై ఉన్నప్పుడు మా బోటి భార్యలు మీరు వినిపించుకోలే నాథ.
1: అంతఃపురంలోకి వెళ్ళిపోము.
0: వెళుతున్నాలే నాథ.
1: ఓరే సేవకులారా.
0: అదేమండి రాజుగారు.
1: నేను విద్ధమ్మను వెళ్తున్నాను, రథం శృంగారించి ఉన్నారా?
0: సరే చేశామండి.
1: అప్పుడు రావణ బ్రహ్మ రథారూఢుండై వస్తున్నాడు. 72,000 వనచరులు చూచున్నారు. రాయ్ వచ్చేటువంటి వారు ఎవర్రా మీరు?
0: రామదూతలండి మేము.
1: రాయ్ ఎందు నుంచి అర్థం వచ్చి ఉన్నారు?
0: మీ మీద యుద్ధం అనుకు వచ్చి ఉన్నా.
1: యుద్ధమా? ఒరే యుద్ధం మీ వల్ల కాదు, మీరు పోయి మీ రాముని పంపించండి.
0: మాతోటి యుద్ధం చేయండి ముందు.
1: రాయ్.

0: మీ రాముడు నాడే అది కాకుండా అరయగా కులద్రోహి అగు విభీషణకు నా లంకారాజ్యంబు విరివిగా పట్టాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే. అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. అది కాకుండా నా పెద్ద తమ్ముడైన కుంభకర్ణునకు సమర మందున బట్టి సంహరించి ఉన్నాడే. అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధమా మీ వల్ల కాదు, మీరెళ్ళి రాముని పంపించండి. అదీనుగాక నా దశాభ్యాధి శిరంబులు దునుమాడి నన్ను సంహరిస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, అతన్ని పంపించండి.
1: ఒరే రావణ, నీకు మా రాముడు కావాలన్నా, మాతో యుద్ధం చేయరా?
0: ఒరే, అయితే మీ బలపరాక్రమ చూపించండి.
1: మా బలపరాక్రమం
0: నా బాణాలు వస్తున్నాయి కాదు.
1: వచ్చరాశిరములు
0: వరుషమున్నూరు ధరణి భూమి యందు 72,000 వనచరులు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. అప్పుడు ఎవరు చూసి ఉన్నారు? ఆకాశవాణి చూచినది. చూసి, అయ్యా దేవతలారా, మునులారా, యక్షకిన్నెర కింపురాజులారా, శ్రీరాములు వారికి సహాయంబుగా వచ్చిన ఈ 72,000 వనచరులు ఆ రావణ బ్రహ్మతో యుద్ధంబు చేయజాలక ధరణి భూమి యందు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. కావున మీరు పరిపరి పుష్పవర్షం కురిపించి వారిని సజీవులుగా బ్రతికించండి అని చెప్పగా ఆ 33 కోట్ల దేవతలు ఆ పుష్పవర్షం కురిపించి ఉన్నారు. ఆ సువాసనకు యావన్ మంది తేరుకొని రామా రామా రామా అనుచూ, అయ్యా కపివీరులారా, రావణ బ్రహ్మశాల ధర్మాత్ముడండి, మనకు మోక్షం కలిగించుడా, మనం యుద్ధం చేయదాలము, ఆ మనం కాబట్టి మనం రామ ద్వారా వెళదాంపండి అని అప్పుడు ఎవరు చూచున్నారు? రణరంగ విజయుండు లక్ష్మణామృతుడు ఆ లక్ష్మణస్వామి చూచున్నాడు. అగ్రజ రామచంద్ర, మా మన కొరకై వచ్చి ఆ కపివీరులంతా రావణ బ్రహ్మతో యుద్ధంబు చేయజాలక.
2: వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో చర్చించిన 2,00,000 కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకమైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100,00,000 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 100,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో

0: డ్రోన్ సిటీ వస్తా ఉంది.
1: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంకి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్. అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
1: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో మే 18 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్దిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ, మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
3: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
1: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా యుక్త వయసు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
6: డాక్టర్ ఇవటూరి శ్రీరమ్య గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: డాక్టర్ గారు, మీరు గుంటూరులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా ఎంతో మందికి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, మరీ ప్రధానంగా మహిళామణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగానండి, ఇటీవల కాలంలో యువతీ యువకుల్లో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లు అలాగే సమస్యలని కూడా అనుకుందాం ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చాలా చెబుతున్నాయి. అసలు చెప్పండి, సాధారణంగా మానసిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి యువతీ యువకుల్లో అంటే ఏ రకంగా, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో తీసుకుందాం, మరీ ముఖ్యంగా టీనేజ్ అంటే 13-14 దాటిన తర్వాత 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి అనుకుందాం, మరీ ముఖ్యంగా ఏంటంటే 10వ తరగతి పరీక్షల సమయంలో కానీ ఇంటర్మీడియట్లో ఎంసెట్లని, ఇక్కడ కొంచెం చదువు పరంగా ఎక్కువ ఒత్తిళ్ళని ఇలా ఎన్నెన్నెన్నో వింటుంటామండి. ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు యువతీ యువకుల్లో అసలు సర్వసాధారణంగా వస్తుంటాయి, ఒక్కొక్క భాగంగా చెప్పండి అండి.
7: నమస్కారం. ఇప్పుడు ఒత్తిడి యుక్త వయస్సు అంటే మనం దేన్ని యుక్త వయస్సు కింద తీసుకుందాం? యుక్త వయస్సు కింద తీసుకునేటప్పుడు ముందు ఈ ఒత్తిడి అనేది ఒక 20 వయసు దాటిన వాళ్ళకి, లేకపోతే చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళు. కానీ రాను జనాభా పెరగడం, ఉద్యోగాలు తగ్గడం, దాంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెరగడం, వీటన్నిటితో మన ఈ ఒత్తిడి అన్నది ఇంకా చిన్న వయసు వాళ్ళలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, చదువు ఒత్తిడి అన్నది 8-10 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర నుంచి మొదలైపోతుంది. మనకి ఇప్పుడు ఏ ఐఐటి కోచింగ్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ కోచింగ్ కానివ్వండి, దాని కోచింగ్ అన్నది మనకి క్రితం పూర్వం వరకు ఇంటర్మీడియట్ లోనో 10th లోనో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే 7th క్లాస్ నుంచే మనకి కోచింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. 7th నుంచే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఒక దారి వేసేస్తున్నారు, ఆ దారి కోసం ఒత్తిడి పెడుతున్నారు. అది ఎలాంటి ఒత్తిడి అవుతుంది అంటే, ముందు ఎలా ఉండేది, స్కూల్ 9:00 నుంచి 4:00 వరకు స్కూల్కి వెళ్ళేవారు, వచ్చి ఆడుకునేవారు, హాయిగా ఆడుకునేవారు, కుటుంబంతో సమయం ఉండేది కొంతసేపు, తర్వాత రోజుల్లో టీవీలు చూసేవారు, బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఒత్తిడికి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండేది. లేదా పొద్దున్నే లేవడం, ఏదైనా వేరే ఆటలకు వెళ్ళడం, 4-5 ఇంటి పక్కన వాళ్ళు కలవడం, క్రికెట్ ఆడడం, ఆడపిల్లలు కలవడం, ఆడడం, ఇలాంటివి ఆట విడుపుకి చాలా అవకాశాలు ఉండేవి. క్రమం క్రమంగా అవి తగ్గుతూ రావడం, చదువు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పెడుతున్నారు. ఇది అయితేనే నెక్స్ట్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి, ఒక సక్సెస్ఫుల్ గా ఒక మంచిగా వాడు జీవితం గడపాలంటే కనీసం ఇది అన్న ఇది పెంచేశారు. లిమిట్ ఏదైతే ఉందో కనీసం ఉండేదానికి ఆ లిమిట్ అన్నది మనం పెంచేసుకున్నాం. లేదు, ముందైతే డిగ్రీ చదివితే గొప్పగా ఉండే రోజుల నుంచి ఇంజనీరింగ్ చదివినా వ్యక్తికి విలువ ఇయ్యనంత దానికి వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్ ని మనం పెంచేసాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అన్నది చిన్న వయసు నుంచి మొదలెట్టిపోతున్నారు. ఎలా అవుతుంది, స్కూల్ టైమింగ్స్ 7 to 4:30, 5 దాకా ఉంటాయి. పిల్లాడో పాపో ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిన్నారో లేదో కమాన్ ట్యూషన్ కి పరిగెత్తించడం, అది ఓ 2 గంటలు. వస్తాడు, ఇంట్లో అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళిపోవడం. ఇటు ఇంట్లోనూ ఉండట్లేదు, ఇటు బయట ఆట విడుపుకి ఉండట్లేదు. పొద్దున్నీ రాత్రి దాకా చదువు చదువు చదువు చదువు, ఫోకస్ ఓన్లీ చదువు పైన ఉంటుంది. ఆ ప్రెషర్ మనకి ఇప్పుడైతే 7th 8th క్లాసెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఆ ఒత్తిడి పెట్టడం అనేది. ఆ ఒత్తిడి గనక తట్టుకోగలిగితే బానే ఉంటుంది. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆ ఒత్తిడిని భరించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రతి పిల్లాడు ఒకటి కాదు కదా. సో తట్టుకోలేక వాళ్లలో డిప్రెషన్ అన్నది ఆ ఏజ్ నుంచే మొదలైపోతుంది. ఇప్పుడు సెక్షన్స్ మార్చేయడం, మార్కులు తక్కువ వస్తే తర్వాత సెక్షన్ కి దించేయడం, అలా సెక్షన్ దించిన ప్రతిసారి ఎగ్జామ్ లో సరిగ్గా రాకపోతే మార్కులు, అమ్మో నన్ను నెక్స్ట్ సెక్షన్ కి వేసేస్తున్నారు, అమ్మో నాకు తక్కువ అయిపోతున్నాయి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పేరెంట్స్, మా అసలు నీ మీదే పెట్టుకున్నాం, నువ్వే ఇలా చదవకపోతే ఎలా, నీ భవిష్యత్ ఏమైపోతుంది. పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు అంటే 15-16 ఏళ్ల పిల్లాడికి వాడి భవిష్యత్తు అంటే ఏంటోనే తెలియదు అక్కడ. అలాంటిది ఆశలు నీ మీద పెట్టుకోవడం, భవిష్యత్తు పెట్టేయడం, ఇవన్నీ అవి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి. తల్లిదండ్రుల ఎమోషనల్ ప్రెషర్ కూడా వాళ్ళపైన పెరుగుతుంది. ప్లస్ ఇందాక అంటున్నట్టు వాడికి ఆట విడుపుకి ఏమీ లేదు. అలాగే కాకుండా మనం చిన్న వయసు నుంచి వాళ్ళని స్పోర్ట్స్ లో పెట్టామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఓడిపోయినా కానీ తిరిగి ఎలా గెలవాలి అన్నది మనకు ఆటలు బాగా నేర్పిస్తాయి. ఎప్పటి వరకు ఫస్ట్ వచ్చే పిల్లాడు సడన్ గా 2 ర్యాంకో 3 ర్యాంకో పడిపోయాడంటే తట్టుకోలేకపోతున్నాడు. ఈ మధ్య నేను మొదట రావాల్సిన వాడిని, నాకు 2 ర్యాంక్ 3 ర్యాంక్ ఎలా వస్తుంది అని దాని గురించి టెన్షన్ ఎక్కువ పడ్డం, ఒత్తిడి అలా పడుతూ ఉంటారు. అదే ఒక పిల్లాడు స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక స్పోర్ట్స్, ఏ కబడ్డీయో ఏ క్రికెట్ ఏ స్పోర్ట్స్ అయినా కానీ అందులో ఒకసారి ఓడతాడు ఒకసారి గెలుస్తాడు. సో ఓటమి గెలుపుల మధ్య బ్యాలెన్స్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి రావాలంటే వాళ్ళు స్పోర్ట్స్ లో ఉండాలి. పడితే లేస్తాం తిరిగి, చదువు ఒక్కటే జీవితం కాదు, ఇంకా అవెన్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి స్పోర్ట్స్ హ్యాబిట్ మనం కల్టివేట్ చేస్తే ఈ పిల్లలకి నెక్స్ట్ అది వాళ్ళ చదువుకే ఉపయోగపడుతుంది. మనకి స్పోర్ట్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి నుంచి ఎలా తట్టుకోవాలి, అటు ఆట విడుపు కింద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ చదువు పర్ఫార్మెన్సే పెరుగుతాయి. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్ లో పెట్టడం వల్ల మనం ఆ ఒత్తిడి కొంచెం తగ్గించవచ్చు. వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్, ఇప్పుడు కొంతమందికి నాకు MBBSే చేయాలని ఉందంటారు, లేదు దానికైతే 5.5 ఏళ్ళు ప్లస్ MD 3 ఏళ్ళు, ప్రిపరేషన్కి 1 3 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోతాయి లేదు అని చెప్పి మ్యాథ్స్ ఫీల్డ్ లో పెట్టారు, వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, దానికి మళ్ళీ ఒత్తిడి. అలా కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమో, ఏమేమి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ముందు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమండం ఒక తీరు. అలా ఇంకొంచెం ఒత్తిడి పేరెంట్స్ పిల్లల ఇష్టాయిష్టాలు గ్రహించి తగ్గించగల ఒత్తిడికి అదొకటి. ప్లస్ కుటుంబంతో సమయం ఎక్కువ గడపడం, అసలు ఈ మధ్యకాలంలో కుటుంబంతో సమయం అన్న విషయమే పక్కకి వెళ్ళిపోయింది. కనీసం ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం దాకా ఇంట్లో అందరు కూర్చొని టీవీలో సినిమా చూడడం అన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. పిల్లలతో సహా ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరు ఓటీటీలు వాళ్ళవి, ఎవరు చూస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు అని కూడా తల్లిదండ్రులకి తెలియట్లేదు. వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా కూడా వెనకాల, ఇప్పుడు టీవీ అనుకోండి ఇంటి ముందు ఉంటుంది, అందరు కలిపి చూస్తారు. ఏదన్నా చెడు ఉందనుకోండి తల్లి వెంటనే చెప్తుంది, అది బాగాలేదు మార్చు, అది నీకు కరెక్ట్ కాదు అని. అదే ఒక ఫోన్లో పిల్లాడు అదే చూస్తున్నాడంటే అది తప్పు అనే విషయం పిల్లాడికి ఎలా అర్థమవుతుంది? ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఉండాలి కదా వెనకాల, ఆ గైడెన్స్ కూడా లోపిస్తోంది. సో దానివల్ల స్ట్రెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అందకపోవడం. ఇప్పుడు మనకి ఒక సోర్స్ ద్వారా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్తే అది ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టేసి ఒక దాని గురించి వాడు నాకు ఇది ఉంది అని కొట్టేశారు అనుకోండి, 100 ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులను అడిగే కంటే ముందు, అమ్మ నాకు ఇబ్బంది వచ్చింది అని అడిగే ముందు సెర్చ్ చేస్తున్నారు. హెల్త్ పరమైన యాంగ్జైటీ కూడా పిల్లల్లో పెరిగిపోతుంది. సో ఇవన్నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకపోతే వస్తున్న మెయిన్ ఇష్యూస్. సో ఆ ఫోన్ అన్నది పిల్లలకి అవసరం లేదండి. మీకు ఫోన్ కాంటాక్ట్ కోసం కావాలంటే అదొక్కటే ఫీచర్ పెట్టుకోండి. పిల్లలకి ఓటీటీలో వదిలేస్తే, ఓటీటీలో మనకి 18+ అని ఉన్నా కానీ మీ 13 ఏళ్ల పిల్లాడికి ఆ 18+ కూడా అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇంకా అందులో 18+ ఏముంటుంది, వాళ్ళకి అది కంట్రోల్ తెలియదు. ఈ మధ్య ఉన్న పిల్లలు తెలివితేటలకి వీళ్ళు ఎన్ని కంట్రోల్స్ లాక్స్ పెట్టామన్నా ఏవి పనిచేయవు అక్కడ. సో పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళు వెనకాలండి నడిపించి వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ దారిలో ఉంటే పిల్లల్లో ఆ ఒత్తిడి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇన్ని ఒత్తిళ్లు పడి ఎంపీసీయా బైపీసీయా అవి రెండే ఆప్షన్స్ కింద మిగిలాయి ఇప్పుడు జనాలకి. ఎంఈసీలు హెచ్ఈసీలు ఇన్ని ఉన్నాయి వాళ్ళకి, మనకి ముందు నుంచి మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఒక్కటే కాదు ఆప్షన్స్, మిగిలిన ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. డాక్టర్ అవడం లేదా ఇంజనీరింగ్ అవడం మాత్రమే జీవితంలో ఫైనల్ కాదు. నువ్వు చాలా అవ్వచ్చు, చాలా చాలా ఫీల్డ్స్లో అవ్వచ్చు. ఇప్పుడు ఎకనామిక్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో అవ్వచ్చు. ఇవన్నిటి గురించి బేసికల్లీ అందరికీ అవగాహన లేదు. ఫైన్ ఆర్ట్స్ ఎంతమందికి ఉంటాయి, ఇప్పుడు మ్యూజిక్ సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే రైటింగ్ లిటరేచర్ సైడ్ తీసుకునే వాళ్ళే తగ్గిపోయారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్లో ఎంతమంది తీసుకుంటున్నారంటే మనం ఇదే చేయొచ్చు. తల్లిదండ్రులే వద్దంటారు ఫస్ట్, నేర్చుకుంటున్నావా అంటే ఏం అక్కర్లేదు, ఫస్ట్ ఇది చూడు తర్వాత అది పక్కన పెట్టచ్చు అంటారు. సైకాలజీ కానీ ఏదన్నా కానీ నెక్స్ట్ మనం మిగిలిన ప్రొఫెషన్స్ని ఇవి ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి రేడియోలో అవకాశాలు, టీవీలో అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నింటినీ మనకి అవగాహన తెచ్చుకోవాలి. అవి ఏవి కూడా ఈజీగా రావండి, ఏది ఈజీగా రాదు. నువ్వు కష్టపడాలి కానీ ఆ కష్టపడడానికి ఇది దారి అని చెప్పి వాళ్ళకి కరెక్ట్ పాత్ చూపించామనుకోండి అప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్స్లో కూడా రాణిస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా రాణించడానికి కష్టం, చాలా కష్టం. కాకపోతే దారి ఇది అని చెప్పి ఒకటి తెలుసుకుని అవగాహన పూర్వకంగా వెళ్తే వాళ్ళు ఏ ఫీల్డ్లో అన్నా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇష్టపడే ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇష్టం లేని ఫీల్డ్లో లేకపోతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యో బ్యాక్లాగ్స్ ఒక 15-20 బ్యాక్లాగ్స్ అప్పటి వరకు కుక్కేసిన ప్రపంచంలో ఉంటారు. ఇంటర్మీడియట్ అంటే పొద్దున 6 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు, అటు తిప్పడానికి లేదు ఇటు తిప్పడానికి లేదు, ప్రపంచంలో ఏమీ చూడడానికి ఉండదు. అలాంటిది ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక కంప్లీట్ స్వాతంత్రం వచ్చేస్తుంది. ఏం చేసినా అడగరు, క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే కొత్త కొత్త స్నేహాలు. కరెక్ట్గా వ్యక్తిత్వం ఏర్పడే టైంలో కనుక మనకి స్నేహాలు అన్నవి సరిగ్గా ఏర్పడలేదు అనుకోండి సార్, మనకి చాలా ఇబ్బంది వస్తుంది అన్నమాట. ఆ టైంలో స్నేహాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఆ టైంలో కరెక్ట్ వాళ్ళని మీకు ఫ్రెండ్స్ అయ్యారంటే మీ లైఫ్ కదొక బాటలాగా ఏర్పడుతుంది. మీ తోటి పిల్లలు క్లాస్కి వెళ్తున్నారు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ క్లాస్కి కరెక్ట్గా టైంకి వెళ్తున్నారంటే నువ్వు కూడా లేచి వాళ్ళతో వెళ్తావు. అదే నీ పక్కన ఉన్నవాడు ఏం వెళ్తానులే వాళ్ళ కాలేజ్కి బంక్ కొట్టి పక్కకి వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి, అవును నిజమే సుమ అని చెప్పి వీడికి ఏం తెలియదు, ఇంట్లో ఏమో ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, తల్లిదండ్రి అమ్మయ్య ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయాడు పర్లేదు అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఫస్ట్ 1.5-2 years ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్. ఆ టైంలోనే మనకి ఇప్పుడు మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, సిగరెట్, గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు కాలేజెస్ దగ్గర. వీటన్నిటి గురించి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు గంజాయి చాక్లెట్లు అమ్మారట పసి పిల్లలకి, 6th 5th పిల్లలకు కూడా తిన్నారు. సో ఆ పిల్లల్లో వస్తున్న మార్పులు గమనించాలి తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఉంటున్నారా, ముభావంగా ఉంటున్నారా, ఇష్టాలు ఏమన్నా మారుతున్నాయా, కోపం ఏమన్నా ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, నలుగురిలో కలవడం తగ్గుతోందా, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకుని ఇనీషియల్గానే మీరు గమనించుకొని తీసుకెళ్లారనుకోండి మానసిక వైద్యులకి, ఆ ఒత్తిడి తగ్గుతుంది, ఆ వెనకాల ఇవేమన్నా మాదక ద్రవ్యాలు ఇవి ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోగలుగుతారు. ఇనీషియల్గా చేస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది.
6: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, మీరు చెప్పారు అంటే ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు, కానీ దాదాపుగా తల్లిదండ్రుల పాత్రే ప్రధానం అనేటువంటిది కూడా చెబుతున్నారు మీరు. అసలు పిల్లల్లో ఈ సమస్య ఉంది అనేటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది జనరల్గా. అదే కాలేజీకి పంపిస్తున్నాము, చక్కగా నేర్చుకుంటున్నాడు, ఇంకా బాగా నేర్చుకో, ఇంకొంచెం మార్కులు రావాలి, పక్కవాడు ఫలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయి చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకొంచెం నువ్వు కూడా వాటితో పాటు చదువు లేదా ఎక్కువ రావాలి, ఇంతవరకే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి సమస్యలకు పరిష్కారం కూడా ఉండాలి. ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏ రకమైనటువంటి మానసిక జబ్బు అంటేనే ఇప్పుడు కొంచెం అవగాహన పెరుగుతుంది అనుకుందాం, కొందరు అవమానంగా కూడా దాన్ని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు తగ్గినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి. పరిష్కారంగా ఏం చెయ్యాలి వీళ్ళకి అంటే, కాలేజీ స్థాయిలో ఏమైనా కౌన్సిలింగ్ లాంటివో ఏమైనా ఇవ్వాలనా, లేకపోతే తల్లిదండ్రులు ఒక 6 నెలలకు ఒక్కసారి బాగున్నప్పటికీ ఏమన్నా ఇంకొంచెం అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసంగా వీళ్ళు ఏమైనా ఆరోగ్యకరమైనటువంటి భావి భవిష్యత్తు కోసంగా అంటే అంత ఆదర్శంగా ఉంటారు అని చెప్పి నేను అనుకోనులే, కానీ అలా చేస్తే మంచిదంటారా, ఎలా చేయాలంటారు?
7: మనకి ఫస్ట్ తల్లిదండ్రులు అవగాహన తెచ్చుకోవాలి. వాళ్ళ పిల్లాడు ఏంటి, అతనిలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని గమనించుకోవడం ఎలా అని వార్నింగ్ సైన్స్. ఆ అవగాహన మనకి తల్లిదండ్రులు అందరిలో ఉండాలి. అది కానీ లేదంటే పిల్లాడి ఇష్ట ఇష్టాలు కూడా తెలియకుండా అయిపోతుంది మధ్య తల్లిదండ్రులకి. అలా కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్లో వచ్చే సునిశ్చిత మార్పులు కూడా బాగా గమనించుకునే ఇదిగా ఉండాలి. ఎలాంటి తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలియాలి తల్లిదండ్రులకి. వాళ్ళు ఫ్రెండ్స్ కదా, వెళ్తున్నారు కదా, వస్తున్నారు కదా కాకుండా ఫ్రెండ్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది తెలిసి వీళ్ళని గైడ్ చేయాలి. ప్లస్ అలాగే కాకుండా విద్యా సంస్థల్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, గైడెన్స్ కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ అని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళు గమనిస్తారనమాట. మొత్తం ఒక 150 మెంబర్స్ క్లాస్ ఉన్నారంటే అందరిలో ఇది చేయలేం. కాకపోతే వాళ్ళని వీళ్ళు ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వెళ్ళగలగాలి కౌన్సిలర్ దగ్గరికి. ఆ కౌన్సిలర్ అవైలబిలిటీలో ఉంచుకుంటే కాలేజెస్లో కూడా అండ్ టీచర్స్ కూడా ఏం మార్పులు వస్తున్నాయి స్టూడెంట్స్లో, అందరిలో ఒకేసారి మార్పులు వస్తున్నాయా, కొంచెం మార్పులు వస్తున్నాయా, అలాంటివి ఎవరన్నా బాగా మంచిగా చదివే స్టూడెంట్ మార్కులు తగ్గిపోతున్నాయి, ఎందుకు మార్పులు తగ్గిపోతున్నాయి, 1-to-1 సెషన్స్లో ఇంటరాక్షన్ అన్నది పెట్టుకోవాలి. లేదు ఒక సైకియాట్రిస్ట్తో టైఅప్ అయ్యి మాకు వీళ్ళు ఇలా అనిపిస్తోందండి అని చెప్పి వాళ్లే పంపిస్తున్నారు ఈ మధ్య. ఈ మార్పులతో ఉంటున్నారు అందుకని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం లేదా తల్లిదండ్రులు తీసుకురావడం అలాంటివి కూడా చేస్తున్నారు. సో అందరికీ వెల్నెస్ చెకప్ అన్నది ఇంకా అంత దానికి రాలేదు మనం. కాబట్టి కనీసం మార్పుల్ని తొందరగా గమనించి ఆ మార్పులు ఉన్న వాళ్ళనన్నా తీసుకెళ్ళాలి. అలా జరిగితే ఐడియల్ సొసైటీలో వెల్నెస్ చెకప్ కి తీసుకెళ్తే ఇంకా ఐడియల్ గా ఉంటుంది. కానీ మనం అంత ఐడియల్లో లేము. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకుంటే మార్పుల్ని తొందరగా గమనించుకోండి. ఏ మార్పు వచ్చినా పిల్లల్లో గమనించి దాన్ని కప్పెట్టేయకండి. టీనేజ్ బిహేవియర్ ఇది, ఏం పర్లేదులే, కొన్ని రోజులు అయితే వాడే సెట్ అవుతాడు, కొంతసేపు అయితే అదే ఉంటుంది, అమ్మాయిది ముందు నుంచే ముభావంగానే ఉండే వయస్సు, మీ నాన్నగారు ఆ వయసులో అలాగే ఉన్నారు, మీ తాతగారు ఆ వయసులో అలాగే ఉన్నారు అని కప్పెట్టేయకుండా
8: పెళ్లి చేస్తే
7: సెట్ అయిపోతుంది అన్నది అది అసలు ప్రతిరోజు వినేది. అసలు పెళ్లి చేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అవన్న అమ్మాయికి పెళ్లి చేసేస్తారు ఫస్ట్. సో అలాంటివన్నీ గమనించి తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఏమీ లేకపోతే డాక్టర్ గారు ఏమి 100 మందులు ఏం రాయరు కదా. ఇబ్బంది ఉంటే సాల్వ్ అవుతుంది, ఇబ్బంది ఉంటే మందులు పెడతారు, ఇబ్బంది లేకపోతే మేము మాత్రం ఏం చేయగలుగుతాం, లేదమ్మా ఇది చేయాలి అది చేయాలని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం అంతే. మందులకి కంగారు పడకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతకంటే కంగారు పడకండి. ఒక్క ఒపీనియన్ అన్నది తీసుకోవడంతో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లల భవిష్యత్తు కోసం, మంచి కోసం మనం తీసుకునే ఆ ముందడుగు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది.
8: డాక్టర్ శ్రీరమ్య గారు, ఇంకొక బర్నింగ్ టాపిక్ అనుకుందాము. ఒక రకంగా ఇది ఒక జాడ్యమేమో అని అనాలో అనకూడదు తెలియదు, కానీ ఈ ప్రేమ విఫలం కావడం, లవ్ ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవి బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ సెక్స్ అంటే అటు యువతులు కానివ్వండి యువకులు ఎక్కువగా వింటూ ఉంటాము, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడము. ఆ చిన్న పదం కూడా సరిపోదేమో, ఇంకొంచెం దాని సమస్య తీవ్రతరంగా కూడా వెళ్ళేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం గమనిస్తున్నామండి. సో ఇక్కడ వీళ్లల్లో అసలు అంటే ఇదేంటి, దీనికి కూడా సైకాలజిస్ట్ దగ్గర సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలనా, ఇలాంటివి మరీ ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అంటే ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ భవిష్యత్తు మీద పడకుండా ఎట్లా అయితే బాగుంటుందండి?
7: మనకి ఇప్పుడు ప్రేమ విఫలాలు అన్నది తీసుకుంటున్నాం అంటే దాంది కూడా వయసు తగ్గిపోతుంది సార్. 6వ తరగతి 7వ తరగతి దగ్గర నుంచి పిల్లలు ఆపోజిట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయిల అబ్బాయిలకు కానీ అబ్బాయిల అమ్మాయిలకు
8: కానీ.
7: దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అని చెప్తాను, లేదా ఓవర్ ఎక్స్పోజర్ అని కూడా చెప్పచ్చు. ముందు ఉన్నట్టు కాకుండా, ముందు మా జనరేషన్లో వరకు కోయిడ్లు ఉండేవి, పర్లేదు బాగానే ఉండేది. దాని తర్వాత స్లోగా లేదు, కట్ ఆఫ్ పెట్టేసి 7th క్లాస్ నుంచి మీరు వేరు, మీరు వేరు, మీరు చూసుకోకూడదు, మీరు మాట్లాడుకోకూడదు అంటూ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ఎందుకు ఇలాంటి కొన్ని కేసెస్ వల్ల అలాంటివి వచ్చాయి రూల్స్ కాదని చెప్పను, కానీ దానివల్ల లేని క్యూరియాసిటీ పెరుగుతోంది పిల్లల్లో, ఉత్సుకత పెరుగుతోంది. అమ్మో ఇదేదో కొత్తది, ఇదేదో కొత్త విషయం, మనసు ఎప్పుడు కొత్తది అదేదో డిఫరెంట్గా ఉందంటే దాని వైపుకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. దాంట్లో వాళ్ళ లేత పసి మనస్తత్వాలు ఏ దానికైనా ఈజీగా ఆకర్షణ అయిపోతాయి. చెడు ఎప్పుడు ఆకర్షణ ఎక్కువే దాని వైపుకి. సో అంత ఈజీగా ఆకర్షణ అయిపోవడం, చుట్టూ వాతావరణం సరిగ్గా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే కొట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, చదువుకోమంటున్నారు. అలాంటప్పుడు ఇంకెవ్వరు తనతోటి కొంచెం ప్రేమగా మాట్లాడతారు. ఇదేం అక్కర్లేదు, పెద్ద గొప్ప గొప్పవేం చెప్పక్కర్లేదు. ప్రేమగా ఏం మాట్లాడతారు వాళ్ళు, ఏం మాట్లాడుకుంటారండి 7-8 వాళ్ళు, నువ్వు బాగున్నావు, నువ్వు ఇదిగా ఉన్నావు, ఇవాళ ఇది జరిగింది, అవాళ్ళ అది ఒక ఫ్యాంటసీ లాగా తయారవుతుంది అనమాట. ప్రేమ అనేది ఆ టైంలో ఒక ఫ్యాంటసీ. అబ్బా వాళ్ళు ప్రేమించుకుంటున్నారట, వాళ్ళిద్దరూ ఒక కప్పులట, ఇలాంటి పక్కన వాళ్ళ మాటలు విని అబ్బా మేమేదో గ్రేట్, మేమేదో సాధించేసాం అన్న ఆనందం దొరుకుతుంది మెదడులోకి. మన బ్రెయిన్ లో మనం హ్యాపీగా ఉండాలంటే డోపమిన్ రిలీజ్ అవ్వాలి. ఆ డోపమిన్ ఎంజాయ్మెంట్ కి, హ్యాపీనెస్ కి, ఆనందమైడ్స్ అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వాలి. మనం గేమ్స్ ఆడుతున్నా ఎందుకు మనకు ఆనందం వస్తుంది అంటే అందులో గెలిచాము అన్న భావన కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అదేదో గొప్ప అన్న ఒక బబుల్లో ఉంటారనమాట. ప్రేమించుకుంటున్నాం, మేము ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు. సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుకోవడాలు, సీక్రెట్ లా మెసేజ్లు పెట్టుకోవడాలు, ఆ థ్రిల్ కాంపోనెంట్ చేస్తారు. దానికి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో రియాక్షన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. దానివల్ల అది పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి అలాంటిది కాదమ్మా అని చెప్పకుండా దాని పెద్ద సీన్ చేసేసి స్కూల్

0: అంతా పోయి కిందకు వచ్చేసి అందరు తిట్టడం. మళ్ళీ అమ్మ పక్కన వాళ్ళతో చెప్పడాలు విన్నాం, నాన్న ఇంకెవరితోటో చెప్పడాలు విన్నాం. కొన్ని కేసెస్ లో అమ్మకి మాత్రమే తెలిసి నాన్నకి దాచిపెట్టేయడం. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ మా అమ్మ చెప్పేసిందిలే చూస్తారులే అన్న కండిషన్స్. ఇలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు పేరెంట్స్ తీసుకొస్తున్నారండి. మా అమ్మాయి ఇలా సఫర్ అవుతుంది. అండ్ దీనిలో ఒక కొత్తది కోణం ఈ మధ్య ఎక్కువగా చేస్తోంది, చాటింగ్ లో అసభ్యకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరమైన మెసేజెస్ పంపించుకోవడం. వాళ్ళకి అది తెలియదు అసభ్యకరం, దాని నుంచి అది ఒకవేళ పొరపాటున ఫోటోస్, అసభ్యకరమైన ఫోటోస్ వెళ్ళడం. 9th 10th పిల్లలు అసభ్యకరమైన ఫోటోస్ ఇంకొక అబ్బాయికి పంపిస్తే ఆ అబ్బాయి మంచివాడే అయి ఉండొచ్చు, ఆ ఫోన్ ఇంకెవరన్నా తీసుకుని ఆ ఫోటోస్ ని ఎలా ఇచ్చేస్తారు, ఎంత మిస్యూజ్ చేస్తాడు. వాడికి ఆ ఫోన్ రిపేర్ కి వచ్చింది, వాడు ఫోన్ షాప్ లో ఇచ్చాడు అనుకోండి, వాళ్ళన్నా మిస్యూజ్ చేయొచ్చు. లేదు వీడికే అమ్మాయి ఎప్పుడన్నా నో చెప్పింది అనుకోండి, ఈ అబ్బాయికే నన్ను రిజెక్ట్ చేస్తుందా అని చెప్పి కోపంతో ఆ ఫోటోస్ ని మెసేజెస్ ని వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లేదు నీ విలువ నువ్వు తెలుసుకో ఫస్ట్, వాళ్ళ విలువ వాళ్ళకి తెలుసుకుంటే పక్కన వాళ్ళు తక్కువ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నువ్వు మెసేజెస్ పెడుతున్నావు అలా అంటే నీకు అంత వాల్యూ నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు అంటే నువ్వు అలాంటి మెసేజెస్ పెట్టావు కదా. అలాంటి ప్రలోభాలు ఇలా ఉంటాయి అని తల్లి కూర్చోబెట్టి చెప్పడం పిల్లలకి, అమ్మాయి తల్లి చెప్పడం, అబ్బాయి వాళ్ళ తల్లియో తండ్రో కూర్చోపెట్టి ఒక అమ్మాయికి ఎలా విలువ ఇయ్యాలి అని అబ్బాయిలకు నేర్పించడం, అమ్మాయిలకి జాగ్రత్త, అబ్బాయిలకి విలువ ఇవ్వడం ఎలాగో, రెండూ అంతే ఇంపార్టెంట్. వీళ్ళు అలాంటివి చేయకుండా వాళ్ళు అలాంటివి చేయకుండా చూసుకోవాలి. తర్వాత అంటారా 10th లవ్ 10th క్లాస్ తర్వాత మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయండి, ఎక్కడో కొన్నే ఉంటాయి. స్లోగా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు వీళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, అంత బ్రేకప్ సమస్యలు కింద రావు. అది ఒక ఎడ్యుకేషన్ అయిపోయాక వస్తుంది. కానీ అదే స్కూల్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు అంటే వీళ్ళకి అప్పుడు ఆ డల్నెస్, డిప్రెషన్, నన్ను మాట్లాడకూడదు అనుకుంటున్నారు, చదువు పైన ఎఫెక్ట్, అలాంటివన్నీ వస్తాయి. స్కూల్ టైంలో జరిగింది అదే స్లోగా దాని న్యాచురల్ ప్రోగ్రెస్ లో వెళ్ళింది అనుకోండి, అదే కట్అవుట్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేర్పించాలి అమ్మాయిలకి, అబ్బాయిలకి పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, అసలు ఈ యుక్త వయస్కుల్లో వచ్చేటువంటి ఇలాంటి సమస్యలు, వాటి పట్ల అప్రమత్తంగా ఉండటానికి ముందు మనం తల్లిదండ్రుల నుంచే తీసుకుందాం, వీళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఏమన్నా మానసిక వైద్య నిపుణుల్ని అప్పుడప్పుడు సంప్రదించడం మంచిదా, ఇంకా అసలు ఏంటి, అసలు సమస్య ఉంది అని వాళ్ళు గ్రహించడమే తెలియదు, సో ఇక్కడ ఏం చెప్పాలో మీరు ఒక సూచన చేయండి.
0: పిల్లలు మీకు భయపడి విషయం దాచేదాకా తీసుకురాకండి, అది మొదటిది. మనకి పిల్లలు ఒక విషయం చెప్పడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు దాచుతున్నారు, దాచితే మన దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వరు, ఓపెన్ అవ్వకపోతే వాళ్ళ సమస్యల్నే మనం గ్రహించం. ఆ భయం పోవాలి, గౌరవం ఉండాలి, భయం పోవాలి. మీ పిల్లలు మీ మీద గౌరవంగా ఉన్నప్పుడు నాకు ఈ సమస్య ఉందమ్మా అని మీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఒక అమ్మాయి నాకు ఇలా ఒక అబ్బాయి మెసేజ్ పెడుతున్నాడమ్మా అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి చెప్పింది అనుకోండి, ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది. అదే అమ్మో ఈ మెసేజ్ నా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే నాదే తప్పంటుందమ్మా, నన్నే తిడుతుంది అన్న భయం ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా రాదు, అబ్బాయి కూడా అంతే. నాకు ఇది విషయం అని చెప్పాలంటే వాళ్ళకు స్నేహపూర్వకమైన ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. మనకు ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది మనం పిల్లలకి కల్పిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే వచ్చి చెప్తారు, వాటికి సొల్యూషన్స్ మనమే ఇయ్యాలి, వాళ్లే వెంటనే ఇచ్చేయగలం ఆ ట్రీట్మెంట్ ఇచ్చేయగలం. సో తల్లిదండ్రులు చేయాల్సింది పిల్లలు భయం కాకుండా మన ఎడల గౌరవంగా ఏ సమస్య వచ్చినా మనకి చెప్పే విధంగా పిల్లల్ని పెంచడం,
1: ప్రేమతో సామరస్యంగా వాళ్ళని ఆ సమస్యని చక్కగా సందర్భానుసారంగా పరిష్కరించుకుంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యుక్త వయస్సులో మానసిక సమస్యలు డాక్టర్ రమ్య యూటూరి గారితో పరిచయం విన్నారు.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ముందుగా 2 గంటలకు ఆంగ్లంలో, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్కా యాజ్ఞిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడిన ధడ్కన్ చిత్రం నుంచి వినబోయే పాట

0: పాడే పాట కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి.
1: అగర్ కోయి ముజ్సే యే పూచే
2: క్యా

మీరింత వరకు విన్న ఈ పాట కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి విన్నారు. తర్వాత వినబోయే పాట హమేషా చిత్రం నుంచి.

టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం.

యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించాలి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, 1900 May 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812 ప్రశ్న మరొక్కసారి. 1900 May 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, 1900 సంవత్సరం మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు నెల్లూరు నుంచి విశాల, రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ అండి. గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వీరు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బిట్రా వీర

జగన్మోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపారు రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి గణేష్ వీరు కూడా రైట్ ఆన్సర్. వీర కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్టిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కోట హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మంగళగిరి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి, భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయరామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామారావు, అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుమతి ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి మీరు పంపింది, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస్, ఇనమడుగు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పంపించారు, వారి పేర్లను కూడా చూద్దాం.

ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి పేర్లు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటంటే 2వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయండి. 14 ప్రారంభమై అంటే ఈరోజు 28 వరకు కొనసాగాయి ఈ గేమ్స్. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? మీ సమాధానాలు పంపించేయండి 0866-2488-812. ఈలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఇది ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి, సారీ అండి మీరు పంపింది రాంగ్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విజయ కైలాస్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారండి. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం పంపించారండి రైట్ ఆన్సర్ వీరు. ఇంకా వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. వీరు తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి, వీరు పంపింది ఇందాకటి ప్రశ్నకి, మొదటి ప్రశ్నకి సమాధానం పంపించారండి. సరైన సమాధానమే పంపించారు. మరి రెండవ ప్రశ్న కూడా సమాధానాన్ని పంపించేయండి. అలాగే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపారు. మీరు దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం వెంకటరామ ఫణికృష్ణ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. విజయ్ శేఖర్ టీచర్, వీరు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు, సాయి, మౌనిక వీరంతా పంపిన ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ కాదండి, ఇది ఇమ్యూనాలజిస్ట్ అని అన్నారు. ఆయన పేరు, మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన పేరు ఏంటి అని.
రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబర్రావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ అండి. ఆత్మూరి మురళీ లక్ష్మీ భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. చక్రధర్ మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఊరు పేరు కూడా పంపించలేదండి. ఎవరు ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరా కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి వీరు రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి రైట్ ఆన్సర్ పంపారండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మళ్ళీ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కుంచి రామమూర్తి, కుంచివానిపేట నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది కూడా శ్రీరామారావు. ఇంకా అపరాజిత పెనమలూరు నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రుత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు, వినయ్ కుమార్ నెల్లూరు జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. తురకపల్లి నుంచి వినయ్ ఆంటోనీ రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. అలాగే ఇది కూడా రాంగ్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు, సుశీల రాజా, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి.
దీనికి సరైన సమాధానం ఏంటంటే రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ని పిలుస్తారు. వీరు ప్రపంచంలోనే మొదటిసారిగా మసూచి వ్యాధికి వ్యాక్సిన్ని కనిపెట్టారు. మరి ఇంకొకరు పంపించారు, ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళగిరి నుంచి. రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలండి. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదం 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్. డైరీ లిఖనా అచ్చి ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ ఠీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాహతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినో సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పని చేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్ళాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత రవి షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడో.
2: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే. ఇస్లియే తూ యహా రహకర్ మేరీ మదద్ కర్. వైసే తో మే దీదీ కి సహాయతా హమేషా కర్తీ హూ. జో భీ హో కామ్ జ్యాదా హోనే కే కారణ్ ఆజ్ మే స్కూల్ నహీ జా పాయీ. కామ్ కర్తే కర్తే దీన్ కైసే గుజర్ గయా ఇస్కా పతా హీ నహీ చలా.
3: ఇస్కా బావత్ మే తెలుగు మే బతాంగీ, ధ్యాన్ సే సునో. అమ్మ జబ్బు పడిన తరువాత ఈరోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా. అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. అచ్చా ఆగే పడో.
2: ఆజ్ జబ్ మే స్కూల్ కే లియే నికలీ తో హల్కా హల్కా పానీ గిర్ రహా తా. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయీ. సమయ దేఖా తో 10 బజ్ చుకే తే. మే బైక్ లేకర్ పాఠశాలా కీ ఔర్ బాగీ. ఫిర్ భీ దేర్ హో గయీ. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే తే.
3: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యమైపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా ఆగే పడో.
2: లోమ్డి కి కహానీ లిఖనీ తీ. ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా తా కి క్యా కర్నా హే. పహలే డర్ కే మారే పూచా నహీ. ఫిర్ తోడీ దేర్ బాద్ పూచా తో అధ్యాపికా జీ నే మేరీ ఔర్ దేఖతే హుయే పూచా, సమీనా కల్ తుమ్ క్యో నహీ ఆయీ? తో మేనే ఉన్హే పాఠశాలా నా ఆనే కా కారణ్ బతాయా. तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया, फिर कहानी पढ़ने को कहा।
3: अच्छा सुनो कुशवंत, नक्का कदव राय वलसी उन्नदी, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు, కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు, నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా ఆగేపడో.
2: मैं पढ़ने लगी, मजेदार लगी। मैं तो पढ़ ही रही थी, पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी। वे अध्यापिका जी को दिखाने लगे। रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे। अध्यापिका जी ने उन्हें डांटा। इतने में 10 मिनट की छुट्टी हो गई। मैंने शमीम और ममता से खूब सारी बातें की, शाम को खूब खेला। दिन कैसे बीत गया यह पता ही नहीं चला।
3: अच्छा कुशवंत, तुमने अच्छा पढ़ा है, इसका बावजूद मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो।
2: जी अध्यापिका जी।
3: नेनु कदा चदवसागेनु, मजागा अनिपिंचिंदी। नेनु चदुवुतू उंडगानी श्याम मरियु सायना इरुवुरु తమ సమాధాన పత్రాలలో కదరాసేసి ఉపాధ్యాయురాలికి చూపించసాగారు. రవి ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరిని మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగేపడో.
2: आज मैं पाठशाला समय पर पहुंच गई। पाठशाला में पाठशाला समिति की बैठक थी, सरपंच जी भी आए थे। हम सब को बरामदे में बिठाया गया। प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की। प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है। इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है।
3: अच्छा सुनो, नेनु ई रोजु समयानिकि पाठशालकु चेरुकुन्नानु। ई रोजु पाठशालालो पाठशाला संघं समावेशं उन्नदि। ई समावेशंनकु सर्पंच गारु कूडा वच्चारु। मम्मल्नंदर्नि వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తరువాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 సంవత్సరం నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా अब आगे पाठ पढ़ो।
2: उन्हें अपनी पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा। भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है। तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा।

0: बच्चा सरकार हमारे लिए और क्या सुविधाएं दे रही है, तो प्रधान अध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की। आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है। सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे। सरकार का नारा है सब पढ़े सब बढ़े। जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जय हिंद।
1: अच्छा सुनो, ఇంకా ప్రధాన ఉపాధ్యాయుల వారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, పిల్లలు తమ చదువు నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సాయన, ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సారణను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు, ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
0: జీ. అధ్యాపిక జీ, ప్రధాన అధ్యాపక్ జీ కి బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. ఆజ్ మే బహుత్ ఖుష్ తీ. మేనే ఘర్ లౌట్కర్ మాతా పితా ఔర్ దీదీ కో ప్రధాన అధ్యాపక్ జీ కి కహీ సారీ బాతే బతాయి.
1: అచ్చా సునో, ప్రధాన ఉపాధ్యాయుల వారి మాటలు విని పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారు. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు, అక్కకు ప్రధాన ఉపాధ్యాయుల వారు చెప్పిన అన్ని విషయాలను చెప్పాను అని సమీనా అన్నది.
0: అధ్యాపికాజీ, ఇస్ పార్ట్ కే సంబంధిత్ కుచ్ కఠిన్ శబ్దార్థ్ బతాయేనా?
1: అచ్చా బతాంగీ, లిఖ్ లో.
0: జీ అధ్యాపికాజీ.
1: మా, మాత, అమ్మా.
0: మా, మాత, అమ్మా.
1: బాప్, పితా, తండ్రి.
0: బాప్, పితా, తండ్రి.
1: తబియత్, తందురుస్తి, ఆరోగ్యం.
0: తబియత్, తందురుస్తి, ఆరోగ్యం.
1: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
0: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
1: డాంట్నా, నిందాకర్ణ, తిట్టుట.
0: డాంట్నా, నిందాకర్ణ, తిట్టుట.
1: టీక్, సహీ, బాగుగా.
0: టీక్, సహీ, బాగుగా.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ.
1: సమీనా కే ఘర్ కి స్థితి కైసీ తీ కుష్వంత్?
0: అధ్యాపికా జీ, సమీనా కే ఘర్ మే ఉస్కీ మా కి తబియత్ టీక్ నహీ తీ. సమీనా కో మా కా కామ్ కర్నా పడతా థా, ఇస్లియ వహ ఏక్ సప్తాహ సే స్కూల్ నహీ గయీ తీ.
1: అచ్చా సమీనా అధ్యాపక్ సే డర్ రహీ తీ, క్యూ?
0: అధ్యాపికా జీ, మే బతాఉంగా. సమీనా పాఠశాలా కో దేర్ హో గయీ ఔర్ లోమ్డి కి కహానీ లిఖనీ తీ, నహీ లిఖా, ఇస్లియే డర్ రహీ తీ.
1: సమీనా కైసీ లడ్కీ హై కుష్వంత్?
0: అధ్యాపికా జీ, సమీనా ఏక్ అచ్చీ లడ్కీ హై. వహ బడోం కా ఆదర్ కర్తీ హై, సాథియోం సే మిల్జుల్ కర్ రహతీ హై, బడోం కీ సేవా కర్తీ హై, గురుజనోం కీ ఆజ్ఞా కా పాలన్ కర్తీ హై.
1: అచ్చా తుమ్హారా ఉత్తర్ టీక్ హై. ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా, హమ్ చలేంగే.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు బడతే ఖదం ఎనిమిదవ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీమతి బి సుబ్బమ్మ బృందం వారి భజనావళి వింటారు.

మీరు ఇంతవరకు శ్రీమతి బి సుబ్బమ్మ బృందం ఆలపించిన భజనావళి కార్యక్రమం విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంగతి మీకు తెలుసా వింటారు. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో విత్తన ప్రాముఖ్యత, విత్తన శుద్ధి గురించి డాక్టర్ ఏ సుబ్బరామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినిగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 నుండి 11:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారం అవుతుంది. 6:35 పొలం కపులు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల వింటారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:30 చిత్రజగత్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 10:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరి సినీగీతాలు వింటారు. 10:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 5:30 యువత రంగం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీకే స్పెషల్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:00 అలనాటి మధురగీతి వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు.

0: ముందుగా ప్రకటన.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనం విందాం ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రం నుండి ఒక మంచి పాట విందాం.

బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించినటువంటి ఈ పాటకు సత్యం సంగీతం అందించారు రచన డాక్టర్ నారాయణరెడ్డి. ఇప్పుడు విన్నాం ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 నుండి 30 వరకు, May 1 నుంచి May 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: వనితామణి కార్యక్రమంలో మరోపాటు విందాం. నాన్ స్టాప్ చిత్రం నుండి దీపో శ్రవణ భార్గవి ఆలపించినటువంటి పాట మీకోసం.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వనితవని కార్యక్రమంలో మరో పాట విందాం. మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుండి ప్రియా హిమేష్ సాగర్ ఆలపించినటువంటి పాట మీకోసం.

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. గుంటూరు లామ్లోని ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ప్రవేశాల కోసం దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు 10th పాస్ అయి ఉండాలి. అలాగే విద్యార్థి యొక్క వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది 10వ తరగతిలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటును కేటాయిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ ఈ నెల 21. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://angraau.ac.in/. వెబ్సైట్ మరొకసారి https://angraau.ac.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు ఒక పాట వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలు యువత రంగం కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. సమయం 5:40:06. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా సమాచారం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ CCRT ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్యం వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే 10 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ స్కాలర్షిప్ను అందజేస్తారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 కొత్త స్కాలర్షిప్లను అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3,600 రూపాయలను స్కాలర్షిప్తో పాటు అందజేయడం జరుగుతుంది. గరిష్టంగా అభ్యర్థులకు 9,000 వరకు శిక్షణ ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే 375 స్కాలర్షిప్లున్నాయి. సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు 25 స్కాలర్షిప్లున్నాయి. అలాగే గిరిజన సంస్కృతి షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు 100 స్కాలర్షిప్లను ఇస్తారు. ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేయాలి అంటే గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న లేదా సాంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తులను చేయడానికి అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల యొక్క నెలవారీ ఆదాయం 8,000 కంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అప్లై చేసే వారి యొక్క వయస్సు 10 నుంచి 14 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను పంపాల్సిన చిరునామా 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూఢిల్లీ. పిన్కోడ్ 110075. చిరునామా మరొక్కసారి 15A సెక్టార్ 7 ద్వారకా, న్యూఢిల్లీ. పిన్కోడ్ 110075. దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 31వ తేదీ వరకు. ఈ స్కాలర్షిప్లకు అప్లై చేయడానికి గడువు ఉంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://ccrtindia.gov.in/. వెబ్సైట్ మరొక్కసారి https://ccrtindia.gov.in/. యువతరంగం కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: శ్రోతలు యువతరంగం కార్యక్రమాన్ని వింటూ ఉన్నారు. సమయం 5:49:37. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారంలో భాగంగా ఇండియన్ నావీలో ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఐటీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కోసం పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో మొత్తం 15 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయదలిచిన అభ్యర్థులు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్లోని ఇంగ్లీష్లో కనీసం 60% మార్కులను సాధించి ఉండాలి. దీనితో పాటు కనీసం 60% బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులను చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ అలాగే ఐటీఐతో పాటు ఎంసీఏ చేసిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులను చేయవచ్చు. అలాగే అభ్యర్థుల యొక్క వయస్సు 18 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం అనేది విద్యార్హతలు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇండియన్ నావీలోని ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 1 జూన్. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.joinindiannavy.gov.in/. వెబ్సైట్ మరొకసారి www.joinindiannavy.gov.in/. యువతరంగం కార్యక్రమంలో మరొక పాటను వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

యువతరంగం కార్యక్రమంలో వినబోయే ఈ పాట 35 చిన్న కథ కాదు. ఈ చిత్రం నుంచి పాడినవారు పృథ్వీ హరీష్.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ

0: పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో, బిఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటది. దాదాపు 14-18% ఉంటది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజ్ తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాం. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ 3వ దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21 ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22 తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్ ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటీకి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యా సంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్, సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
3: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీసిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో
4: సమాప్తం. ముఖ్య వార్తా. वैश्विक अनिश्चितताया आर्थिक समाह्वानानां च मध्ये ब्रिक्स देशाः रचना

0: का टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आकाशवाणी सिम्मपुरी FM केंद्रम ఇప్పుడు విన్నాం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.
2: పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో, చూసుకో. ఫోటో దిగాలనిపించిందనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనిపించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఈ డైలాగ్ గుర్తుందా? ఎన్టీఆర్ చెప్తుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా. అదంతా సరే, కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు చెప్పావు కావ్యశ్రీ అనుకుంటున్నారా? ఈ పాటకే కొంతమందికి అర్థమైపోయింది ఉంటుంది, ఇంకొంతమందికి చిన్న డౌట్ కూడా ఉంటుంది. మీకు అర్థమైంది, మీకు వచ్చిన డౌట్ రెండు కరెక్టే. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం పులుల గురించి. పులి మన నేషనల్ ఎనిమల్, మరి ఎలా దాని గురించిన విషయాలని తెలుసుకోకుండా ఉంటాం చెప్పండి. ఈ భూమి మీద ఉన్న అతి క్రూరమైన జంతువుల్లో పులి మొదటి స్థానంలో ఉంటుంది. అసలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల పులులున్నాయి? పిల్లి పులి రెండు ఒకటే జాతికి చెందినవైనా కూడా మనం ఎందుకు పులంటేనే అంత భయపడుతున్నాం? పులి కేవలం వేటాడుతుందా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ రోజు మీకోసం తీసుకొచ్చేసాను. ఇక లేట్ లేకుండా స్టార్ట్ చేసుకుందాం. ఈ సంగతి మీకు తెలుసా? నేను మీ కావ్యశ్రీ.

పులి నడకలో రాజసం, పరుగులో పౌరుషం, గంభీరమైన ఆహార్యం. పులి గర్జిస్తే అడవి దద్దరిల్లాల్సిందే, పంజా విసిరితే ఎంతటి ప్రత్యర్థి అయినా నేల కొరగాల్సిందే. పులంటేనే రాజసానికి, టీవీకి పెట్టింది పేరు. అలా మెల్లగా నడుచుకుంటూ రావడం చూస్తేనే మన కాళ్ళు వణికిపోతాయి. ఇక దాని కళ్ళల్లోకి చూస్తే అంతే సంగతులు. అప్పట్లో రాజులు పులి చర్మాన్ని ఇంట్లో పెట్టుకోవడం, పులి గోర్లను మెడలో వేసుకోవడం హోదాగా భావించేవాళ్ళు. అంతేకాదు, పులిని వేటాడిన రాజుకి ఇక తిరుగే లేదు, అంతటి శౌర్యవంతుడు ఇంకెవ్వరూ లేరు అనుకునేవాళ్ళు. దీన్ని బట్టే అర్థమవుతుంది, పులి అంటే ఎంత భయం ఉందో దానికి అంతే విలువ, అంతే హోదా కూడా ఉంది అని. పులులు అధికంగా నివసిస్తున్నటువంటి దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో ఉన్న 47 అభయారణ్యాల్లో దాదాపు 3000 వరకు పులులున్నాయి. పులి యొక్క శాస్త్రీయ నామం పంతెరా టైగ్రిస్. ఇక టైగర్స్ అనేది ఒక గ్రీకు పదం, దీనికి మీనింగ్ బాణం అని వస్తుంది. అంటే ఇది బాణమంత స్పీడుగా పరిగెత్తగలదు కాబట్టి వీటికి ఆ పేరు పెట్టిండొచ్చు అని భావిస్తున్నారు. ఇవి కార్పెట్ వర్గానికి, ఫెడరే కుటుంబానికి చెందిన జంతువులు. పిల్లులు కూడా ఇదే జాతికి చెందినటువంటి జంతువులు. అందుకే పులిని పెద్ద పిల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి తెలిసి పులులు పసుపు రంగులో నలుపు ఆరెంజ్ కలిసినటువంటి చారలతో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ చారలకి ఎంత వెరైటీ ఉందో తెలుసా? ఒక పులి శరీరం పైన ఉన్నటువంటి చారలు ఇంకొక పులి శరీరం పైన ఉన్న చారలతో పోలి ఉండవు. మన వేలి ముద్రలు ఎలా అయితే ఉంటాయో యునిక్ గా, అలాగే పులి చర్మం పైన ఉన్న చారలు కూడా అంతే యునిక్ గా ఉంటాయట.

1900 ఆ టైంలో కొన్ని లక్షలు ఉన్నటువంటి పులులు 2000 సంవత్సరానికి వచ్చేసరికి వేలల్లోకి వచ్చేసాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, పర్యావరణ కాలుష్యం, ఇంకా పులుల్ని వేటాడడం, వీటన్నిటి కారణాల వల్ల పులులు అంతరించిపోతూ ఉన్నాయి. ఒక పెద్ద సైజ్ పులి దాదాపుగా 380 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. సాధారణంగా అయితే మాత్రం మగపులి 250 కిలోలు, ఆడపులి 150 కిలోల వరకు బరువు ఉంటాయట. ఇక పొడవు దాదాపు 8 నుంచి 9 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి గరిష్టంగా 26 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. అయినా కూడా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 10 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా పులులు బ్రతకలేదట. పులి గర్జన దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. ఇక పులి పిల్లల విషయానికి వస్తే ఎంత ముద్దుగా ఉంటాయి కదా, వాటిని చూస్తుంటే మాత్రం అస్సలు భయం అనిపించదు. పిల్లల్ని ఎలా అయితే ఇష్టపడతామో పులి పిల్లల్ని కూడా అంతగానే ఇష్టపడతాం. మరి ఈ పులి పిల్లలు తల్లి దగ్గర దాదాపు 2.5 సంవత్సరాల వరకు ఉంటాయి. ఒకసారి ఆడపులి 2 నుంచి 6 పిల్లల వరకు కూడా కంటుంది. ఇక పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత యాజ్ యూజువల్ గా ఆడపులిదే. వాటికి 3 నెలల వయసు రాగానే వేటలోని మెలకువలు తల్లి పులి నేర్పించడం స్టార్ట్ చేస్తుంది. మనకు తెలిసిన పులి ఒకటే, కానీ వీటిలో దాదాపుగా 41 రకాల ఉపజాతులు కూడా ఉన్నాయి. కొన్నైతే అంతరించిపోయిన్నాయి, కొన్ని ఇప్పుడు మనకు కనిపిస్తున్న బెంగాల్ టైగర్, మలయన్ టైగర్, ఇండో చైనీస్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్, ఇలా కొన్నున్నాయి. పులులు అడవిలో కొంత ప్రాంతాన్ని వాటి ఆధీనంలో ఉంచుకుని వేరే పులుల్ని ఆ ప్రాంతంలోకి ప్రవేశించకుండా చూస్తూ ఉంటాయట. వాటికంటూ ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఈవెన్ వేరే పులి కూడా అక్కడికి రాకుండా చూసుకుంటూ ఉంటాయి. 6 నెలల వయసున్నటువంటి సైబీరియన్ పులి పూర్తిగా ఎదిగిన చిరుత పులి ఎంత సైజు లో అయితే ఉంటుందో అంత సైజు లో ఉంటుంది. అంటే అంత చిన్న పిల్లగా ఉన్నప్పుడే చిరుత పులి అంత సైజు లోకి వచ్చేస్తుంది పులి. మరి మనకి ఎంతో విచిత్రంగా అందంగా కనిపించే తెల్ల పులులు, ఇవి వేరే జాతి అంటే కాదు, ఇవి బెంగాల్ టైగర్స్. జన్యుపరమైన కొన్ని మార్పుల వల్ల ఈ తెల్ల పులులు పుడతాయి. అయితే ఈ జన్యువులు తల్లి తండ్రి పులుల్లో ఉంటే మాత్రమే ఇలా తెల్లగా పుడతాయి. 10,000 పుల్ల జననంలో ఒక్క తెల్ల పులి పుడుతుందట. అందుకే వాటికి అంత స్పెషాలిటీ. అంటే తెల్ల పులులు పసుపు పులుల మధ్య కేవలం వర్ణ భేదం మాత్రమే ఉంది. ఈ తెల్ల పులుల కళ్ళు నీలం రంగులో, ముక్కు లేత గులాబీ రంగులో కూడా ఉండి ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఒక పాట వినేద్దామా?

వెల్కమ్ బ్యాక్. పులుల గురించి మనం ఈ సంగతి మీకు తెలుసాలో తెలుసుకుంటూ ఉన్నాము. ఇక పులులు అడవుల్లో పరిణామంలో పెద్దగా లేదంటే మధ్యస్థంగా ఉన్న జంతువుల్ని వేటాడడానికి మాత్రమే ఇష్టపడతాయట. గౌర్ జింక, అడవి పంది, నీటి గేదె, అప్పుడప్పుడు పెంపుడు గేదెల్ని వేటాడడానికి ఇవి ఇష్టపడతాయి. కొన్ని కొన్నిసార్లు ఎలుగుబంటి, కొండ చిలువ, మొసళ్లను కూడా వేటాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వయసు పైబడిన పులులు వేటకు వెళ్ళలేక ఏదైనా ఇబ్బందిగా ఉన్నటువంటి పులులు ఎక్కువ నరమాంసాన్ని అంటే మనుషుల్ని వేటాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అంటే మనిషి ఈజీగా వాటికి దొరుకుతారు కాబట్టి ఇవి మనుషుల్ని వేటాడడానికి చూస్తూ ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలా సార్లు ఇలాంటి సంఘటనలు మనం వినే ఉంటాము. మరి ఇంతగా మాంసాహారాన్ని ఇష్టపడే పులులు కొన్ని పండ్లను తినడానికి కూడా చాలా ఇష్టపడతాయని మీకు తెలుసా? అవి పీచు పదార్థాన్ని తినడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తాయి. స్లో మ్యాచ్ చెట్టు యొక్క పళ్ళు చాలా ఇష్టంగా తింటాయట పులులు. అంత అధిక బరువు ఉన్నా కూడా పులి ఎంత స్పీడ్ గా వేటాడుతుంది కదా. పులి ఒకసారి 10 మీటర్లు దూకిన ఆనవాళ్లు కూడా ఉన్నాయట. ఆడపులి యొక్క గర్భధారణ సమయం 16 వారాలుగా ఉంటుంది, అంటే దగ్గర దగ్గరగా 4.5 నెలలు. ఇక పుట్టిన పిల్లలు చాలా నిస్సహాయంగా గుడ్డివిగా కూడా ఉంటాయి కాబట్టి వాటిని దట్టమైన ప్రాంతాల్లో రాళ్ల గృహల్లో ఉంచి చాకుతాయట ఆడపులులు. 3 నుంచి 4 సంవత్సరాల వయసులోనే ఆడపులులు సంతాన ఉత్పత్తికి సిద్ధమైపోతాయి. ఇక పులులు పర్ఫెక్ట్ గా 4 మైళ్ళ వరకు కూడా ఈదుతాయట. అనిమల్ ప్లాన్ మీద నిర్వహించినటువంటి ఒక సర్వేలో అధిక ఓట్లతో పులి ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇష్టపడే జంతువుగా మొదటి స్థానంలో నిలిచింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది, క్రూరమైన జంతువు అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల పులిని ఇష్టపడే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అండ్ ఇష్టపడే జంతువు కూడా ప్రపంచంలో పులి. ఇక మనం చెప్పుకోవాలి కొంచెం స్పెషల్ గా బెంగాల్ టైగర్ గురించి. పొగరు అనే మాటకి సజీవ రూపం ఎలా ఉంటుందో అలా ఉండే ఒక అద్వితీయ

అయిన జీవరాశి బెంగాల్ టైగర్. ఇది అన్ని టైగర్స్ కంటే కూడా అత్యధికంగా 400 కిలోల పైమాటే బరువు ఉంటుంది. వీటితో ఇతర జంతువులు గనక పోరాడడం జరిగితే వాటిని చీల్చి చెండాడే వరకు ఆగవు. ఆఫ్రికాలో వీటిని రియల్ వారియర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సింహం యొక్క పంజా 1.5 టన్ను వరకు ఉంటే బెంగాల్ టైగర్ యొక్క పంజా బరువు 10 టన్నులు పైమాటే ఉంటుంది. కేవలం తన పంచ్ పవర్ తోనే జంతువుల్ని చంపేయగల శక్తి బెంగాల్ టైగర్ కుంది. ఇక టైగర్ మన నేషనల్ ఎనిమల్ అని చెప్పాను కదా, మనకే కాదండి బంగ్లాదేశ్, మలేషియా, సౌత్ కొరియా దేశాలకు కూడా టైగర్ నేషనల్ ఎనిమల్. మరి ఎప్పుడైనా పులితో తలబడితే ఖచ్చితంగా అవతల జంతువు చచ్చిపోవాల్సిందేనా అంటే కాదు. కొన్ని జంతువులు వాటిని అవి రక్షించుకోవడం కోసం పులితో పోరాడి కూడా గెలిచిన సందర్భాలున్నాయి. అవి పాములు, ముసళ్ళు, అడవి దున్నలు, ఎలుగుబంటులు, ఏనుగులు పులుల్ని చంపిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్, అసలు సింహం, పులి, చిరుతపులి ఇవన్నీ వేర్వేరునా లేదంటే ఒకటేనా అని. అవును, ఇవన్నీ ఒకటే జాతికి చెందినవి అయినా కూడా సింహం వేరే, పులి వేరే, చిరుతపులి కూడా వేరే. కానీ వీటన్నింటిలో కల్లా ఏది గొప్ప అంటే సింహం అడవికి రాజు అయినప్పటికీ ఆ రాజసం మాత్రం పెద్ద పులి దగ్గరే ఉంటుంది.

తెలియదెవరు. ఎందుకంటే బరువు విషయంలో అయినా, తెలివితేటల విషయంలో అయినా, పరిమాణం విషయంలో అయినా, పరిగెత్తే స్పీడ్ విషయంలో అయినా కూడా సింహం కంటే పులే చాలా ముందంజలో ఉంటుంది. అయితే పరిగెత్తే స్పీడ్ చిరుతపులికి కొంచెం ఎక్కువగా ఉన్నా బరువు విషయంలో దానికంటే చాలా ఎక్కువ రెట్లు బరువు పులి కలిగి ఉంటుంది. అంతేకాదు పులికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువే అట. ఒక పులి ఇంకొక పులి యొక్క స్థావరానికి వెళ్లకుండా ఎలా గుర్తిస్తుంది అంటే దాని కాళ్ళ అడుగుల్ని బట్టి. అడవిలో ఎంత జోన్ ఏ పులి ఆక్రమించింది అని కూడా ఇంకొక పులికి అర్థమైపోతుందట. పులులు ఒంటరిగా ఉంటాయి, ఒంటరిగానే జీవిస్తాయి, ఒంటరిగానే వేటాడతాయి కూడా. మరి పులులు కూడా అప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాయి. మరి మనమైతే స్ట్రెస్ ఫీల్ అయితే ఒక సినిమా చూస్తాము, పాటలు వింటాము, అలా బయటికి వెళ్తాము, చల్లగాలికి ఉంటాము. మరి పులులు ఏం చేస్తాయి అంటే వెంటనే చెట్లపైకి ఎక్కుతాయి. అలా చెట్లపైకి ఎక్కి అవి స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతాయట. పులులు పగటి వేళ కంటే కూడా రాత్రిపూట బాగా వేటాడతాయట. మనుషుల కంటే కూడా దాదాపు 6 రెట్లు ఎక్కువగా నీట్ గా పులికి కనిపిస్తుంది రాత్రులు. పులికి ముందు కాళ్ళు కంటే కూడా వెనక కాళ్ళు కొంచెం పొడుగు ఎక్కువగా ఉంటాయట. దీనివల్ల అది ఒక్కొక్క జంపుకి ఎక్కువ దూరం ఎగరగలుగుతుంది. అంతేకాదండి, పులి లాలాజలంలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అందుకనే దానికి గాయాలైతే అది దాన్ని నాలుకతో నాకుతూ వాటిని నయం చేసుకోవడానికి చూస్తూ ఉంటుంది. పులి నాలుక మీద పాపిల్లే అని పిలిచే చిన్న చిన్న ముళ్ళు లాంటి ఆకారాలు ఉంటాయి. అది వెనక్కు తిరిగి చాలా షార్ప్ గా ఉంటాయి. ఎంత షార్ప్ గా ఉంటాయంటే కేవలం పులి నాలుకతో నాకి కూడా మనల్ని గాయపరిచే అంత షార్ప్ గా ఉంటాయి. పులి కాళ్ళ కింద చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది. దీనివల్ల అవి నడిచేటప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండా అవతలి జంతువుని ఈజీగా వేటాడగలవు. ఇప్పుడైతే ఒక పాట వినేద్దామా.

వెల్కమ్ బ్యాక్. మరి ప్రపంచ వ్యాప్తంగా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇలా స్పెషల్ గా ఒక డేస్ ని క్రియేట్ చేసి జరుపుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటారా? యూజ్ ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. భారతదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అడవి పులుల సంఖ్యను లెక్కిస్తారు. అయితే 2006లో 1411గా ఉన్నటువంటి పులుల సంఖ్య 2010లో

0: కలెక్షన్ ఆఫ్ నేచర్ పులులను రెడ్ లిస్ట్ లో అంతరించిపోతున్న జాబితాలో చేర్చింది. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నటువంటి పులుల్ని రేపటి తరం వాళ్ళు మనం ఎలా అయితే డైనోసార్లు ఒకప్పుడు ఉండేవి అని మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే అంతే కదా. జస్ట్ ఇమాజిన్, 2006లో ఉన్న ఆ 1400 పులులు అలాగే తగ్గిపోతూ ఉంటే మేబీ ఈపాటికే పులులు 100 or 200 ఉండేవేమో. కానీ పులుల గురించి చాలా రకాల చట్టాలు, ఎంతో స్ట్రిక్ట్ గా పులుల వేటను ఆపివేయడం, వీటన్నిటి కారణాల వల్ల పులుల్ని మెల్లమెల్లగా పెంచుతూ ఉన్నారు. వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం పులులను మాత్రమే కాదు అడవిలో ఉన్న ఎలాంటి జంతువుల్ని వేటాడడం కూడా నేరం. అయితే ఈ పులులు పెరగడానికి మేమేం చెయ్యాలి కావ్య, గవర్నమెంట్ కావాల్సిన అన్ని రూల్స్ తీసుకుంటుంది కదా అంటారా, ఖచ్చితంగా మన బాధ్యత కూడా ఉంది. విచ్చలవిడిగా మన అవసరాల కోసం అడవులను చెట్లను నరక్కుండా ఉండడము, కాలుష్యాన్ని వీలైనంత వరకు కూడా తగ్గించడం, వాటిని కాపాడుకోవడం కోసం చేయవలసిన బాధ్యతలు. ఇది ఇవాల్టి ఈ సంగతి మీకు తెలుసా? వచ్చే వారం మరికొన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కావ్యశ్రీ, బాయ్.
1: శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: ఆచరణలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
4: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
3: అమ్మా? టైం పదయింది. పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
4: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
3: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
4: అవునా?
3: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
4: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
5: హలో అభిరుచికి స్వాగతం.

ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7 గంటలైంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం. మరో చరిత్ర చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించినటువంటి పాట మీకోసం.

0: ఇప్పటి వరకు మీరు మరో చరిత్ర చిత్రం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి బళన్స్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పిజి సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పిజి కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పిజీ బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి

0: నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం వ్యవసాయంలో విత్తన ప్రాముఖ్యత, విత్తన శుద్ధి గురించి డాక్టర్ ఏ సుబ్బరామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ ఏ సుబ్బరామిరెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: గుంటూరు లాంలో మీరు ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి. మనం పంటలను గనక చూసుకున్నట్లయితే అండి, అన్ని రకాల పంటల్ని మన ప్రాంతాల్లో సాగు చేస్తూ ఉంటాం. అయితే రైతులు ముఖ్యంగా ఏ విషయాల మీద దృష్టి పెడతారంటే నాణ్యమైనటువంటి విత్తనాన్ని ఎంపిక చేసుకుని వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదండి. మరి వ్యవసాయంలో ఈ విత్తనానికి అంటే నాణ్యమైనటువంటి విత్తనం తీసుకోవటానికి ఎంత ప్రాముఖ్యత ఉంది?
2: మీరన్న పాయింట్ చాలా కరెక్ట్ అండి. అంటే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు పెట్టే అన్ని పెట్టుబడులు అతి ముఖ్యమైన పెట్టుబడి విత్తనమేనండి. అంటే మనం గాని జనరల్ గా తీసుకుంటే ఒక కట్టడం చిరకాలం ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి. అలానే ఏ పంటలోనైనా వేసిన రకం పూర్తి ఉత్పాదన సామర్థ్యాన్ని పొందాలంటే నాణ్యమైన విత్తనం వాడితేనే, మంచి సేద్య పద్ధతులు పాటిస్తేనే మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పంట దిగుబడిలో విత్తనం నాణ్యమైన విత్తనం అయినా విత్తనం వాడితే, ఇంకా వేరే వాటితో ఏం సంబంధం లేకుండా దాదాపు 20-30% దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉందండి నాణ్యమైన విత్తనం వాడటం వల్ల. అంత ప్రభావవంతంగా ఉంటుంది విత్తనం. అదేవిధంగా ఈ విత్తనం రూపొందే క్రమంలో ఏంటంటే ఇది ఒక సహజమైన జీవ ప్రక్రియ. దీన్ని ఏమంటామంటే సుప్తావస్థలో ఉన్న ఒక చిన్న పిల్ల మొక్క అని చెప్పుకోవచ్చు. అది దాని పెరుగుదలకు కొనసాగించేందుకు అవసరమైన అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విత్తనంలో. అందువల్ల విత్తనాన్ని కోత కోసిన తర్వాత, నూర్పిడి చేసిన తర్వాత నిల్వ ఉంచే సమయాల్లో కల్తీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మనం నాణ్యమైన విత్తనాన్ని వాడుకుంటే అత్యధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి రైతులు.
1: మనకు ఒక నానుడు కూడా ఉంది కదండి, విత్తు కొద్ది పంట.
2: అవునండి.
1: ఎప్పుడైతే మంచి విత్తనాన్ని నాటుతామో పంట కూడా అంత బాగా తీసుకోవచ్చు,
2: అంత బాగా పండుద్ది. అదేవిధంగా ఈ నాణ్యమైన విత్తనానికి ఏమేమి లక్షణాలు ఉండాలని కానీ మనం కానీ గమనిస్తే అండి, ముందు ఈ మేలైన రకానికి చెందినవి ఉండి మనం వాడే విత్తనం అధిక జన్యు స్వచ్ఛత కలిగి ఉండి అలానే భౌతిక శుద్ధత కూడా కలిగి ఉంటే అది నాణ్యమైన విత్తనంగా చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా మనం వాడే విత్తనం అధిక మొలక శాతం ఉండాలి, అధిక జీవశక్తి కలిగి ఉండాలి. అదేవిధంగా మనం ఏదైతే తగిన సంతతిని చెంది ఉంటే దాన్ని నాణ్యమైన విత్తనంగా చెప్పుకుంటాము. తర్వాత బాగా ఇంపార్టెంట్ ఏంటంటే తేమ శాతం కూడా నిర్దేశించిన ప్రమాణంలో ఉండాలి. అంటే ఎక్కువ తేమ ఉంటే మొలక శాతం తగ్గిపోద్ది, దెబ్బతింటది. అందుకని నిర్దేశించిన శాతం అంటే కొన్ని విత్తనాల్లో 9 కంటే తక్కువ, కొన్ని విత్తనాల్లో 12% కంటే తక్కువ విత్తనం తేమ ఉంటే అది మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. అట్లానే మనకి హానికరమైన కలుపు మొక్కలు లేదా అదే పంటకు చెందిన వేరే రకాలు కూడా ఈ విత్తనాల్లో కలిసి ఉండకూడదండి. అదేవిధంగా ఈ మనం వాడే విత్తనాలకి ఎలాంటి చీడపీడలు తెగుళ్ళు ఆశించి ఉండకూడదు. అదేవిధంగా మనం వాడే విత్తనం సరైన లేబులింగ్ కలిగింది, ప్యాకెట్ లేబుల్తో ఉండాలి. ఎందుకంటే ఈ నాణ్యమైన విత్తనోత్పత్తి అనేది ఒక ఎడతెగిన గొలుసు లాంటిదండి. ఈ ప్రక్రియ దశల వారీగా జరుగుతుంటుంది. కాబట్టి విత్తనోత్పత్తిని ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది, దాని స్వచ్ఛత ఎంత అనే అంశాల ఆధారంగా విత్తనోత్పత్తిని మనం 4 శ్రేణులుగా కూడా విభజిస్తామండి. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కరు తయారు చేస్తారు. రైతులు ఈ రకాల విత్తనాలన్నీ పండించరు. రైతులు వాడుకునే విత్తనం ఒకటి ఉంటుంది, అట్లానే పరిశోధనా స్థానంలో ఒక రకంగా ఉంటుంది. అందుకని దీన్ని బేస్ చేసుకుని మనం విత్తనాలని వాడుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి న్యూక్లియస్ విత్తనం అంటే 4 దశలు అనుకున్నాం కదండి, వీటిలో మొట్టమొదటిది న్యూక్లియస్ విత్తనం అంటామండి. ఈ న్యూక్లియస్ సీడ్ ఏంటంటే ఎవరైతే శాస్త్రవేత్త దీన్ని మొట్టమొదటిగా తయారు చేస్తాడో ఆ శాస్త్రవేత్త దగ్గర అతి తక్కువ కొద్ది పరిమాణంలో తయారయ్యే విత్తనం లభ్యమయ్యే విత్తనం అండి ఈ న్యూక్లియస్ విత్తనం. తర్వాత వచ్చే విత్తన శ్రేణులన్నిటికీ ఈ విత్తనం మూలాధారం అవుద్ది. ఈ మూల విత్తనాన్ని రూపొందించిన శాస్త్రవేత్త సొంత పర్యవేక్షణలో అదే ఏ పరిశోధన స్థానంలో అయితే ఈ రకాన్ని తయారు చేస్తామో అతని పరిశోధన స్థానంలో అతని పర్యవేక్షణలోనే ఈ విత్తనం ఉత్పత్తి జరుగుతుందండి. ఈ విత్తనం ప్రత్యేకత ఏంటంటే 100కి 100% జన్యు స్వచ్ఛత ఉంటుంది, అట్లానే భౌతిక శుద్ధత కూడా 100కి 100% కలిగి ఉంటుంది. అది దీని విశిష్టత అండి. ఈ న్యూక్లియస్ సీడ్ ఏది కూడా రైతు పొలాల్లో గానీ ఈ సీడ్ కార్పొరేషన్ లో కానీ ప్రైవేట్ కంపెనీలలో కానీ వాళ్లే వేయరు. ఇది ఓన్లీ పరిశోధన స్థానానికి తగిన దానికి సంబంధించిన శాస్త్రవేత్త మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాడు. తర్వాత రెండో శ్రేణి వచ్చేసి బ్రీడర్ విత్తనం అని అంటామండి. ఈ బ్రీడర్ విత్తనం ఏంటంటే శాస్త్రవేత్తల సొంత పర్యవేక్షణలో పరిశోధనా స్థానాల్లో మూల విత్తనాన్ని న్యూక్లియర్ సీడ్ ని వాడుకొని ఈ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తామండి. ఇది కూడా 100% జన్యు స్వచ్ఛత కలిగి ఉంటుంది. తర్వాత ఇది కూడా రైతుల పొలాల్లో లేకపోతే సీడ్ కార్పొరేషన్లో వాళ్ళు ప్రైవేట్ సీడ్ కంపెనీల వాళ్ళు కూడా దీన్ని వాడరండి. ఇది జనరల్ గా ఏంటంటే పరిశోధన స్థానంలో శాస్త్రజ్ఞుల పర్యవేక్షణ జరుగుతుంటది. జనరల్ గా ఏంటంటే ఎవరైతే సీడ్ మల్టిప్లికేషన్ చైన్ లో ఉన్నారో వాళ్ళకి ఈ సీడ్ మనం సప్లై చేస్తాం. దాని నుంచి ఫౌండేషన్ విత్తనం మూల విత్తనం తయారవుతుందండి. అది థర్డ్ స్టేజ్ అన్నమాట. ఈ బ్రీడర్ సీడ్ ఏంటంటే ఈ బంగారు ట్యాగ్ గల ట్యాగ్ తోటి రైతులకి సంచుల్లో సప్లై చేస్తుంటుంది. గోల్డెన్ ఎల్లో ట్యాగ్ అంటాం. దాన్ని ఉపయోగించుకొని ఈ ప్రైవేట్ సంస్థలు గాని సీడ్ కార్పొరేషన్లు గాని మూల విత్తనం తయారు చేస్తారు. అంటే మూడో శ్రేణి అనమాట. మూల విత్తనం అంటే జనరల్ గా ఏంటంటే ఫౌండేషన్ సీడ్ అని అంటాము. ఇది బ్రీడర్ సీడ్ నుంచి తయారు చేసే విత్తనం. అంటే మనం ఏదైతే పరిశోధన స్థానాల నుంచి బ్రీడర్ సీడ్ తీసుకెళ్లి విత్తనోత్పత్తి సంస్థలు రైతుల పొలాల్లో గాని వాళ్ళ సీడ్ ఫార్మ్స్ లో గాని విత్తనోత్పత్తి చేస్తారు. బ్రీడర్ సీడ్ నుంచి వచ్చేదాన్ని ఫౌండేషన్ సీడ్ అని అంటాము. ఈ ఫౌండేషన్ సీడ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏంటంటే శాస్త్రవేత్తలు, విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు దాన్ని పరీక్షించి డిఫరెంట్ స్టేజెస్ లో, ఫ్లవరింగ్ స్టేజ్ లో, మెచ్యూరిటీ స్టేజ్ లో, ఎర్లీ స్టేజ్ లో 2-3 సార్లు పర్యవేక్షించి తర్వాత దాన్ని ధృవీకరించి ఆ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తారండి. దీంతో జన్యు స్వచ్ఛత జనరల్ గా 99% ఉంటుంది. ఫౌండేషన్ సీడ్ జనరల్ గా ఏంటంటే తెలుపు రంగు ట్యాగ్, వైట్ ట్యాగ్ తోటి ఇవ్వబడుతుంది. ఇక నాలుగోది మనం జనరల్ గా వాడుకునే రైతు వారీగా అందుబాటులో వచ్చేది సర్టిఫైడ్ సీడ్ అంటామండి, ధృవీకరించిన విత్తనం అంటాము. ఈ ధృవీకరించిన విత్తనాన్ని అన్ని సంస్థలు కూడా రైతుల పొలాల్లో పండిస్తుంది ఫౌండేషన్ సీడ్ ను వాడి. ఈ తర్వాత దీన్ని కూడా ఎట్లయితే ఫౌండేషన్ సీడ్ లాగానే దీన్ని కూడా విత్తన ధృవీకరణ అధికారులు వివిధ దశల్లో ఈ విత్తనోత్పత్తిని పరిశీలించి ధృవీకరిస్తారు. ఈ విత్తనం జన్యు స్వచ్ఛత కూడా ఆయా పంటలను బట్టి సుమారు 97-99% వరకు జన్యు స్వచ్ఛత కలిగి ఉంటుందండి. తర్వాత నీలిరంగు సంచుల్లో దీన్ని సరఫరా చేయబడుతుంది. ఈ విత్తనం మాత్రమే రైతులు పంట పండించుకోవడానికి అందుబాటులో ఉంటుంది. జనరల్ గా 99% ఈ విత్తనాన్ని వాడుకుంటే రైతులు సరిపోతుంది.
1: అంటే రైతులు వాడుకునే విత్తనం ధృవీకరించబడిన
2: విత్తనం. అదే విధంగా కొన్ని సంస్థలు గానీ కూడా కొంతమంది ట్రూత్ఫుల్ లేబుల్డ్ అని కూడా వాడుకుంటారు, లేబుల్డ్ విత్తనం అని అంటారు. దీనికి ఏంటంటే ధృవీకరణ సంస్థ వారేమి దీన్ని ధృవీకరించరు, నమ్మకం ఆధారంగా అమ్మటం జరుగుతుంది. లేత ఆకుపచ్చ ట్యాగ్ తో ఈ ఇత్తనం అమ్మబడుతుంది. అంటే సర్టిఫై చేస్తేనేమో ధృవీకరించబడిన ఇత్తనం అంటాము. అదే ఫౌండేషన్ నుంచి లేబుల్డ్ ఇత్తనం టీఎల్ లోపంలో తయారు చేస్తే దాన్ని టీఎల్ అంటాము. ఇదేంటంటే ధృవీకరణ సంస్థ వారు ధృవీకరించరు, అది ఒక్కటే తేడా.
1: ధృవీకరించిన విత్తనం సర్టిఫైడ్ సీడ్ అంటారు, ధృవీకరించినటువంటి విత్తనాన్నేమో టీఎల్
2: విత్తనం అంటారు.
1: ఇప్పుడు ధృవీకరించినటువంటి విత్తనాన్ని రైతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటున్నారు కదండి, మరి అట్లా వాడినటువంటి విత్తనం వల్ల కలిగే లాభాలు ఏంటండి రైతులకి?
2: మెయిన్ ఏంటంటే రైతులు అది ఇందాక మనం అనుకున్నట్టు ఇందాక మీరు అన్నారు చూడండి విత్తు కొద్ది పంట అని, ధృవీకరించిన విత్తనం వాడటం వల్ల లాభాలు ఏంటంటే మెయిన్ ఏంటంటే జన్యుపరమైన అసలు లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ తర్వాత రెండోది ఏంటంటే పైరు సమానంగా ఉండి చీడపీడలకు తట్టుకునే శక్తి అధికంగా కలిగి ఉంటుందండి. అదేవిధంగా మనం వేసే విత్తనం నాణ్యత బాగుంటే పైరు ఒకేసారి పూతకు రావటం, ఒకేసారి పక్వానికి రావటం, దీనివల్ల దిగుబడి నాణ్యత ఈ రెండు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇతర రకాల విత్తనాలు గాని కలుపు మొక్కల విత్తనాలు గాని కలిగి ఉండకపోవటం వల్ల పంట చాలా శుభ్రంగా ఉంటుంది, నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా విత్తనం బాగా మొలకెత్తి మేలైన మొలకలు ఎక్కువగా ఉండి అధిక దిగుబడి ఇచ్చేనందుకు ఈ ధృవీకరించిన విత్తనం ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ ధృవీకరించబడిన విత్తనం వాడటం వల్ల దాదాపు విత్తనం ద్వారా వ్యాప్ తెగులు పురుగు ఆశించింది అనుకోండి, దాన్ని విత్తనం కింద మనం తీసుకోం, ఈ ధృవీకరించిన సంస్థ ఒప్పుకోదు. సో అందువల్ల ఏంటంటే విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాలన్నిటి నుంచి కూడా రక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అదొకటి. తర్వాత విత్తనంలో ఇందాక మనం అనుకున్నట్టు నిర్ణీత తేమ శాతం తక్కువ ఉండటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి అవకాశం ఉంటుందండి. ఇవి ఇవన్నీ కూడా మనకి ధృవీకరించిన విత్తనం వాడటం వల్ల కలిగే లాభాలు.
1: మరి ఇంత ఉపయోగం ఉంది కదండి, ధృవీకరించినటువంటి విత్తనం వాడుకోవటం వల్ల రైతులకి. అయితే మరి ఇంత ఉపయోగపడే ఈ విత్తనాలని రైతులు వాడుకునేటప్పుడు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా?
2: ఇది మంచి క్వశ్చన్ అండి. దీంతో మెయిన్ ఏంటంటే, రైతులు విత్తనాలు కొనే ముందు, రకాన్ని ఎన్నుకునే ముందు, తను సాగు చేయదలసిన ప్రాంతానికి ఆ రకం అనువైందా లేదా అనేది తెలుసుకొని అనువైన రకాన్ని ఎన్నుకోవాలండి. అంటే ఉదాహరణకు మనం BPT 5204 వరి రకం ఉందనుకోండి, ఈ వరి రకము మనకి అగ్గి తెగుల్ని తట్టుకోలేదు, లేకపోతే పడిపోద్ది, రాలిపోద్ది, దోమను తట్టుకోలేదు. రైతులు ఎక్కడైతే దోమ ఎక్కువ ఉంటుంది, అగ్గి తెగులు ఎక్కువ ఉంటుంది అనుకునే ఆ ఏరియాల్లో, దీన్ని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి తెగులను తట్టుకునే NLR 34449 వేసుకున్నారనుకోండి, అసలు రైతుకి రిస్క్ లేకుండా ఉంటుంది. సో అందుకని తన ప్రాంతానికి అనువైన రకాన్ని ఎన్నుకుంటే, తన ప్రాంతంలో ఏదైతే సమస్య ఉందో దాన్ని తట్టుకునే రకాన్ని రైతు విత్తనం సెలెక్ట్ చేసుకుంటే చాలా సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందండి. తర్వాత రెండవది ఏంటంటే, రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ప్రాంతాలకు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే వాడుకోవాలండి. రైతులు ఎక్కువగా నష్టపోయేది ఈ కొత్త విత్తనాలను వాడి, అంటే కొత్త విత్తనం అంటే రైతు ఎంతసేపటికి ఏం ఆలోచిస్తారంటే అధిక దిగుబడి వస్తుంది అని, అంటే కొత్త రకాల కోసం వెళ్తా ఉంటాడు, ఏదో అధిక దిగుబడి రావటానికి ఆశతో ఉంటాడు. కానీ అది ఒక్కోసారి నెగిటివ్ అయిపోయి ఉన్నదానికంటే కూడా తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎందుకు సిఫారసు చేసిన రకాలని ఎందుకు వాడాలంటే, ఒక ప్రాంతానికి ఒక రకం సిఫారసు చేస్తున్నారు అంటే కనీసం 10 సంవత్సరాలు టెస్టులు చేసి దాన్ని పరిశోధనా స్థానాలు, తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా రైతుల పొలాల్లో చేసి, మళ్ళీ 3 సంవత్సరాలు మల్టీలో వివిధ ప్రాంతాల్లో పరీక్షలు చేసి ఏ ప్రాంతానికి అనువైందనేది నిర్ణయించుకొని విడుదల చేయటం జరుగుతుందండి. ఆ ప్రాంతాలకు మాత్రమే సిఫారసు చేయటం జరుగుతుంది. సో ఆ ప్రాంతంలో ఉండే పురుగులకి తెగుళ్ళకి తట్టుకునే రకాలను మాత్రమే రిలీజ్ చేస్తాం. కాబట్టి రైతులు ఆ ప్రాంతానికి సిఫారసు చేసిన రకాలు వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు రకాలు ఎంపిక చేసుకుని వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధృవీకరించినటువంటి విత్తనం షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు, వేసుకుంటారు. అట్లా చేసుకునేటప్పుడు వాళ్ళకి కొంచెం ఖర్చు అనేది అవుతుంది కదండి విత్తనం కొనుక్కోవడానికి. అట్లా కాకుండా వాళ్ళ పొలాల్లో పంట వేసుకుంటారు కదా, ఆ పంట వేసుకున్న పంట నుంచి విత్తనాన్ని వీళ్ళే తయారు చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా?
2: ప్రతి రైతు కూడా, అంటే ఎస్పెషల్లీ అన్ని పంటల్లో మనం రైతులు తమంతట తాము విత్తనాలు తయారు చేసుకోలేరు. కానీ మనం ఎక్కువగా పంట పండించే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అంటాము, వరి గాని, అపరాలు గాని, తర్వాత నూనె గింజ పంటలు, వేరుశెనగ గాని, మినుము గాని, పెసర గాని, కంది గాని, తర్వాత శనగ గాని, ఇటువంటి పంటలన్నింటినీ కూడా రైతులు తమ స్థాయిలో తమ విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చండి. ఉత్పత్తి చేసుకోవటం వల్ల 2 అడ్వాంటేజెస్. ఒకటి ఏంటంటే, వాళ్ళకి విత్తనాల మీద పెట్టే ఖర్చు కనీసం 50% తగ్గిపోద్ది. దాదాపు 1 రూపాయి పెడుతుంటే 10 రూపాయకే వాళ్ళు తయారు చేసుకోగలరు. తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతులు విత్తనాలు కొనాలంటేనేమో 100 రూపాయలు ఉంటుంది, తను పండించిన పంట అమ్మేటప్పుడు అదే ధాన్యం రేటు 50 రూపాయలు ఉంటుంది. సో కేజీకి 50 రూపాయలు అదనంగా పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు కూడా ఈ రైతులు కొనుక్కునేటప్పుడు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్, కాబట్టి రైతులు వాళ్ళ విత్తనాలను వాళ్ళు తయారు చేసుకోవటం చాలా ఉత్తమం. తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్, గవర్నమెంట్ కూడా దీని మీద సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని కాన్సన్ట్రేట్ చేయటం వల్ల, తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ కి ఈ రైతు భరోసా కేంద్రాలను పెట్టారండి. వీటి ద్వారా అక్కడ లోకల్ గా టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి రైతుల్ని వాళ్ళంతటా వాళ్ళ విత్తనాలు రైతు భరోసా కేంద్రంలో ఉండే వ్యవసాయ అసిస్టెంట్ ద్వారా వాళ్ళంతటా వాళ్ళ విత్తనోత్పత్తి చేసుకోవచ్చు. ప్రభుత్వం, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీళ్ళందరూ కూడా ఆ దిశలో ఆలోచించి ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా రబీ పంటలో పండిస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే, రైతులకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, తర్వాత విత్తనం నాణ్యత కానీ బాగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. ఈ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఉదాహరణకి ఈ రైతు స్థాయిలో తమకు కావాల్సిన విత్తనాన్ని తామే తయారు చేసుకుని విత్తనానికి అయ్యే ఖర్చు తగ్గించుకోవచ్చు ఒకటి. తర్వాత ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా చేసేటప్పుడు వారి సలహాలు, శాస్త్రజ్ఞుల సలహాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సలహాలతోటి ఈ పంట పండించుకోవచ్చు, విత్తనాలు ఉత్పత్తి చేసుకోవచ్చు. తర్వాత ఈ కొన్ని క్రిటికల్ పాయింట్స్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, పంటకి అంటే రకాలకి మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉందనుకోండి, రెండు వేరు వేరు రకాల మధ్య ఒక 5 మీటర్ల దూరం ఉంటే దాన్ని మనం దాన్ని ఐసోలేషన్ డిస్టెన్స్ అంటాం, అంతర దూరం అంటాం. ఆ దూరాన్ని మెయింటైన్ చేసుకోవటం, తర్వాత 2 నుంచి 3 సార్లు కల్తీలు ఏరు వేసుకోవటం, తర్వాత కోత కోసేటప్పుడు నూర్చేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు గాని మనం తీసుకుంటే ఆ రైతు తన సొంత ఇతను తయారు చేసుకోవచ్చు ఎటువంటి శ్రమ లేకుండా. అట్లానే నిల్వ చేసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు, అంటే తేమ శాతం తక్కువ ఉండటం, తర్వాత పురుగు పట్టకుండా మధ్య మధ్యలో మినుము పెసర ప్యాకింగ్ చేసేటప్పుడే దాంట్లో ఏదైనా వేప ఆకు గాని ఇటువంటిది ఆకులేస్తే పురుగు రాకుండా నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఉదాహరణకి మనం గాని ఒక ఎగ్జాంపుల్ వరి గాని మనం తీసుకుంటే 75 కేజీల బస్తా 750 రూపాయలు ఉందనుకోండి, అంటే సుమారు 15 రూపాయలు కిలో ఉంటుంది తను ధాన్యం కింద అమ్మేటప్పుడు. అదే విత్తనాన్ని రైతు ఇత్తనం రూపంలో కొనాలంటే 30 రూపాయలు ఉంటుంది. సో ఆల్మోస్ట్ 100% విత్తనం మీద పెట్టే ఖర్చును ఆయన తగ్గించుకొని ఆ ఖర్చులు ఇంకో దానికి వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత రైతులు సొంతగా ఇత్తనం చేసుకుంటే ఇంకో అడ్వాంటేజ్ ఉంటుందండి, అతని కళ్ళ ముందే ఆ పంట పండించి ఉంటుంది. సో ఆ పంటలో గొప్పతనం గానీ దాంట్లో ఉన్న మంచి లక్షణాలు గానీ ఏదన్నా ఒకటి లోటుపాట్లు ఉన్నా కూడా తన కళ్ళ ముందే తెలుస్తుంది, కాబట్టి ఆ అవకాశం కూడా మనం రైతుకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే విత్తనాలు ఎక్కడి నుంచన్నా కొని తెచ్చినప్పుడు రైతు ఎవరో ఒకరు పండిస్తారు, ఎవరో ఒకరు ప్రొక్యూర్ చేస్తారు, ఎవరో ఒకరు ప్యాకింగ్ చేస్తారు, ఎవరో ఒకరు అమ్ముతారు. సో 4-5 స్టేజెస్ లో జరుగుద్ది, ఎక్కడైనా పొరపాటు జరగచ్చు. కానీ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకుంటే తన కళ్ళ ముందు పండిన విత్తనాన్ని బెరుకులు లేకుండా చేసుకుని కల్తీలు లేకుండా చేసుకుంటే 100% తను ఆశించిన దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విత్తనాల మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కల్తీలు లేకుండా చూసుకున్నట్టయితే విత్తనం మీద పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది అని.
2: అవును,
1: అసలు ఈ కల్తీలు రావడానికి కారణం ఏంటండి?
2: కల్తీలు రావడానికి మెయిన్ ఏంటంటే ఒక పండుగకు చెందిన 2 రకాల మధ్య సరైన దూరాన్ని పాటించకపోవటం వల్ల కల్తీలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి తొలకరలో వరి రకాన్ని తీసుకుంటే తొలకరలో 1 రకం BPT 5204 వేసి మళ్ళీ రబీలో 1010 వేసామనుకోండి కల్తీలు రావడానికి అవకాశం ఉంటుంది. సరైన దూరం అంటే కనీసం ఒకసారి మళ్ళీ విత్తనాలు రాలిపోయినాయి అనుకోండి, రాలిపోయిన తర్వాత మళ్ళీ అవి మొలకెత్తిన దాకా సమయం ఉండాలి, సమయం లేకపోతే కల్తీలు వస్తాయి. అట్లానే మినువు లాంటి పైరులో ఖరీఫ్లో మినువు 1 రకం PU 31 వేసాము, రబీలో 752 వేసాము. PU 31 ఎంతో కొంత రాలిపోద్ది తొలకరలో మనం పంట కోసేటప్పుడు, అవన్నీ కూడా మళ్ళీ రబీలో వేసే మినుముతో పాటు వేరే రకంతో వస్తుంది. కాబట్టి ఈ సరైన సమయాన్ని దూరాన్ని పాటించకపోవటం వల్ల కల్తీలు రావడానికి ఒక అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అదే రకాన్ని దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకే రకాన్ని తొలకరలోను అదే రకాన్ని మళ్ళీ రబీలో పైరు పంటగా వేసుకుంటే ఎస్పెషల్లీ మెట్ట పంటల్లో ఈ కల్తీని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఈ కోత కోసేటప్పుడు నూర్పిడి చేసేటప్పుడు సంచుల్లో నింపేటప్పుడు కూడా చాలా అశ్రద్ధ వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వరి లాంటి పైరులో కంబైన్ హార్వెస్టర్లతో చేసేటప్పుడు ఎక్కడో ఓ చోట వేరే రకాన్ని హార్వెస్ట్ చేసి వస్తుంది, దాన్ని శుభ్రం చేయకుండా మళ్ళీ ఈ పొలంలోకి జరుగుద్ది, అటువంటిప్పుడు ఈ కల్తీలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే మనం వాడే మూల ఇత్తనం కూడా సరైన సోర్సు, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ గానీ డిపార్ట్మెంట్ సర్టిఫై చేసింది గానీ లేకపోతే నేషనల్ సీడ్ కార్పొరేషన్, స్టేట్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు ధృవీకరించబడిన ఇత్తనాన్ని వాడుకుంటే, జన్యు స్వచ్ఛత చూసుకొని వాడుకుంటే ఈ కల్తీలను కూడా రాకుండా అవాయిడ్ చేయొచ్చండి. అదేవిధంగా కొన్ని పంటల్లో పర్టికులర్ గా ఇప్పుడు కందిలాంటి పైరు ఉందనుకోండి, కందిలాంటి పైరులో మనకు ఐసోలేషన్ డిస్టెన్స్ కనీసం 200 మీటర్లు ఉండాలి. ఈ 200 మీటర్లు లేకుండా 100 మీటర్లోనే 2 రకాలు ఉన్నాయనుకోండి, జనరల్ గా ఈ పరపరాగ సంపర్కం జరిగి దీని కల్తీలు జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది అన్ని స్టేజెస్ లో, అంటే బెరుకులు ఏరుకోవటం ఒక పద్ధతి, క్రిటికల్ స్టేజెస్ లో పర్టికులర్ గా జనరల్ గా ఏంటంటే వరలాంటి పైరులో పోతకు ముందు ఒకసారి, పోత వచ్చిన తర్వాత ఒకసారి ఎత్తుగా ఉన్న కర్రలు తీసేయటం, తర్వాత డిఫరెంట్ కలర్స్ లో ఉన్న వాటిని తీసేయటం, అట్లా చేసుకొని ఈ కోత, నూర్పిడి, ప్యాకింగ్ ఈ 3 దగ్గర గాని కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ కల్తీలు రాకుండా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు ఇంత కష్టపడి వీళ్ళు విత్తనాన్ని తయారు చేసుకుంటారు, తయారు చేసుకున్న తర్వాత వాటిని నిల్వ చేసుకోవడం కూడా ఒక ఎత్తు కదండి. అట్లా నిల్వ చేసుకునేటప్పుడు కూడా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి కదా. అంటే ఇందాక మీరు అన్నారు మినుము పెసరు ఇట్లాంటి పప్పు ధాన్యాలు కాస్త వేపాకు ఇట్లాంటివి కలిపితే కొన్ని నెలల వరకు నిల్వ ఉంటాయి అన్న. అది కాకుండా ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు నిల్వ చేసేటప్పుడు?
2: ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ విత్తనం పండించడం ఎంతో దాన్ని నిల్వ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకి మనం విత్తనాలను నిల్వ చేసేటప్పుడు పర్టికులర్ గా మన గోడౌన్లో, ఎక్కడైతే గోడౌన్లో విత్తనాలను నిల్వ చేస్తామో ఈ నిల్వ చేసే గోడౌన్లో సంచులను గోడలు కానించకుండా కొద్దిగా గ్యాప్ ఉంచుకోవటం ఒకటి, తర్వాత మనం నేల మీద డైరెక్ట్ గా విత్తనం సంచులను వేయకుండా చెక్క బల్ల మీద కానీ రాతి బండపై ఒకదాని దాని మీద ఒకటి పేర్చుకుంటా ఉండేటట్లు చూసుకోవటం ఒకటి. తర్వాత ఈ సంచులు గోడౌన్లో నిల్వ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే నిల్వ చేస్తున్నామో ప్రతి సంచి మీద కూడా ఆ విత్తనానికి సంబంధించిన అంటే పూర్తి వివరాలు పెట్టుకోవటం. పంట ఏంటంటే విత్తనాలు నిల్వ చేసే ప్రాంతంలో గాలి వెలుతురు పొడి వాతావరణం ఉండాలండి. తడి వాతావరణం ఉన్నా లేకపోతే వేడి వాతావరణం ఉన్నా కూడా విత్తనాలు తొందరగా పాడవుతాయి. పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటే మన మొలక శాతం తగ్గకుండా ఉంటుంది, అదేవిధంగా మనం నష్టపోకుండా ఉంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే విత్తనాలను మనం తొలకరిలో వేసే మళ్ళీ తొలకర దాకా వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ గోతాలను తిరగేసుకుంటే ఈ విత్తనం కొద్దిగా కదలటం వల్ల ఈ జర్మినేషన్ అనేది తగ్గకుండా ఏరేషన్ బాగా జరిగి తర్వాత ఒకటి అరా ఏదన్నా పురుగున్నా కూడా మనం దాన్ని కూడా నష్టం చేయకుండా ఉండేదానికి ఈ గోతాలు తిరగేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. అదేవిధంగా మనం ఎప్పుడైతే విత్తనాలు నిల్వ చేసుకుంటామో ఈ నిల్వ చేసుకునేటప్పుడు గోడౌన్లో 15 రోజులకు కానీ 4 రోజులకు కానీ అవసరాన్ని బట్టి క్లోరిఫైర్ఫాస్ కానీ మలాథియాన్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ పెద్ద పెద్ద గోడౌన్లో నిల్వ చేసుకున్నప్పుడు 15 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి మనం తేలిగ్గా పిచికారీ చేసుకుంటే నిల్వ ఉంచేటప్పుడు వచ్చే పురుగులన్నింటినీ కూడా రాకుండా చేసుకోవటానికి అవకాశం ఉంటుందండి.
1: ఇప్పుడు విత్తనాన్ని నిల్వ చేసుకుని అంటే దాదాపు 1 సంవత్సరం వరకు ఉంచుకోవచ్చు కదండి?
2: అవునండి.
1: ఇప్పుడు అంత జాగ్రత్త పడి విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటాము, అదే విధంగా నిల్వ కూడా చేసుకుంటాము. ఇంత జాగ్రత్త పడి విత్తనాన్ని నిల్వ చేసుకున్న తర్వాత అండి వాటిని పంటకి వేసేటప్పుడు వాటిని సహజంగా శాస్త్రవేత్తలు గాని మీరు గాని ఏం చెప్తుంటారంటే విత్తన శుద్ధి చేసి వేసుకోమంటారు. ఇది మన పంట పొలంలో వచ్చినటువంటి విత్తనమే కదండి, మరి విత్తన శుద్ధి ఎందుకు చెయ్యాలి అక్కడ?
2: మంచి ప్రశ్న అడిగారండి. విత్తన శుద్ధి అనేది వ్యవహారిక భాషలో చెప్పుకుంటే చిన్నపిల్లలకి ఏదైతే టీకా ఎట్లయితే చేస్తామో పంటకి విత్తన శుద్ధి చేయటం అనేది అటువంటిదండి. విత్తన శుద్ధి అనేది ప్రతి పంటలో కూడా అవసరం ఉంటుందండి. అది మనం పండించిన పంటలు అయినా గానీ బయట నుంచి తెచ్చుకున్న విత్తనాలు అయినా గానీ విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి మెయిన్ ఏంటంటే 3 రకాలుగా చేసుకుంటామండి. ఒకటి ఏంటంటే తెగుళ్ళు, అంటే వేరుకుళ్ళు తెగులు కానీ, అంటే మనం విత్తనం వేసిన తర్వాత పంట వేసిన తర్వాత కనీసం 3 నుంచి 4 వారాలు పంటకి పురుగు గాని తెగులు గాని ఆశించకుండా ఇది ఒక రక్షణ కల్పిస్తుందండి విత్తన శుద్ధి. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మనం పోషక పదార్థాలు కూడా విత్తన శుద్ధి ద్వారా అందించవచ్చు. అంటే అపరాలు లాంటి పంటల్లో జీవనెరువులైన రైజోబియం కల్చరు, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటివి కూడా విత్తన శుద్ధి ద్వారా ఇచ్చుకోవచ్చు. మనం తెగుళ్ళు విషయంలోకి వచ్చేసరికి అన్ని రకాల పంటలకి మినుము గాని పెసర గాని కంది గాని శనగ గాని ఏటన్నిటికైనా గాని విత్తన శుద్ధి తెగుళ్ళు రాకుండా ఒకటి చేసుకుంటాం. అంటే జనరల్ గా ఏంటంటే తెగుళ్ళు అంటే వేరుకుళ్ళు, విత్తనం వేసిన తర్వాత వేరుకుళ్ళు రాకుండా కాండం కుళ్ళు లాంటివి రాకుండా ఇటువంటి తెగుళ్ళు రాకుండా మనం విత్తన శుద్ధి చేసుకుంటాం. ఇది జనరల్ గా మనకి లభ్యమయ్యే మ్యాంకోజబ్ గాని కార్బనిజం గాని ఇటువంటి వాటితోటి కిలోకి 3 గ్రాముల చొప్పున విత్తనం శుద్ధి చేసుకుంటే మనం తెగుళ్ళు అనేది విత్తనం వేసిన 15-20 రోజుల దాకా రాకుండా ఉంటుంది. అట్లానే ఇందాక మనం వరి రకం చెప్పుకున్నాం BPT 5204 అని, ఇది అగ్గి తెగులు తట్టుకోలేదు. సో అగ్గి తెగులు నారుమళ్ళలో రాకుండా ఈ వరి విత్తనానికి కిలో విత్తనానికి 0.6 గ్రాముల చొప్పున ట్రైసైక్లోజోల్ అనే మందును గాని విత్తనం శుద్ధి చేస్తే నారుమళ్ళలో ఆ అగ్గి తెగులు సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చండి. మన ఎకరానికి 10 నుంచి 15 రూపాయలు ఖర్చు అవుద్ది. అదే మనం వచ్చిన తర్వాత మందు కొట్టాలంటే 300 నుంచి 400 రూపాయలు అవుద్ది. సో ఆ ఖర్చును తగ్గించుకోవటానికి మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోవటానికి ఉపయోగపడుద్ది. అదేవిధంగా ఇప్పుడు కొన్ని రకాల పురుగులు రాకుండా కూడా ఈ విత్తన శుద్ధి ఉపయోగపడుద్ది.

0: అంటే ఉదాహరణకి మినుము గాని పెసర గాని ఇటువంటి పంటల్లో పర్టికులర్ గా రసం పీల్చే పురుగులు, ఎల్లో మొజాయిక్ వైరస్ వస్తుంది, ఇవి జనరల్ గా రసం పీల్చే పురుగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. సో ఇతను వేసిన తర్వాత 3 నుంచి 4 వారాలు ఈ రసం పీల్చే పురుగులు ఆశించకుండా మనం విత్తనం శుద్ధి చేసుకోవచ్చు. దానికి మనకి మార్కెట్ లో దొరికి ఇమిడాక్లోబిడ్ కాన్ఫిడారెన్ దొరుకుద్ది. కిలో విత్తనానికి 5 ml చొప్పున విత్తనం శుద్ధి చేసుకుంటే మనకి దాదాపు ఒక 20-25 రోజుల వరకు రక్షణ కల్పిస్తుంది రసం పీల్చే పురుగుల నుంచి. అట్లానే కాండపు ఏగాని అంటాం, స్టెమ్ ఫ్లై అంటాం, అది కూడా ఎర్లీ స్టేజ్ లో వస్తుంది, అది ఆశించకుండా మన పంటను కాపాడుద్ది. అదేవిధంగా మిగిలిన రసం పీల్చే పురుగులు, పచ్చదోమ గాని తెల్లదోమ గాని పేనుబంక గాని ఇటువంటి ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఈ విత్తన శుద్ధితో చేసుకోవచ్చు. ఇమిడాక్లోబిడ్ లేదనుకోండి, ఈవెన్ మనకు మార్కెట్ లో దొరికే మోనోక్రోటోఫాస్ తోటి కూడా కిలో విత్తనానికి 3 ml చొప్పున మోనోక్రోటోఫాస్ కలుపుకున్నా కూడా విత్తన శుద్ధి ద్వారా ఎర్లీ స్టేజ్ లో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని తక్కువ ఖర్చుతోటి అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందాక మనం జీవన ఎరువులు అనుకున్నాం, ఈ అపరాల లాంటి పంటల్లో మనం 25% రసాయనిక ఎరువుల మీద పెట్టే ఖర్చుని ఈ జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసుకుని కాపాడుకోవచ్చు అండి. జనరల్ గా ఈ విత్తన శుద్ధి కూడా రైతులకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి, ఏది ముందు ఓడాలి ఏది తర్వాత ఓడాలని. దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే FIR అంటాం. ఎఫ్ అంటే ముందు ఫంగిసైడ్, తర్వాత ఇన్సెక్టిసైడ్, తర్వాత రైజోబియం. ఈ రూపంలో చేసుకునే రైజోబియం ఎకరానికి సరిపోయే విత్తనానికి మినుములో 10 kg విత్తనం వాడుతున్నాం అనుకోండి, ఆ 10 kg 400 g రైజోబియం కల్చర్ ను గాని కలిపి వేయబోయే ముందు రోజు గాని వేసే పొద్దుటిపూట గాని ఒక అరగంట విత్తనానికి పట్టించి ఒక అరగంట గంట నీడలో ఆరబెట్టి ఆ విత్తనాన్ని వాడుకుంటే కనీసం రసాయనిక ఎరువులను 25% తగ్గించుకోవచ్చు అండి. భూమిలో ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుకోవచ్చు. తర్వాత ఈ విత్తన శుద్ధి వాడటం వల్ల జనరల్ గా ఒకటి మొలక శాతం పెరుగుద్దండి, మనం మొలిసే మొక్కలు పంట గాని దాని బలంగా దృఢంగా పెరుగుద్ది, అట్లానే తెగులకి పురుగులకి తట్టుకునే శక్తి బాగా పెరుగుద్ది, మొలక శాతం తొందరగా వస్తుంది, అన్ని పురుగులకి తెగులకి తట్టుకునే శక్తి ఈ విత్తన శుద్ధి ద్వారా వస్తుందండి. అవునండి, అందుకని రైతులు తాము పండించే పంటలకి కంపల్సరీ విత్తన శుద్ధి చేయాలి. అందుకని ఈ విత్తన శుద్ధిని అవసరాన్ని బట్టి వాడుకుంటే సరిపోతుంది,
1: పంటను బట్టి
0: వాడుకోవాలి.
1: కాబట్టి సుబ్రహ్మరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన వ్యవసాయంలో విత్తనం ఎంత మంచి విత్తనం వాడుకుంటాం అనేది ఎంత ప్రాధాన్యత ఉందో అదే విధంగా విత్తన శుద్ధి కూడా తప్పనిసరిగా
0: చేయాలి.
1: వాళ్ళు మా పంటలో పండించిన విత్తనమే కదా అని వదిలేయకుండా దానికి కూడా తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి, లేకపోతే షాప్ నుంచి తెచ్చినటువంటి విత్తనానికైనా కూడా విత్తన శుద్ధి చేసి వేసుకోవాలి.
0: అంటే జనరల్ గా ఏంటంటే వాళ్ళు కమర్షియల్ గా కొనుక్కునే వాళ్ళు విత్తన శుద్ధి చేస్తారండి, కానీ అంత పర్ఫెక్ట్ గా జరగదు.
2: ఇప్పటి వరకు మీరు వ్యవసాయంలో విత్తన ప్రాముఖ్యత, విత్తన శుద్ధి గురించి డాక్టర్ ఏ సుబ్బరామరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇంతవరకు పాడి పంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
3: సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు, అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలి అంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాల వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేస్తారు.

0: చేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: ముందుగా అందరికీ కూడా మా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
0: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
1: మిషన్ శక్తి అనేది ఒక మంచి చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
0: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
1: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్ళీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీసు నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందకి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్ళు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు. లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహాల్లో వాళ్ళకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుపుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181-181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
0: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి, అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్ కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి. బాలికలు విద్యలో ముందుంటారు. బడికి వెళ్ళడం, నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉపాధి పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజులు లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు. వీరందరూ కూడా ఈ స్వధార్ గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకనేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గాని లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గాని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు, 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లు అన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గానీ ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి పద్ధతితో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక

0: మనం డ్రాప్ అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాం. శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో పాట కోరుతున్న వారు నెల్లూరు నుండి చిన్న బజార్ నుంచి మహిదర్ గారు. ప్రేమ కావాలి చిత్రం నుండి పాట వేయమని కోరుతున్నారు. వారి కోసం మీ పాట.
4: హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. కమ్ ఆన్, లెట్స్ హావ్ పార్టీ టుగెదర్. ఆర్ యు రెడీ?
5: రెడీ.
4: రెడీ.

తర్వాత పాట కోరుతున్నవారు చవటపాళ్ళెం నెల్లూరు నుంచి రాజేశ్వరమ్మ, మురళి మరియు వాళ్ళ మనవళ్ళు మా కోసం కొడుకు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం మీ పాట.

తర్వాత పాట కోరుతున్నవారు శ్రీకాంత్, విజయ, రిషిత, ఆశ్రిత వీరందరూ కనపూరు వెంకటాచల మండలం నెల్లూరు నుంచి మా కోసం లైలా మజ్ను చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 7:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: తొంభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంత ఆకాశవాణితో నా అక్షరానుబంధం. అనంత ఆకాశవాణి శ్రోతలకు అభివందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే పడరాని పా

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు.

అది 91 జనవరి 26న జరిగిన సంఘటన అనుకుంటాను. స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది, కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత. సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజీ వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్య పఠనా విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకుని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానాన్ని విని కేవలం అభినందించడమే కాకుండా నాకొక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి, అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరున చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 91 ఫిబ్రవరి 22న హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91న అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం ప్రేక్షకాలి కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధులు లేవు. అతడి స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నెగడంగా ఆది

అతుల శుభ లగ్నమందున ఆంధ్రభూమి పులకరింపగా బంగారు మొలకలిడగా వడి వడి గరమ్ము శిరుల సందడులదెమ్ము అరువది వత్స

0: భారతీయులే ఉత్పత్తుల పెంపు చేయకున్న సంతునత్యధికముగ సాధింతురనెడి అపయశమ్మును రాణి కుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకు ఒకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమల రెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15 ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయమూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిరి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15 ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29 రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30 ప్రసారం చేశారు. 93 జనవరి 25 అనంత ఆకాశవాణి ప్రాంగణం అందే కవి సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకుని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6 రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషం ఏమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిసింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకుని నెనలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాందీ ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు 25 ఏళ్లకు పైగా పద్య విద్యా సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో విద్యాలయాల్లో, ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా, అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా, వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే, నసంశయ. ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11 నెల్లూరు రావు బహుద్దూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఆగస్టు 95 ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకొక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు. జొన్నవిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25 బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29/3/98 ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసుబులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది. అంతేకాదు, నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్యనూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవికాకి కోగిరి జయసీతారాం గారి అంగలాసిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్య నాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు, దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోనూ, అట్లే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపెను శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్లో నిర్వహించిన సరస్వతి సభ సంగీత సాహిత్య రూపకంలోనూ జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేణవేలు జయజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను అక్కున చేర్చుకుని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పిజి క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులు ఉన్నారు. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,

0: challenges on energy, food, fertilizer, and health security has also access to finance. BRICS can help them respond more effectively. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామండయ్యూలో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ మూడో దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 LPG క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16, 18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక MSV హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
2: An Indian dough, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.
1: Akashavani Jatiya Vartalu Vintunnaru. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న క్షమించాలి ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పిజి సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో

0: జరిపిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డ్ ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణనష్టం నుండి సున్నా ప్రాణనష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northwest and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and South Interior Karnataka during next 4 to 5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3 దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: విశ్వవిద్యాలయ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. ముందుగా సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ 8 వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాతమధుర గీతాలు వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: జై జవాన్ ఈ చిత్రానికి ఘంటసాల పేసుశిలా గానం.

0: మంచి మనిషి ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం.
1: మాట్లాడకు.

0: ఆకాశవాణి విరబోసిన శిలలు రూపకం రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్ సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య వినండి విరబూసిన శిలలు రూపకం
1: కవి వస్తున్నా నీకోసమే వస్తున్నా నిన్నెప్పుడు చూడాలా అని నాలో అణువణువు ఎంత తహతహలాడుతుంది చూడు చూసావా రవి నేను ఈ పరిసరాల్ని మర్చిపోయాను రెడ్ లైట్స్ చూసుకోకుండా దూసుకుపోతుంది నా కారు చూడు ఆ ట్రాఫిక్ పోలీస్ నా వైపు ఎంత కోపంగా చూస్తున్నాడో ఆపేశానులే నాయన కోపడకు అయినా నా తొందర నీకేం తెలుసు నా రవి ట్రైన్లో వస్తున్నాడు నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి గ్రీన్ లైట్ వస్తుంది రవి వచ్చి స్టేషన్లో వెతుకుంటాడో ఏమో తను ట్రైన్లో ఉండి దిగేప్పటికీ నేను ఎదురుగా ఉండాలి సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ షాకింగ్ సర్ప్రైజ్ రవి నువ్వు అసలు ఊహించవు కదా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని అన్నయ్య కోసం వెతికే నీ కళ్ళు నన్ను చూసి ఎలా విచ్చుకుంటాయో రవి
2: అరే కవిత నువ్వు
1: నేనే బాగున్నావా చాలా బాగున్నా
2: వాట్ ఎ ప్లీజింగ్ సర్ప్రైజ్ కవిత ఐఎమ్ రియల్లీ హ్యాపీ భాస్కర్ వస్తాడనుకున్నాను
1: అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉందట రాగానో లేదో నువ్వు వెళ్ళు అన్నాడు అంతే నేనే డ్రైవ్ చేసుకుని వచ్చేసాను ఏంటా చూపులు నీ చెప్పేది వింటున్నావా
2: వినదు ఏది చూడు నా కవిత నా ముందుండగా ఈ మనుషులతో ఈ ప్రపంచంతో నాకే సంబంధం లేదు కవిత నా కవిత ఏవి ఆ కళ్ళు ఆ కళ్ళల్లో నన్ను చూసుకొని చిన్ని చిన్ని చిన్నప్పుడు నన్ను బావా అని పిలిచేదానివిగా ఏది ఒక్కసారి అలా నువ్వు నన్ను మరపించే ఆ పిలుపు నన్ను ఇలా నీ చేతుల్లో నీ గుండెల్లో బంధించిన ఆ పిలుపు నా గుండెల్ని తాకనీ చిన్ని ప్లీజ్

0: వద్దు వద్దు డాక్టర్ వద్దు, తనకి ఈ విషయాలు ఏవి తెలియకూడదు డాక్టర్. నా తల్లి నిన్ను ఎలా చూడాల్సి వచ్చింది అమ్మా. అమ్మా కవిత
1: ప్లీజ్, అందరూ బయటకు వెళ్ళండి, ఆమెకు డిస్టర్బెన్స్ ఉండకూడదు.
2: పిచ్చి అమ్మా, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? నేను అసలు చచ్చిపోయాను అనుకున్నానమ్మా. బ్రతికి బయటపడడం ఓ వింత. రవి రవి రవి వచ్చి ఉంటాడా? రవికి నా సంగతి తెలిసిందా? తెలిస్తే తెలిస్తే
3: నేను నిన్ను ప్రేమిస్తున్నాను కవిత, ఎప్పటికీ ప్రేమిస్తాను. నువ్వు నాకు కావాలి. నీకు కాళ్ళు లేకపోవచ్చు, కళ్ళు లేకపోవచ్చు, నీ శరీరాన్ని కాదు చిన్ని నేను ప్రేమించింది. నీ ఆత్మను, నీ మనస్సును, నీలోని అణువును నేను ఆరాధించాను. అదిగో ఆత్మలు మమేకమయ్యే ఆ స్వర్గం మనల్ని పిలుస్తోంది. రా కవిత, అశాశ్వతమైన ఈ శరీరాలకు, స్వార్థాలకు స్థానం లేని ఆ ఆనందమయ స్వర్గారోహణ చేద్దాం. రా, అవిగో నిత్య గానాల్లో తేలియాడే ఆత్మలు, స్థైర్యమున్న ఆత్మలు, పోరాడి గెలిచిన ఆత్మ.
0: వద్దు వద్దు రవి, నువ్వు నా దగ్గరకు రావద్దు. నేను లేను, నీ కవిత చచ్చిపోయింది. ఈ గుడ్డి కవిత, ఈ కుంటి కవిత చచ్చిపోయింది. నన్ను మర్చిపో రవి, నన్ను మర్చిపో, నన్ను మర్చిపో.

0: ఎవరో?
1: నేనెవరినో నీకు తెలియదా చిన్ని?
0: రవి, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు.
1: చిన్ని, ఏంరా? నేను?
0: వెళ్ళు.
1: నీ భావని
0: వెళ్ళిపో. ఏముందని వచ్చావు? వెళ్ళు.
1: నీ ప్రాణాన్ని నన్ను మర్చిపోవాలని ఎలా అనుకున్నావురా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నావు? ఇంత బాధలో నేను నీ దగ్గరగా ఉండాలని నువ్వెందుకు అనుకోలేదు? నన్ను చూడకుండా నువ్వెలా ఉండగలిగావు?
0: నిన్ను చూసేందుకు నాకేముంది? నిన్ను నువ్వు చూసుకుని మురిసిపోయేందుకు నాకు కళ్ళు లేవు రవి. నేను చీకటి ప్రపంచాన్ని, చీకటికి సూర్యునితో పొత్తు కుదరదు. వెళ్ళు, వెళ్ళిపోరావి.
1: కవిత, ఒక మాట చెప్పు, నాకే ఈ యాక్సిడెంట్ జరుగుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేదానివా?
0: రవి, రవి,
1: నా పిచ్చి చిన్ని, నీ భావాన్ని విడిచి నువ్వు ఉండలేవురా. నీ భావా అంతే, నా కళ్ళతో చూడు, జీవితాన్ని అర్థం చేసుకో. చిన్ని, గుర్తుందా చిన్నప్పుడు ఒకసారి నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంటే నేను చటుక్కున వంగి నీ కాళ్ళు నా ఒళ్ళోకి తీసుకొని ఆ రక్తాన్ని నా నోటితో పీల్చాను. గుర్తు తెచ్చుకో.

0: మొద్దు బుర్ర, ఎందుకు పనికిరాదు.
1: నీకంటే పర్వాలేదులే కోతి.
0: ఏయ్, నన్ను కోతి అంటావా? నిన్ను
1: కోతి,
0: నిన్ను
1: కోతి. అమ్మో, ముళ్ళు గుచ్చుకుంది.
0: అడ్డి మా బాగా అయిందిలే.
1: అమ్మో, రక్తం.
0: అరే రక్తమా? ఏది?
1: చీ, పిచ్చోడివి, నా మురికాలు నోట్లో పెట్టుకుంటావే.
0: ఏయ్ అమ్మాయి, నా చున్నికాల్ని మురికి గిరికి అన్నా అంటే ఊరుకోను. ఇవి బంగారు ముద్దలు.
1: బంగారు ముద్దలు అయితే మెళ్ళ వేసుకో.
0: నా నెత్తిన పెట్టుకుంటా, నీకెందుకు?
1: పడిపోతాను, నన్ను దింపే, నన్ను దింపు.
0: ఇలా ఎత్తుకుపోతా.

0: అదిగో నా కవిత నవ్వింది, కావ్యమై ఆడింది, కవి గానమై పొందింది. కవిత, నిన్నిప్పుడు ఓ విశాల వింతల ప్రపంచంలోకి తీసుకెళ్తాను.
1: ఏంటి ఇప్పుడే మరి హాస్పిటల్?
0: సర్వ ప్రపంచాన్ని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాను. ఆ ప్రపంచంలో భీతి లేదు, వెరపు లేదు, ఓటమి లేదు. పోరాటం, చైతన్యం, సాహసం ఆ ప్రపంచానికి ఊపు.
1: ఏమిటవి?
0: ఇదా, ఇది క్యాసెట్.
2: అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలం అనే గవేషణ గ్రంథానికి గాను శ్రీ మన్నవ సత్యనారాయణ గారిని పిహెచ్డి డిగ్రీతోను, డాక్టర్ అనే గౌరవ బిరుదంతోను సన్మానిస్తున్నాం. సాహిత్యాధ్యయనం అనేది సామాన్యులకు సైతం సాహసంతో కూడిన పని. అయితే అందులైన వీరు ఈ సాహస కార్యాన్ని చేపట్టి జయప్రదంగా నిర్వహించగలగడం అనేది టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానంగా నేను భావిస్తున్నాను.
0: ప్రముఖ చిత్రకారులు, సాహితీవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్ అంటారు,
3: సత్యనారాయణ గారికి బాహ్య దృష్టి లేకపోయినా అంతర్దృష్టి పదును కలిగి ఉంది. కనుకనే ఆయనలో మౌలిక చింతన మేల్కొని ఉంది. ఇంత కష్టకార్యాన్ని అతి తక్కువ సమయంలో ఫలప్రదంగా నెరవేర్చగలగడం మానవుని అపార శక్తికి అత్యున్నత నిదర్శనం. చర్మచక్షువులు చూడజాలని లోతుల్ని వీరి మానస చక్షువులు చూశాయి. వీరి అదృశ్య దృష్టి లోపలి పొరల్ని చీల్చుక స్ఫటిక స్వచ్ఛ సత్యాన్ని అందుకోగలిగింది.
0: కవిత, సత్యనారాయణ గారి మాటలు కూడా విను.
4: మానవుడు జన్మచేత పశువు అయినా సాధన బలం చేత, సంస్కార సంపాదన చేత పశుదశను అతిక్రమించి మానవత్వంలో స్థిరపడి మాధవత్వాన్ని సైతం అధిగమిస్తున్నాడు అన్న మా గురువర్యులు డాక్టర్ బడ్డుపల్లి పురుషోత్తం గారి మాటలు నాకెంతో ఉద్దీపనాన్ని కలిగించాయి. పుట్టుక నుండే దృష్టి లేకపోయినా నన్ను నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయలేదు. 6వ తరగతి వరకు అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపితో చదువుకొని కళాశాల విద్యను చేరుకోవాలనే తపనతో 4 సంవత్సరాల విద్యను మెట్రికులేషన్ ద్వారా 1 సంవత్సరంలోనే పూర్తి చేశాను. నా విద్యా ఆర్జన అంతా ఆముఖంగానే సాగింది. ఎందరో పెద్దలు, మిత్రులు ఎంతగానో తమ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని నాకు అందించారు. అంతకు ఎక్కువగా అడ్డంకులు, అవరోధాలు కూడా ఎదురయ్యాయనుకోండి. అడవి బాపిరాజు గారి నవలలపై పరిశోధన చేసి పిహెచ్డి పొందగలగడం ఒక ఎత్తు అయితే, యూజీసీ వారు అందించిన ప్రోత్సాహంతో తెలుగులో ఐతిహాసిక నవలలు అన్న అంశంపై పరిశోధన చేయగలగడం మరో ఎత్తు. ఈయన మొత్తం విద్యావ్యాసంగంలో ఆకాశవాణి అనుక్షణం నాతో తోడుగా నిలిచింది. అంధత్వం ఒక అంగవైకల్యంగా నేను భావించలేదండి, సరికదా? ఒకలాంటి ఛాలెంజింగ్ స్పిరిట్, అంటే ఎందుకు సాధించరాదు అన్న సవాల్ లాంటిది నాలో చోటు చేసుకుంది. ఆ పట్టుదలతోనే నా విద్యావ్యాసంగాన్ని, జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను.
5: ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
1: అరే, నేను టేప్ రికార్డర్ ఆఫ్ చేయబోయి రేడియో ఆన్ చేసినట్టున్నాను బావా.
0: మంచి పని చేశావు. వార్తలు వస్తున్నాయిగా, ఎందా.
5: 21 మంది అంధులైన యువతి యువకులు 4380 మీటర్ల జోంగ్రిలా శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ పర్వతారోహణలోనే ఒక నూతన రికార్డును సృష్టించారు. ఆకాశవాణి,
0: ఎక్సైటింగ్ కవిత విన్నావా?
1: అంధులు పర్వతాలను ఎక్కడం ఎంత ఆశ్చర్యం రవి.
0: ఆశ్చర్యాలనే ఆచారాలు, అసాధ్యాలన్నీ సాధ్యాలయ్యే రోజులు ఇవి కవిత.
1: నమ్మశక్యంగా లేదు.
0: నువ్వు నమ్మలేనివి ఇంకా చాలా అద్భుతాలున్నాయి కవిత. ఇదిగో

0: బావా, అది భౌమ కలాపం కదూ.
1: ఇంతవరకు మీరు నాట్య శిరోమణి కుమారి లంకా అన్నపూర్ణాదేవి నాట్యాన్ని తిలకించారు. మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత పూర్ణ ప్రైడ్ ఆఫ్ భారత్ అని కొనియాడబడిన ఈమె 3 గంటల పాటు తన పదముల విన్యాసాలతో మన గుండె తాళాన్ని తప్పించారు.

0: కానీ ఆ పదముల్లో ఒకటి తనది కాదు, ఆర్టిఫిషియల్ లెగ్, కొయ్య కాలు.
1: చాలా బాగా చేశారు కొయ్యకాలు.
2: నేను కృత్రిమ కాలుతో డాన్స్ చేస్తున్నానంటే ప్రపంచం అబ్బురపడింది, ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యం గిన్నెస్ బుక్లో చోటు చేసుకుంది. నాట్యమే నా ప్రాణం, గజ్జలే నా ఊపిరిగా మూడో ఏట నుండే నటరాజస్వామి ఆరాధనలో మైమర్చిపోయిన నా అందల స్పర్శతో ప్రపంచ వేదికలు ఎన్నో పులకించాయి. కూచిపూడి,

பரதநாட்டியம் జానపద నృత్యాలు

0: ఎన్నో నృత్య నాటకాలను స్వయంగా రూపకల్పన చేసి ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించనున్న తరుణంలో విధి నన్ను చిన్న చూపు చూసింది. రైలు కింద పడి నలిగిపోయిన విగత శకలాలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అతికించి ఓ సంవత్సరం తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్లు రెండు క్రచెస్ అంటే చంకకర్రలు తెచ్చి నన్ను నడవమన్నారు. అంతే, నా కళ్ళు తిరిగిపోయాయి. ఈ భూమి ప్రకంపించి మొక్కల ముక్కల వీటి మీద నేను నడవను, వీటిని ముట్టుకోను, వీటిని నేను చూడలేను, పారేయండి, తీసేయండి. నేను కుండిదాన్ని అనుకున్నారా? కర్రలతో నాట్యం చేస్తా, మీ తలలపై నర్తిస్తా.
1: ఆమె పిచ్చి పట్టింది కదా.
2: మనస్సు శరీరంతో చేసిన పోరాటంలో గెలుపును సాధించింది. డాక్టర్లు తయారు చేయించిన కృత్రిమ కాలుతో ఆమె ఈ ప్రపంచంలో అడుగుపెట్టారు. భీమవరంలో అన్నపూర్ణ నృత్య నికేతన్ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారు. తనకిక డాన్స్ చేసే ఆలోచన లేదు, కానీ తన శిష్య బృందంతో నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఒకరోజు భీమవరంలో కార్యక్రమం, వేదిక అలంకరింపబడింది, ఆహూతులంతా విచ్చేశారు, కానీ నర్తకి జాడలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. సమయం మించిపోతున్నది, హాల్లో గందరగోళం మొదలైంది.
3: పూర్ణ, అన్ని చోట్లకు ఫోన్ చేశా, బెజవాడ నుండి వచ్చే బస్సులు రైళ్లు వచ్చి గంట పైన అయిందట.
4: ఇప్పుడు ఎలా రానయ్యా?
3: కంగారు పడకపోదు. నువ్వెందుకు మళ్ళీ నాట్యం చేయకూడదు? ధైర్యం తెచ్చుకో, నీ ఆత్మశక్తులను జాగృతం చేసుకో, గజ్జె కట్టుకో, వేదికపై వెళ్ళు, నువ్వు తప్పక చేయగలవు.
4: సుందరం, ఏంట్రా నువ్వు అనేది? నేను గజ్జె కట్టడమా?
3: అది అంతా వెళ్ళిపోతుంది. ప్లీజ్ పూర్ణ, మన ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టు, త్వరగా తయారు. అందరికీ నమస్కారం. పొరుగురు నుండి రావాల్సిన నర్తకి రాలేకపోయినందువల్ల జరిగిన ఆలస్యానికి సహృదయంతో మన్నించమని మనవి చేస్తూ, ఇంకొన్ని నిమిషాలలో కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలపడానికి సంతోషిస్తున్నాను.

0: రవి, నిజంగా అన్నపూర్ణాదేవి గారే డాన్స్ చేశారా?
1: ఆనాటి అక్కడ జనం అద్భుతాన్ని స్వయంగా తిలకించారు. కార్యక్రమానంతరం ఘన సన్మానంతో ఆమెను సత్కరించారు. కార్యక్రమానంతరం గానీ ఆమె వాస్తవంలోకి రాలేదు. రక్తమోడుతున్న ఆ కాలు నొప్పి ఆమె భరించలేకపోయారు. అయినా ఆనాటి స్ఫూర్తితో అదే కాలితో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత నొప్పిని భరించలేక హైదరాబాద్ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చూపిస్తే కొయ్యకాలి రాపిడి వల్ల మోకాలు బాగా దెబ్బతిన్నదని, పై వరకు కాలు తీగిపోతే మొత్తం కుళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారు.
0: మా నాన్నగారికి తెలుసు నాట్యమే నా జీవితమని, అది లేనినాడు నేను జీవించనని. వెంటనే ఎందరినో విచారించి ఎంతో శ్రమపడి ఆఖరి ప్రయత్నంగా మహారాష్ట్ర స్టేట్లోని పూనాలో మిలిటరీ హాస్పిటల్ ఉందని విని నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ 1975-76 మధ్యకాలంలో కర్నల్ మాథర్, బ్రిగేడియర్ దాస్, కర్నల్ పాల్ సింగ్, బ్రిగేడియర్ నారంగార్లు నా సాహసం పట్టుదల జత కూడగా నా కాలిపై పరిశోధనలు చేశారు. మోకాళ్ళుంచి రక్తం కండలు ప్రవహించాయి, తట్టుకున్నాను. వైద్య శాస్త్ర రంగంలోనే సంచలనాన్ని సృష్టించిన ఒక క్రొత్త నమూనా కృత్రిమ కాలును చేయించి నాకు అమర్చారు. నాటి నుంచి కేవలం బిలోని 1 ఇంచ్ స్టంప్ అయినా నేను డ్యాన్స్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నాట్య ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాను.
1: అర్థమైందా? కాళ్ళు లేనంత మాత్రాన జీవితం కుంటిది కాదు అని.
0: ఏమిటో, అంతా గందరగోళంగా ఉంది.
1: పోలియో వ్యాధి వల్ల అంగవైకల్యాన్ని కాక వికృత రూపాలను పొందిన వాళ్ళు అనేకులు. ప్రస్తుతం ఆపరేషన్ల ద్వారా ఈ వైపరీత్యాలను సరిచేస్తున్నారు డాక్టర్లు. ప్రపంచమంతటా శారీరకంగా కానీ మానసికంగా కానీ వికలాంగులైన వారి సంఖ్య 50 కోట్ల పైన కాగా మన దేశంలో దాదాపు 6 కోట్ల పైగా ఉన్నారు. అటువంటి వారిని చైతన్యవంతం చేస్తూ తోటి వికలాంగుల సంక్షేమం కోసం అహరహము కృషి చేస్తున్న ఓరుగంటి బాలాజీ గారు.
2: మన అవయవాలకు వైకల్యం ఉండొచ్చు, కానీ మన హృదయాలకు వైకల్యం లేదు. అవి ఉన్నత పదంలో పయనించాలి. మనమంతా కళాకారులుగా, సంగీతజ్ఞులుగా, చేతివృత్తుల నిపుణులుగా, సామాజిక సేవికులుగా, విద్యావేత్తలు, రచయితలు, పాత్రికేయులుగా అనేక రంగాలలో స్థిరపడి ఆత్మస్థైర్యంతో ఆదర్శవంతంగా జీవించాలి. ఆత్మ న్యూనతా భావాన్ని విడనాడాలి. మనం ఇతరులపై ఆధారపడక్కర్లేదు. మన సంక్షేమం కోసం మనమే సంఘాలను ఏర్పరచుకొని వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఇక సమాజానికి నాదో విన్నపం, మీ చుట్టూ ఉన్న వికలాంగులను హీన దృష్టితో చూడకండి. మీ తోటి వ్యక్తులుగా వారిని గుర్తించి తగిన గౌరవంతో ఆదరించండి. అభివృద్ధి చెందిన దేశాలలో వల్లే మన దేశంలోనూ వీరికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పరిచినట్లయితే మన చుట్టూ ఉన్న అనేక మంది వికలాంగులు తమకు మాత్రమే కాక దేశానికి ఉపయోగపడతారు.
1: కృష్ణా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మందికి ఉపాధిని కల్పించారు. 82 ఏషియాడ్లో ఓ వికలాంగుడు హ్యామ్ వైర్లెస్ ఆపరేటర్గా పనిచేసిన ఘనత బాలాజీ గారిదే.

0: కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను పొంది స్థానిక దినవార పత్రికలకు గౌరవ సాంస్కృతిక విలేకరిగాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్గా పనిచేస్తూ భార్య ఇద్దరు బిడ్డలతో ఆనందంగా ఆదర్శ దీపికగా వెలుగుతున్న బాలాజీ గారిని తన మూడు చక్రాల బండిలో చూస్తే తప్ప కాళ్ళు లేనివాడని ఎవ్వరూ అనుకోరు కవిత. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రఖ్యాత గణిత శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ శాండర్స్ బాహ్య దృష్టి చీకటిమయమైన ఆత్మలోకాన్ని వెలుగులో పండించిన హెలెన్ కిల్లర్, అందులో కోసం బ్రెయిలీ లిపిని ఆవిష్కరించిన లూయీ బ్రెయిల్, మహాకవులు హోమర్, మిల్టన్, చెవిటి మూగ గుడ్డివారి పునరావాసం కోసం శేషజీవితాన్ని అంకితం చేసిన మొదటి ప్రపంచ యుద్ధ క్షతగాత్రుడు సర్ ముఖర్జీ, ఎందరో మహాత్ములు. వీరంతా పురాణాల నుండో కాల్పనిక జగత్తు నుండో పుట్టుకొచ్చిన మాయమంత్రాల తాంత్రికులు కాదు, మన కళ్ళ ముందే తిరుగాడే రక్తమాంసాల సజీవమూర్తులు, విధిని ప్రతిఘటించి పోరాడిన చైతన్య జ్యోతులు. శిలలైపోయిన జీవితాలను విరబూయించి పరిమళించేలా చేశారు. ఆ పరిమళమే మనకు, మన ముందు తరాలకు ఉత్తేజాన్ని కలిగించి వెన్నెలలను కురిపిస్తుంది. కవిత, ఏమిటా కన్నీరు?
1: కన్నీరు కాదు బావా, ఆనంద బాష్పాలు. నిజంగా ఇంతకాలం నేను మానసికంగా కుంటిగా గుడ్డిగా బ్రతికాను, కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆత్మబలం అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను.

0: విరబూసిన శిలలు రూపకం మీరింతవరకు విన్నారు. ఇందులో శ్రీమతులు బుర్రా విజయదుర్గ, మద్దాలి సుశీల, పంతుల జయవాణి, శ్రీయుతులు ఏ వెంకటేశ్వరరావు, డి జార్జ్, చిరంజీవులు పి మృదుల, కె విజయదుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్, సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య, రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పిలింగీతాలు వింటారు.

0: సంబరాల రాంబాబు. ఈ చిత్రానికి పిఠాపురం పి సుశీల గానం.
1: ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా మిమ్మల్ని?